ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 31వ తేదీ సోమవారం. సమయం 5 గంటల 54 నిమిషాల 10 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి మా ప్రసార విశేషాలు. 6:10 భావన, మాతృమూర్తి డాక్టర్ సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని, వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, శివస్తుతి. 6:35 పొలం పనులు, వ్యవసాయదారులకు సూచనలు, పొలంలో నీటి కుంటల నిర్మాణం ఆవశ్యకత గురించి శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 జిల్లా సమాచార లేఖ, పెద్దపల్లి జిల్లా సమాచార లేఖ మీకు అందిస్తారు శ్రీ వై. సంతోష్ కుమార్.

7:15 ఉదయ తరంగిణిలో ఆచార్య ఎస్వి సత్యనారాయణ గారి కవితా పఠనం. ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్స్లో నూతన పోకడల గురించి సీడాక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం శ్రీ టిఆర్ సుబ్రహ్మణ్యం గారి గాత్రం. 11:03 హిందీ పాఠం. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం శ్రీమతి గంగూబాయ్ హంగల్ గారి గాత్ర కచేరీ.

12:10 యువవాణి తెలుగు కార్యక్రమం మీకు అందించువారు శ్రీ శశిరేఖ. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20

అనితాలోకంలో వరాలు శ్రీమతి పి భారతీకృష్ణ గారి కథానిక. 12:02:30 నిషీగంధ్ మరాఠీ కార్యక్రమం.

0: 5:03 జానపద సంగీత కార్యక్రమం ఒగ్గు కథ. మల్లికార్జునస్వామి మెడలమ్మ కేతలమ్మ కళ్యాణం కథ 3వ భాగం. మీకు అందించువారు ఈరు రాజమల్లి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నివారణ, దీని గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. ఇల్లు వాకిలి, పశు విజ్ఞానం, లైవ్ ఫోనిన్ కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్, ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ అట్ 9. 9:15 స్పాట్లైట్. 9:30 పబ్లిక్ స్పీక్. 10:00 శాస్త్రీయ సంగీత కచేరి, విజయవాడ కేంద్ర సమర్పణ. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 6:00 కావస్తుంది. హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే విశాల్ శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी की उज्बेकिस्तान राष्ट्रपति

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. భావన మాతృమూర్తి. డాక్టర్ సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం వింటారు.
1: మాతృమూర్తి అమ్మ సృష్టిలో అత్యంత మధురమైన పదం. అమ్మ ఉపనిషత్తులు కూడా మాతృదేవోభవ అని తల్లినే మొదట స్మరణకు తెస్తాయి. అమ్మలో సృష్టికారకమైన బ్రహ్మతత్వమే కాదు, స్థితికారకుడైన విష్ణువు, లయకారకుడైన రుద్రుడి అంశ కూడా అమ్మలో ఉన్నది. అమ్మలో శివాంశ ఏమిటంటే పిల్లలను నిద్రపుచ్చటం, తల్లి దగ్గర పూర్తి రక్షణ ఉన్నదే అనే భావంతో పిల్లలు సేదతీరుతారు. ఎంత అల్లరి చేసినా ఏడ్చినా తల్లి ఆ పిల్లలను దగ్గర తీసుకోగానే అన్నీ మర్చిపోతారు. అమ్మంటే అలౌకికమైన పరమాత్మ. అందుకే జగద్గురువైన శ్రీకృష్ణుడు కూడా అమ్మఒడిలో నిద్రించాలనే కోరికకు పరవశించాడు. శిశువు జన్మించిన నాటి నుండి సుమారు 6 నెలల వరకు ఆ శిశువుకు కావలసిన అన్ని పోషక విలువలున్న పాలు పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా తయారయ్యేది అమ్మలోనే అని వైద్యులు చెప్తారు. బిడ్డ పాల కోసం చప్పరిస్తే వాడి ఆకలి తీరలేదన్న భావంతోనే అమ్మ పాలిండ్లలో పాలు ఊరుతాయట. అంతేగాని అమ్మ అన్నం తిన్నందుకు పాలు ఊరవు అని చెప్తారు. బిడ్డకు పాలివ్వటం అనే అమ్మకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. తల్లికి ఎంత వయసు వచ్చినా పిల్లల క్షేమం కోసం ప్రార్థనలు, వ్రతాలు, పూజలు చేసి వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. ఇది తల్లిగా గొప్ప లక్షణం. తన కొడుకు కృతజ్ఞుడైనా వాడు నిండు నూరేళ్ళు చక్కగా బ్రతకాలని తల్లి కోరుకుంటుంది. తల్లి గర్భం నుంచి బయటకు రావడంతో నాభిబంధం తెగిపోవచ్చు, కానీ అమ్మ అనేటటువంటి ఆ జ్ఞానం తెగదు. మా అమ్మగారు నా వద్దే ఉంటున్నారు, అమ్మకు నేను అన్నం పెడుతున్నాను అనేవి తప్పు మాటలు. నాకింత వయసు వచ్చినా మా అమ్మ చేతి అన్నం తింటున్నాను, అమ్మ దగ్గర ఉంటున్నాను అనాలి. ఇదే సభ్యత, కృతజ్ఞత. శ్రీరామచంద్రుడు వనవాస దీక్షకు సన్నద్ధమైనప్పుడు లక్ష్మణుడు వారిస్తాడు, తండ్రి తల్లి కోరికలేమిటి, ఈ వనవాసం ఎందుకు, నాకు అనజ్ఞేయ సోదర, అందరినీ హతమార్చి నీకు పట్టాభిషేకం చేస్తాను అని అంటాడు. అందుకు శ్రీరాముడు తల్లి తండ్రిని నిందించవద్దు, కాలగతి ఇలా ఉన్నదని వారిస్తాడు. భగవాన్ శ్రీరామకృష్ణ బోధామృతంలో తల్లి శిశువును ఉయ్యాల్లో పరుండబెట్టి తన పని తాను చేసుకుంటూ ఉన్నట్లు కనిపించినా తన ధ్యాస అంతా శిశువు మీదే ఉంటుంది. కేవమని అడవగానే తను చేస్తున్న పనిని పక్కన పెట్టి వెంటనే శిశువు దగ్గరకు వెళుతుంది. ఇది మాతృ హృదయం యొక్క గొప్ప లక్షణం. శారదామాత భగవాన్ శ్రీరామకృష్ణుల సతీమణి. పరమహంస శిష్యులను కన్న బిడ్డల వల్లే చూసుకునేవారు. ఒక శిష్యుడు ఒక సందర్భంలో అమ్మ మీద అలిగి ప్రసాదం తినకుండా వెళ్ళి ఆశ్రమంలో ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు. అయినప్పటికీ

0: అమ్మ అతన్ని వెతికి వెతికి ప్రసాదం తినిపించడానికి ప్రయత్నం చేస్తుంది. మరో శిష్యుడు ఇది గమనించి, అమ్మా ఎందుకు అలిగిపోయిన వాడిని అంత బతిమలాడతావు, వాడి ప్రసాదం పెట్టకపోతే ఏం ఆకలైతే వాడే వచ్చి తింటాడు కదా అంటాడు. అంటే అప్పుడు అమ్మ చెప్తుంది, పిల్లవాడు ఎలా ఉన్నా తల్లికి కొడుకే కదా అంటుంది. భూదేవి అంత ఓర్పు కలిగింది ఒక్క అమ్మ మాత్రమే, అన్నింటినీ భరించేది అమ్మ మాతృమే. అందుకనే ఉపనిషత్తులు మాతృదేవోభవ మొదటి స్థానం ఇచ్చారు, పితృదేవోభవ రెండవ స్థానం, గురుదేవోభవ తర్వాత. అందువల్ల మాతృ లేక అమ్మ ప్రేమను మనం పొందటం అనేది, అమ్మకు మనం ప్రేమను పంచటం అనేది చాలా గొప్ప విషయం.
1: మాతృమూర్తి డాక్టర్ సిరిపురపు అప్పారావు గారు అందించిన లఘు ప్రసంగం విన్నారు. ఈనాటి భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీహౌస్లో మల్చింగ్ పద్ధతి అనే అంశం గురించి ఫల పరిశోధనా స్థానం కన్హా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనూజ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు కాల్ చేయవలసిన నంబర్లు 0402324 0852 0402324 0853. ఈ నంబర్కు కాల్ చేసి మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తి రంజని. ఈనాటి కార్యక్రమంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, అనంతరం శివస్థుతి వింటారు.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, అలాగే శివస్థుతి విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో పొలంలో నీటి కుంటల నిర్మాణం ఆవశ్యకత గురించి శాస్త్రవేత్తలు అందించే కొన్ని వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ప్రతి ఒక్క రైతు తమ పొలంలో నీటిని నిర్వహణ చేసుకొని పంటలు పండించుకోవాలని ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. వర్షాధార వ్యవసాయంలో రైతులు రెండు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సరైన సమయంలో తొలకరి వర్షాలు కురవకపోవడం, పంట మధ్య లేక చివరి దశలో 15 నుండి 30 రోజులు వర్షాలు లేక బెట్ట పరిస్థితులు ఏర్పడటం, ఋతుపవనాలు త్వరగా ఆగిపోవడం, దీనివలన మొలక సరిగా రాకపోవడం, పంట సరిగా పెరగక దిగుబడిపై తీవ్ర ప్రభావము పడుతుంది. ఈ విషయం రైతులందరూ గమనించగలరు. తక్కువ సమయంలో అధిక తీవ్రతతో వర్షాలు కురవడం లేక తుఫాను ప్రభావం వల్ల వరుసగా వర్షాలు కురవడము, దీని వలన వర్షపు నీరు వరద రూపంలో ఏటవాలు వెంబడి దిగువ భాగాలకు చేరడం వలన జలమయమవుతాయి. అలాగే పై ప్రాంతాలలో బెట్ట పరిస్థితులు ఏర్పడటం, నేల కోతకు గురి కావడం జరుగుతుంది. ఈ విధంగా మెట్ట సాగు రైతులు రెండు విధాలుగా నష్టపోతున్నారు. కాబట్టి అధిక వర్షము లేక తుఫానుల వలన కురిసిన వర్షపు నీటిని నీటి కుంటలలో నిల్వ చేసుకుని బెట్ట పరిస్థితులలో ఆ నీటిని పంటలకు రక్షక జీవ తడులు ఇచ్చినట్లయితే రైతులు బెట్టను అధిగమించి అధిక దిగుబడులు, నిఖర ఆదాయము పొందవచ్చు. మరి నీటి కుంటల నిర్మాణం గురించి ఈ విధంగా వివరాలు అందజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నీటి కుంటలను ఏటవాలుగా దిగువ భాగంలో నిర్మించాలి. 1 నుండి 2% ఏటవాలు ఉండే పొలాలు లేక ప్రాంతాలు అనుకూలం. తక్కువలో తక్కువ 2.5 ఎకరాల పరివాహక ప్రాంతం ఉంటే మంచిది. దీని వలన వర్షపు నీరు ఏటవాలు వెంబడి వరద రూపంలో వచ్చి 250 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉన్న నీటి కుంట నింపుటకు అవకాశం ఉంటుంది. నీటి కుంటను నిర్మాణం చేసే ప్రాంతంలో భూమి లోతు 1 మీటర్ వరకు ఉండి పెద్ద పెద్ద బండలు లేక రాళ్ళు లేకుంటే మంచిది. అలాగే సున్నపురాయి, చౌడు భూములున్న ప్రాంతాలు పనికిరావు. మన రాష్ట్రంలో

ఎక్కువ శాతం తేలికపాటి నేలలున్నాయి కాబట్టి ఇటు నేలలో నీటి కుంటలను నిర్మించినప్పుడు హెచ్డిపిఈ షీటు 500 మైక్రాన్తో లైనింగ్ చేసి నీటి నిల్వ సామర్థ్యం పెంచుకోవచ్చు. నీటి కుంటలను నిర్మించే ప్రాంతాలలో సాలిన వర్షపాతం 750 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే 500 క్యూబిక్ మీటర్లు లేక అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన నీటి కుంటలను నిర్మించాలి. అలాగే 500 నుంచి 750 మిల్లీమీటర్ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో 200

0: సేకరించే చిన్న గుంతను తయారు చేసి చిన్నరాలు నింపాలి. తద్వారా వరద రూపంలో వచ్చే వర్షపు నీటి వేగాన్ని తగ్గించడమే కాకుండా కొద్ది వరకు ఒండ్రు మట్టిని నీటి కుంటలోకి చేరకుండా అరికడుతుంది. నీటి కుంట మధ్యలో ఒక స్కేలును ఏర్పాటు చేస్తే నీటి లెవెల్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే నీటి కుంట నిండిన తర్వాత మిగతా నీరు బయటకు పోవటకు ఒక అవుట్లెట్ను కూడా ఏర్పాటు చేయాలి. నీటి కుంట త్రవ్వడం పూర్తి అయిన తర్వాత లైనింగ్ చేసుకోవాలి. దీనికి గాను వివిధ రకాల పదార్థాలతో లైనింగ్ చేయవచ్చు. కానీ ఎక్కువ కాలం మన్నిక నీటిని నిల్వ చేసుకున్నటకు వీలుగా ఉండే 500 మైక్రాన్స్ మందం కలిగిన HDPE షీటు లేక 250 GSM కలిగిన సీల్ పాలింగ్ షీట్తో లైనింగ్ చేయాలి. దీని జీవితకాలం దాదాపు 10 సంవత్సరాలు ఉంటుంది. నీటి కుంట నిర్మాణం లైనింగ్ పూర్తయిన తర్వాత చుట్టూ బార్బుడ్ వైర్తో కంచే ఒక చోట ప్రవేశ మార్గం వేయాలి. దీని వలన జంతువులు వేరే మనుషులు అనవసరంగా లోనికి వెళ్లడానికి అవకాశం ఉండదు. నీటి కుంటలను వివిధ గ్రామాలలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉచితంగా తవ్వించడం జరుగుతుంది. కావున ఔత్సాహిక రైతులు దగ్గరలో ఉన్న DRDO లేక MPDOలను కలిసి విన్నవించుకోవచ్చు. అయితే నీటి కుంటలకు లైనింగ్ చేయటకు మాత్రం ప్రతి చదరపు మీటర్కు 120 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనిని రైతులు ప్రైవేటు వారి సహకారంతో సొంత ఖర్చుతో చేసుకోవాలి. ఎర్ర చెల్క భూములలో 10 రోజులు, బరువైన నేలలో 15 నుంచి 20 రోజులు మించి వర్షాలు రాకపోతే జీవ తడులివ్వాలి. నీటి కుంటలో నిల్వ ఉన్న నీటిని పంటల కీలక దశలో అనగా ప్రతి ఆమదంలో పూత మరియు కాయ అభివృద్ధి చెందే దశలు, కందిలో పూత దశకు ముందు కాయ అభివృద్ధి చెందే దశ, మొక్కజొన్నలో సిల్కింగ్ దశలో 1 లేక 2 జీవ తడులు ఇచ్చినట్లయితే 30-50% దిగుబడి పెరుగుతుంది. నీటి కుంటల వలన కలిగే ప్రయోజనాలను రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించి ఎక్కువ నీటి కుంటలను నిర్మించినట్లయితే మెట్ట సాగు రైతులు లాభపడవచ్చని, ఈ విధంగా నీటి కుంటల నిర్మాణం తయారు చేసుకుని రైతులందరూ చక్కటి పంటలు పండించాలని, బెట్ట పరిస్థితుల నుండి తమ పంటలు కాపాడుకొని అధిక లాభాలు అధిక ఫలసాయని పొందగలరని ఆశిద్దాం.
1: ఇంతవరకు పొలంలో నీటి కుంటల నిర్మాణం ఆవశ్యకత గురించి శాస్త్రవేత్తలు అందించిన కొన్ని వివరాలు విన్నారు.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా DAP బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో DAP తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా DAPల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో DAP వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
4: నేను డాక్టర్ సత్తూర్ కవితారాణి, జనరల్ ఫిజిషియన్.
5: డెంగ్యూ వైరస్ అనేది మనకి ఏడిస్ ఈజిప్టి దోమల ద్వారా వ్యాప్తిస్తుంటుంది. అండ్ ఈ వైరస్ అనేది మన శరీరంలో ప్రవేశించిన తర్వాత మనకి అన్ని రక్త కణాలపైన దాడి చేస్తుంది. ఎస్పెషలీ వెన్నెముక్కలున్న ములగం లోపల మన రక్త కణాల ప్లేట్లెట్స్ ఎక్కడైతే ఫార్మేషన్ అవుతుందో అక్కడ కూడా దాడి చేసి వల్ల మనకి ప్లేట్లెట్ ప్రొడక్షన్ అన్నది కాకపోవచ్చు. అండ్ ప్లేట్లెట్ డిస్ట్రక్షన్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో ఈ వైరస్ వ్యాపించడానికి 2-3 రోజులు పడతాయి. కాబట్టి మనకు ఒక్కొక్కసారి ఫస్ట్ డేనే బ్లడ్ టెస్ట్ వెళ్ళాము అంటే మనకి ఈ అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ప్రాసెస్ తీసుకొని ఒక 1 or 2 డేస్, అంటే ప్రతి మనిషిని పట్టి వేరువేరు ఉంటుంది. కొందరికి 2nd or 3rd డే. సో అందువల్ల మనము 2nd or 3rd డే బ్లడ్ టెస్ట్ వెళ్ళాలి అని చెప్తుంటాము. ముందు సంవత్సరం ఆ పేషెంట్కి డెంగ్యూ వస్తే అది యాంటీబాడీస్లో పాజిటివ్ వస్తుంది కాబట్టి కన్ఫ్యూజన్ ఉంటుందంటే, దాంట్లో 2 types of antibodies ఉంటాయి. డెంగ్యూ IgM యాంటీబాడీ టెస్ట్, IgG యాంటీబాడీ టెస్ట్. IgM యాంటీబాడీ అంటే రీసెంట్ ఇన్ఫెక్షన్ అయింది, IgG యాంటీబాడీ అంటే ఓల్డ్ ఇన్ఫెక్షన్ అయింది అన్నమాట. సో అందుమూలంగా మనము 2 IgM IgG టెస్ట్ చేస్తాము. దాంతోపాటు NS1 ఒక టైప్. డెంగ్యూ వైరస్ అనేది 4 టైప్ రకాలుగా ఉంటుంది, type 1, type 2 అవన్నీ. సో దాంట్లో మనం NS1 యాంటీజెన్ టెస్ట్ చేస్తాము. అది ఒక్కొక్కసారి 3rd day 4th day. సో 1st day మాత్రం మనము టెస్ట్కి వెళ్ళకూడదు. 2nd 3rd day ఆర్ అట్లా పోతేనే అది కరెక్ట్ విధానంగా నడుస్తుంది.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఇది ఈనాటి మా పొలం పనులు కార్యక్రమం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తిరుమల తరహాలో ఆంధ్రప్రదేశ్లోని వాడవల్లిని అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని ప్రాంతాలకు తొలిదశలో 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు విడుదల చేయనున్నారు. వెలుగొండ జలసిరలు అభివృద్దికి రెక్కలు పేరుతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్నట్టు సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొంటూ,
1: ఒక ప్రాజెక్టు పూర్తి కావాలంటే అన్నిటికంటే ఇక్కడ ముఖ్యమైన భాగం ఆ ప్రాజెక్ట్ లో ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్. ఏ గ్రామాలైతే ముంపునకు గురవుతాయో ఆ ప్రజలందరికీ కూడా పునరావాసం కల్పించడం అనేది అత్యంత ప్రధానమైన కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ నిజంగా ఈ ప్రాంత ప్రజలకి వరదైందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మరి ఏదైతే ముంపును గురవుతున్న గ్రామ ప్రజలకు కూడా సంతృప్తికరంగా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీని ఇచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తామన్నా నేను.
0: వెలుగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంత రూపురేఖలు మారనున్నాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తితో కరువు ప్రాంతాలకు సాగు, తాగునీటి భద్రత మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. తద్వారా వ్యవసాయం, ఉద్యాన, ఉపాధి అవకాశాలు పెరిగి మార్కాపురం ప్రాంత అభివృద్దికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. వెలుగొండ నిర్వాసితులకు 48 రోజుల్లో 768 కోట్ల రూపాయల పరిహారం అందించినట్టు మంత్రి వివరించారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్గుర్తిలో ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన నైపుణ్యాభివృద్ది కేంద్రం, మురుగుశుద్ది ప్లాంటు, టాటా భూసార పరీక్షల ప్రయోగశాల భవనాలను కిషన్ రెడ్డి నిన్న ప్రారంభించారు. సేంద్రీయ సాగులో రాణించిన మహిళా రైతులకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రీయ వ్యవసాయం చేయాలని సూచించారు. వ్యవసాయ విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష సాధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. మలేషియాలోని పెనాంగ్లో జరిగిన ఆసియా పసిఫిక్ తెలుగు సమాఖ్య ఏపీటీఎఫ్ సదస్సు 2026లో మంత్రి నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు వారి మూలాలు, భాషా సంస్కృతులను పరిరక్షించేందుకు కృషి చేయాలన్నారు. ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి వారి నైపుణ్యాలను రాష్ట అభివృద్దితో అనుసంధానించేందుకు ఆంధ్రప్రదేశ్

0: ప్రవాసాంధ్రుల సంఘం ఏపీఎన్ఆర్టీఎస్ వారధిగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జనవరి నుంచి 4 డ్రోన్లతో ఇప్పటివరకు 1800కు పైగా ట్రిప్పులు నిర్వహించామని, ఈ సేవలతో 24,500 మందికి పైగా రోగులకు ప్రయోజనం కలిగిందని మంత్రి తెలిపారు. వైద్య నమూనాలు త్వరగా ప్రయోగశాలలో చేరడంతో సికిల్ సెల్ వ్యాధి స్క్రీనింగ్తో పాటు ఇతర పరీక్షలు సకాలంలో పూర్తవుతున్నాయని తెలిపారు. డ్రోన్ కార్యకలాపాల్లో స్థానిక గిరిజన యువత భాగస్వామిని పెంచేందుకు 25 మందికి పైగా శిక్షణ ఇచ్చినట్టు మంత్రి సత్యకుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న చిలకలూరిపేట సమీపంలో విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వేలూరు గ్రామానికి చెందిన 8 మంది మృతి చెందారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్దిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి ఆలయంలో 6,25,00,000 రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో నిర్మించిన అన్నదాన భవనాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలయంలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి సందర్భంగా తెలియజేస్తూ,
1: పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి క్షేత్రం తర్వాత పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నటువంటి ప్రాంతం వాడపల్లిలో ఉన్నటువంటి క్షేత్ర మండలంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు, సందేహం. అటువంటి క్షేత్రంలో ప్రజల సౌకర్యం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలి. స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆకలితో ఉండడానికి వీలు లేదనేటువంటి ఒక ఆలోచనతో, అందరూ కూడా స్వామివారి ప్రసాదం తీసుకువెళ్లాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇంతటి కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది.
0: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజులు పూర్తి చేసుకోవడం ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట వ్యాప్తంగా సుమారు 3,42,00,000 మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచిత సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల రూపాయలకు పెంపు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రైతు భరోసాను ఎకరానికి 12,000 రూపాయలకు పెంచామని, ధాన్యం కొనుగోళ్లతో పాటు సన్నవడ్లకు అదనపు నగదు అందించామని వెల్లడించారు. రైతుల సంక్షేమం, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించడమే లక్ష్యంగా భట్టిప్రోలు మార్కెట్ యార్డులో నూతన రైతు బజార్ నిర్మించనున్నట్టు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా భట్టిప్రోల్లో రైతు బజార్ నిర్మాణానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ, వేమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 49,50,000 రూపాయల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. రైతులు పండించిన పంటలకు మెరుగైన మార్కెట్ కల్పించడమే రైతు బజార్ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జయంతి ఈరోజు. సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథా ప్రక్రియకి విశేష ప్రచారం కల్పించిన ఆయన 1864 ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో జన్మించారు. రచయిత, కవి, బహుభాషా కోవిదులు అయిన నారాయణదాసు తెలుగులో 17, సంస్కృతంలో 3, అచ్చ తెలుగులో 1 హరికథను స్వయంగా రచించారు. హిందుస్థానీ భైరవి రాగాలపనకు గాను రవీంద్రనాథ్ ఠాగూర్తో ప్రశంసలు అందుకున్న ఆదిభట్ల నారాయణదాసు 1945 జనవరి 2వ తేదీన తుదిశ్వాస విడిచారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ అధికారి నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్.

0: తెలంగాణలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తిరుమల తరహాలో ఆంధ్రప్రదేశ్లోని వాడపల్లిని అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. స్వర్ణాంధ్ర 247 లక్షల సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: रक्षणाय कार्यं कुर्वन्ति। अष्टसु अपि प्रभावित जनपदेषु शवाः प्राप्ताः। नेपालस्य नेशनल डिजास्टर रिस्क रिडक्शन एंड मैनेजमेंट अथॉरिटी NDRRMA इत्यनेन उक्तं यत् इदानीं यावत् 88,100+ जनाः सुरक्षापूर्वकं निष्कासिताः। एतेषु 27,200 वैदेशिक नागरिकाः अपि वर्तन्ते। निफ्ट संस्थायाः 18 परिसराणाम् 80% स्नातक छात्रान् सम्बोधयितुमद्य राष्ट्रपतिपदासीना द्रौपदी मुर्मुः नवदेहलीं समायास्यति। एषः दीक्षांत समारोहः छात्राणां शैक्षणिक प्रयासानां सिद्धिरूपेण आयोज्यते। ओडिशाराज्ये नूतनवृष्ट्या जलाप्लावन संकटः अतीव भीषणो जातः। उत्तरक्षेत्रेषु नदीनां जलस्तरः झटिति वर्धते। ऋतुविभागेन बालेश्वर खेजर मयूरभंज क्षेत्रेषु अतिवृष्टिपरा सञ्चेतना प्रख्यापिता। तटवर्ती जनाश्च सावधानतया स्थातुम् उपादिष्टाः। इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम జిల్లా సమాచార లేఖ. ఈనాటి కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా వివరాలు మీకు అందిస్తారు శ్రీ వై సంతోష్ కుమార్.
2: రహదారుల అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆర్థిక వృద్ధికి బాటలు పడతాయని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పెద్దపల్లి పర్యటనలో భాగంగా సుమారు 219 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మంత్రి ప్రారంభించారు. ఈ రాష్టంలో రోడ్డు రవాణా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఆర్ఎండి పంచాయతీరాజ్ శాఖల ద్వారా భారీగా నిధులు కేటాయించి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన నెలలోపే పెద్దపల్లి బైపాస్ రహదారికి నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని తెలియజేశారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు తెలిపారు. ఆగస్టు 15 నుంచి రాష్ట వ్యాప్తంగా సుమారు 2.5 లక్షల మందికి అర్హులకు కొత్తగా సామాజిక భద్రతా పెన్షన్లను అందించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకల్లో ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో ప్రజల సంక్షేమం, జిల్లాల సమగ్ర అభివృద్దికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలో 16 రైల్వే ఓవర్బ్రిడ్జ్ పనులకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మరో 4 లెవెల్ క్రాసింగ్ల సాంకేతిక సాధ్యాలపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ కోరినట్లు తెలియజేశారు. ఈ మేరకు లోక్సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. రాష్ట ప్రభుత్వం నుంచి భూసేకరణ అలైన్మెంట్ ఖరారు ప్రక్రియల్లో జాప్యం జరగడం వల్ల మొత్తం 15 పనులు ఆలస్యమవుతున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన SHVR కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి మండలం ఎలకలపల్లి UPS పాఠశాల రాష్ట జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి గుర్తింపు సాధించింది. ఎలకలపల్లి UPS పాఠశాల రాష్ట స్థాయిలో 4వ స్థానం, దేశ స్థాయిలో 47వ స్థానం సాధించి ఉత్తమ స్వచ్ఛ పాఠశాలగా ఎంపికైంది. UPS పాఠశాల జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల పారదర్శకంగా రేషన్ సేవలు అందించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలియజేశారు. పెద్దపల్లి జిల్లాలో 30,000కు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అని, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ది చెందుతోందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో హర్ఘర్ తిరంగా జెండా ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హర్ఘర్ తిరంగా వంటి కార్యక్రమాల ద్వారా దేశభక్తి, జాతీయ భావాలను ప్రజల్లో మరింత పెంపొందిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం భారత్ను ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గ అభివృద్దికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తోందని, గత 2.5 ఏళ్లలో సుమారు 800 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు నిధులు కేటాయించామని, ఈ పనులను 18 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంతని గంగాపురి వద్ద నిర్మిస్తున్న నాక్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మహిళలు, యువతకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. 6 నుంచి 8 నెలల్లో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి వివిధ కోర్సుల్లో శిక్షణ అందిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం లభించడం సాధ్యం కాదని, యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. దేశాభివృద్దిలో ఎన్టీపీసీ కృషి ఎంతో ఉందని రామగుండం తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన కుమార్ సామంత అన్నారు. ఎన్టీపీసీ మహాత్మాగాంధీ క్రీడా

0: దనంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి త్యాగాలు, ధైర్యం, సంకల్పాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వయోవృద్ధుల సంరక్షణ, సంక్షేమం వారి వారసుల బాధ్యతేనని మంతెన్ని జూనియర్ సివిల్ జడ్జ్ అపర్ణ మల్లాది అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంతెన్ని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వృద్ధుల సంక్షేమం చట్టం కింద రెవెన్యూ డివిజనల్ అధికారి కేసులను విచారించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తారని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కోర్టులు గరిష్టంగా 3 నెలల జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని జడ్జి వివరించారు. వృద్ధుల హక్కులు, వారికి అందుబాటులో ఉన్న చట్టపరమైన రక్షణలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.
1: శ్రీ వై సంతోష్ కుమార్ అందించిన పెద్దపల్లి జిల్లా వివరాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్రుగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్లో పర్యటన విజయవంతంగా ముగించుకుని ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఆర్థిక పెరుగుదల వేగంగా కొనసాగి 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 794 పెరిగింది. వివిధ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహిళల ఏషియాకప్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి మ్యాచ్లో భారత్ థాయిలాండ్ని 94 తేడాతో ఓడించింది. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్కు చేరుకున్నారు. కిర్గిస్థాన్లో ఈవేళ రేపు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సన్నాహక సమావేశాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. రేపు జరగనున్న ప్రభుత్వ అధినేతల సదస్సుకు ఆయన హాజరవుతారు. బిష్కెక్ విమానాశ్రయంలో ఆయనకు కేబినెట్ మంత్రుల మండలి చైర్మన్ కసమ్ అలియేవ్ అడిల్బెక్ అల్లెషోవిచ్ ఘన స్వాగతం పలికారు. ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతూ సాంప్రదాయ కిర్గిజ్ నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఆ దేశ అధ్యక్షుడు సదీర్ జపారోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సన్నాహక సమావేశం కోసం నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ చేరుకున్నారు. ఈ సదస్సు సందర్భంగా ఎస్సీఓలో అనేక నేతలను కూడా ఆయన కలుస్తారు. శనివారం నాడు తన పర్యటనకు బయలుదేరే ముందు ఒక ప్రకటన చేస్తూ భద్రత, అనుసంధానత, అవకాశాల ఆధారంగా ఈ ప్రాంతం కోసం భారత్ దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం లేని ప్రాంతం కోసం భారత్ ఎస్సీఓ సభ్య దేశాలతో కలిసి పనిచేస్తుందని ఆయన చెప్పారు.
3: हमारी स्ट्रेटेजिक पार्टनरशिप के 15 साल हो रहे हैं. इस विशेष अवसर पर हमने संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. आज हमने हमारी साझेदारी के इस नए स्वरूप में तेज गति और ठोस परिणामों के साथ आगे बढ़ने का एम्बिशियस एजेंडा तैयार किया है. हमारा द्विपक्षीय व्यापार $1 बिलियन पार कर चुका है. अब हमने 2030 तक $5 बिलियन व्यापार का लक्ष्य रखा है. इस वर्ष हमारी स्ट्रेटेजिक पार्टनरशिप.
2: ఈ సదస్సు సందర్భంగా పలువురు ఎస్సీఓ నేతలను కలుసుకుంటారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6వ ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంటారు. మధ్య ఆసియాలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన బలపరుస్తుందని, ఆ ప్రాంతంలో నాగరికత సంబంధాలు మరింత లోతుగా మలుస్తుందని, శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ఉమ్మడి ప్రయత్నాలు ముందుకు నడిపిస్తుందని మోదీ చెప్పారు. ఎస్సీఓ 25 సంవత్సరాలు స్థిరమైన శాంతి, అభివృద్ధి, శ్రేయస్సు వైపు కలిసి ప్రయాణం అనేది శిఖరాగ్ర సన్నాహక సమావేశం ప్రధాన ఇతివృత్తం. ఉగ్రవాద నిరోధక చర్యలు, ప్రాంతీయ స్థిరత్వం, సరిహద్దు ముప్పులపై సమన్వయం ఈ సదస్సు ప్రాధాన్యతాంశాల్లో ఉన్నాయి. రేపు జరగనున్న అధినేతల సెషన్లో బిష్కెక్ డిక్లరేషన్, ఇతర శిఖరాగ్ర పత్రాలు ఖరారయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో చర్చల అనంతరం తన 2 రోజుల అధికారిక పర్యటన ముగించారు. ఇరు దేశాల నాయకులు భారత ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచేందుకు అంగీకరించారు. ఈ పర్యటనలో క్రిటికల్ మినరల్స్, యురేనియం వాణిజ్యం, రక్షణ, డిజిటల్ చెల్లింపులు, విద్య మొదలైన రంగాల్లోనూ, హిందీ, సంస్కృత భాష, క్రీడలు, వారసత్వ పరిరక్షణ వంటి అన్ని రంగాల్లో 2 రోజుల పర్యటనలో భారత ఉజ్బెకిస్తాన్ దేశ సంబంధాలకు ఒక విస్తృతమైన, సమగ్రమైన ప్రణాళికను అందించాయి. సంబంధాలను

0: సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ స్థాయికి పెంచడం, $5 బిలియన్ వాణిజ్యం లక్ష్యం, దీర్ఘకాలిక ఇంధన సహకారం, రాష్ట్ర పట్టణ స్థాయిలో పరస్పర భాగస్వామ్యం, ఉజ్బెకిస్తాన్లో విస్తృత మధ్యాసియా ప్రాంతంలో భారతదేశ సంబంధాలకు సరికొత్త ఊపునిస్తాయని గుర్తించారు. ప్రధానమంత్రి ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
1: దోనో దేశో కే బీచ్ కరీబీ రక్షా ఔర్ సురక్షా సహయోగ్ హమారే గెహరే ఆపసీ విశ్వాస్ కో దర్శాతా హై. आने वाले समय में हम दोनों देशों की डिफेंस इंडस्ट्रीज के बीच डायरेक्ट लिंकेज को प्रोडक्शन और को डेवलपमेंट को बढ़ावा देंगे. हमारा मानना है कि टेररिज्म, एक्सट्रीमिज्म और सेपरेटिज्म पूरे क्षेत्र के लिए गंभीर चुनौती है. इनके विरुद्ध जीरो टॉलरेंस हमारा साझा संकल्प रहा है.
0: అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ధి రేటు వేగాన్ని కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో 7% లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అమెరికా ఇరాన్ మధ్య సంఘర్షణ, హార్మోజ్ జలసంధి మూసివేత కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సప్లై చైన్లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారత్ తన వృద్ధి రేటు వేగం కొనసాగించగలదని నిర్మలా సీతారామన్ చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం ప్రారంభంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులు వంటి కీలక సరుకుల సరఫరాపై ప్రభావం చూపినప్పటికీ మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ సరఫరాను విజయవంతంగా నిర్వహించిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో త్రిశూల్ 3A ప్రాజెక్టుతో సహా జల విద్యుత్ ప్రాజెక్టుల టన్నెళ్లలు చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు నేపాల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భారత్, చైనాలకు చెందిన నిపుణులతో కూడిన రెస్క్యూ బృందాలు సొరంగాల్లో ఉన్న వారితో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు టన్నెల్ లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గల్లంతైన 2500 మందిలో వందలాది మంది నేపాల్ జల విద్యుత్ ప్రాజెక్టుల ఉద్యోగులని భావిస్తున్నారు. బుధవారం నాటి ఈ విపత్తులో నేపాల్లో ఇప్పటి వరకు కనీసం 794 మంది మరణించగా 2500 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. మరోవైపు టిబెట్లో అధికారికంగా మృతుల సంఖ్య 16కి చేరింది. 546 మంది ఆచూకీ తెలియనట్లు సమాచారం. నేపాల్లో 8 ప్రభావిత జిల్లాల నుంచి ఇంతవరకు మృతదేహాలను వెలికి తీశారు. త్రిశూలి నదిలో వచ్చిన కొత్త వరద కారణంగా మత్స్య నేపాల్లో ఒక వంతెన కొట్టుకుపోయింది. వరద వృద్ధికి ఉదయం 11:30 ప్రాంతంలో వంతెన కొట్టుకుపోయిందని, దీంతో గండకి రూరల్ మున్సిపాలిటీ 7-8 వార్డుల ప్రజలు పృథ్వీ హైవేపైకి రాకపోకలు కోల్పోయారని అధికారులు తెలియజేశారు. న్యూఢిల్లీలో ఇవాళ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవం కంబైన్డ్ కాన్వకేషన్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్ల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ డిగ్రీలు స్వీకరించేందుకు ఈ కార్యక్రమంలో ఒక వేదికపైకి వస్తారు. కేంద్ర వస్త్రశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో భద్రతా బలగాలు బెలపోచా గుంపడ అటవీ ప్రాంతంలో నక్సలైట్ స్థావరాన్ని కనుగొన్నాయి. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. ఇటీవల లొంగిపోయిన మాజీ నక్సలైట్లు ఇచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు సుక్మా జిల్లా ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. హార్మస్ జలసంధి వద్ద ఇరాన్ రాకెట్ లాంచర్లపై అమెరికా సైన్యం దాడి చేస్తుందని అమెరికా అధికారి ఒకరు తెలియజేశారు. గత 4 రోజుల్లో అమెరికా ఆ ప్రాంతంలో సైనిక చర్య చేపట్టడం ఇదే మొదటిసారి. హార్మస్ జలసంధిలోని లారక్ ద్వీపం సమీపంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్లోని అధికార వార్తా సంస్థలు వెల్లడించాయి. అమెరికా జరిపిన దాడిలో అనేక మంది ఇరాన్ పోరాటవాదులు, పౌరులు మరణించారని, మరికొందరు గాయపడ్డారని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కూడా ప్రకటించింది. దీనికి తగిన సమాధానం ఇస్తామని, బాధ్యులను శిక్షిస్తామని ఇరాన్ హెచ్చరించింది. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్ష అక్రమాల కేసుకు సంబంధించి జార్ఖండ్ పోలీసుల సిఐడి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అదుపులోకి తీసుకున్న నిందితుడిని గిరిజ్ జిల్లాకు చెందిన దివంగత ప్రదీప్ కుమార్ కుమారుడు సమీర్ కుమార్ గా గుర్తించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రభుత్వ జోక్యం కారణంగా 2027 జరగవలసిన విమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ టోర్నమెంట్ నిర్వహణ హక్కులను ఐసీసీ శ్రీలంక నుంచి ఉపసంహరించింది. శ్రీలంకతో సహా

0: జట్లతో జరగవలసిన మహిళల టోర్నమెంట్ తొలి ఎడిషన్కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వవలసి ఉంది. అయితే ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం టోర్నమెంట్లో శ్రీలంక భాగస్వామ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మహిళల టీ20 ఏషియా కప్ 2026 ప్రారంభ మ్యాచ్లో దుబాయ్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో థాయిలాండ్పై 94 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసిన భారత్ ఆ తర్వాత థాయిలాండ్ను 15.3 ఓవర్లలో కేవలం 65 పరుగులకే కుప్పకూల్చింది. భారత్ మహిళల తదుపరి మ్యాచ్ పాకిస్తాన్తో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్లో పర్యటన విజయవంతంగా ముగుచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్తాన్ చేరుకున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మహిళల ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ నిన్న థాయిలాండ్ని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉదయ తరంగిణి.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా శ్రీ ఆచార్య ఎస్వి సత్యనారాయణ గారి కవితా పఠనం వినండి.
1: దేహనేత్రులు, వాళ్ల వేళ్ళు సితారాతంత్రుల మధుర సంగీతాలు, వాళ్ల చేతులు తబలా నాట్యాల రంగస్థల సోయగాలు, వాళ్ల స్వరాలు గాయపడ్డ నెమలి కన్ను వర్షించే గాన గాంధర్వాలు, వాళ్ల మెదళ్ళు ఆత్మీయ స్పర్శ ఆనవాళ్లు గుర్తించే రహస్య చక్షువులు, వాళ్ల పాదాలు రాధారులను లెక్కబెట్టుకునే గణిత శాస్త్రాలు, వాళ్ళు ప్రకృతిని ప్రపంచాన్ని హృదయ నేత్రంతో వీక్షించే దివ్య దృష్టులు, పుడమి తల్లి సౌందర్యాన్ని కాల్పనిక దృక్కులతో ఊహించే మేధో సంపన్నులు, హృదయాలను ద్రవింపజేసే వాళ్ల తత్వగీతాల ప్రతిధ్వనులతో రైలు డబ్బాలు రవీంద్ర భారతి కళాక్షేత్రాలవుతాయి. హృదయాలను ద్రవింపజేసే వాళ్ల తత్వగీతాల ప్రతిధ్వనులతో రైలు డబ్బాలు రవీంద్ర భారతి కళాక్షేత్రాలవుతాయి. వాళ్ల కదలికలతో చౌరస్తాలు సకల కళల నిక్షేపాలవుతాయి. వాళ్ల మాటల మకరందపు జల్లు మంజీరా పరవళ్ళు గోదావరి కెరటాలు, వాళ్ల చేతికర్ర అహింసాయుధుని ప్రతిరూపం, వారి ఏకాంతం విధిని శపించే పాశుపతాస్త్రం. అనుభవలేమి అంటారా? అనుభూతి ముందు దిగదుడుపు. ఎవరన్నారు వాళ్లకు చూపులేదని? వాళ్ల ఒళ్ళంతా కళ్ళే, దేహమే నేత్రమైన వాళ్ళు. ఎవరన్నారు వాళ్లకు చూపులేదని? వాళ్ల ఒళ్ళంతా కళ్ళే, దేహమే నేత్రమైన వాళ్ళు. వాళ్ళు దేహనేత్రులు. శ్రమ సంస్కృతి. మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టిని నమ్ముకుని బతుకుతున్న మట్టి మనుషుల భౌతిక సంస్కృతి వారసత్వం నాది. గుడిసెలు వేసి గూడాలు నిర్మించి సాపేక్ష స్థిర నివాసానికి తొలి అడుగులు వేసిన ఆదిమ మానవుడి అడుగుజాడ నాది. గుడిసె చుట్టూ గొర్రెలనో బర్రెలనో కోళ్లనో పందులనో పెంచుకొని పశుసంపదకు పాదులు వేసిన తొలినాటి మాతృమూర్తుల మేధో వికసనం నాది. పోడు వ్యవసాయంతో పాఠాలు నేర్చుకొని మూటబావుల నీటిధారలను, ఊట చలిమిల తీపి పాటలను, చెరువు కుంటల పిల్ల కాల్వలను, నేల తల్లికి నైవేద్యమిచ్చి జగతిని సస్యశ్యామలం చేసిన కర్షకుడి నాగలి గీసిన రేఖాచిత్రాన్ని నేను. కొలిమి, తిత్తి, చక్రం, రాట్నం, కొడవలి, గొడ్డల్, రంపం, మోకు ముస్తాబులు సాధనాలై గ్రామ సంస్కృతిని నిర్మించిన శ్రమైక జీవన సౌందర్యం నాది. దాంతుల చుట్టూ నగరాలను, నగరాల చుట్టూ రాష్ట్రాలను, దేశాలను నిర్మించిన శ్రమజీవుల చెమట రక్తాలకు ప్రతీకను. జ్ఞానాన్ని శాస్త్రాలుగా, సాహిత్యంగా, కళలుగా మలిచిన

సృజన శీలుర చిటికెన వేలుడు నేను. ఆదిమం నుండి అత్యాధునికం దాకా, ఆదిమం నుండి అత్యాధునికం దాకా, అనుశాస్త్రం నుండి అంతరిక్షయానం దాకా, హరిత విప్లవం నుండి సమాచార విప్లవం ద్వారా, అక్షరం నుండి అంతర్జాలం దాకా నిరంతరంగా కొనసాగుతున్న నిర్విరామ మేధో మథనాన్ని నేను. కట్టు బొట్టు అలవాట్లు అభిరుచులు ఆట మాట పాటల కేంద్ర బిందువైన శ్రమ సంస్కృతి సంతకాన్ని నేను. ప్రజా సంప్రదాయాల సంకేతాన్ని నేను. శ్రమ సంస్కృతి సంతకాన్ని నేను. ప్రజా సంప్రదాయాల సంకేతాన్ని నేను. ఆమె ఎంత గట్టిపిల్ల. అనారోగ్యంతో మృత్యుముఖం దాకా వెళ్ళి మొండి ధైర్యంతో వెనుదిరిగి వచ్చింది. కెరీరా కుటుంబమా తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు కుటుంబం వైపే పరుగులు పెట్టింది. గ్రంథాలయ శాస్త్రంలో 3 స్వర్ణ పతకాలు వచ్చాయి. ఏం సాధించగలిగింది? రిపబ్లిక్ డే ఉత్సవాలకు ప్రధానమంత్రి ఆహ్వానాన్ని పొందింది. ఏం సంతోషించగలిగింది? ఉద్యోగ జీవితం నిండా సంక్షోభాలే, ఎప్పుడూ సుఖంగా లేదు. ఆమెది మన మాతృదేశం పేరే. ఆమెది మన మాతృదేశం పేరే. అందుకే మరింత ప్రేమ. సరస్వతికి పర్యాయపదం, గౌరవించాల్సిందే కదా. పాటలాధర భారతీ శృతి బ్రతుకు వెన్నెల రాగమవు సరళి జంటక మిటగా అని ఆశీర్వదించాడు మిత్రుడు మల్లిక్ 42 క్రితం. ఎంత గట్టి ఆకాంక్ష అది. తన గురించి ఆలోచించుకునే తీరికేది? ఆమె దిగులంతా నా గురించి, మా పిల్లల గురించే. మెదడులో ఒక పొరంతా డ్యామేజ్ అయింది, అయినా ధైర్యాన్ని వీడలేదు. ఒంటరిగా రోడ్డును దాటలేదు. జీవన సంద్రాన్ని మాత్రం సాహసంతో ఈదుతోంది. మా కంట్లో నలుసుపడితే తాను విలవిలలాడిపోతుంది. క్షణం పరధ్యాన్నంగా ఉంటే తాను కంగారు పడుతుంది. మా బాధ్యతలన్నీ ఆమె భుజం మీదే. మా బాధ్యతలన్నీ ఆమె భుజం మీదే. మా బరువులన్నీ ఆమె తలమీదే. మా అనారోగ్యానికి ఔషధం, మా పనులన్నింటికీ ఉతకర్ర. ఆమె కేవలం జీవన సహచరి మాత్రమే కాదు, చక్కని స్నేహితురాలు. ఆమె ఇంటికి ఇల్లాలు మాత్రమే కాదు, చల్లని ప్రేమమూర్తి. సేతు కవిత్వం జీవితమంత విస్తృతం, జీవితం కవిత్వమంత సుందరం, అనుభవం కవిత్వమంత మధురం, కవిత్వం అనుభవమంత యథార్థం. అనుభూతి కవిత్వానికి ధాతువు, అభివ్యక్తి నిర్విరామ సేతువు. మన కవిత్వం శ్రమజీవుల చేతుల్లో జెండాగా ఎగరాలి, పీడితుల గుండెల్లో నాదమై ధ్వనించాలి, యోధుల కల గర్జనల్లో నినాదమై ప్రతిధ్వనించాలి, గోడల మీద అక్షరాలై ప్రజ్వరించాలి, పత్రికల్లో పతాక శీర్షికై నిలవాలి, కరపత్రాలకు కరదీపికై వెలగాలి. మన కవిత్వం పత్రికల్లో పతాక శీర్షికై నిలవాలి, కరపత్రాలకు కరదీపికై వెలగాలి. ప్రజల బాధ మన కవిత, ప్రజల భాష మన కవిత. ఆవేదన ఆందోళన ఆగ్రహాలకు అక్షరావిధం మన కవిత. సామాజిక చలనాలకు, సమసమాజ గమనాలకు దిక్సూచి మన కవిత, హృద్గీతి మన కవిత. గతాగతం, అవును ఇక్కడో చెట్టుండేది. ఎవరు పీకేశారు? అక్కడో చింతల తోపుండేది. ఎవరు నరికేశారు? ఇదిగో ఇక్కడో చెరువు ఉండేది. ఎవరెత్తుకెళ్ళారు? అక్కడో నది ఉండేది. ఎవరు పట్టుకెళ్ళారు? అరేరే, గుడిసెలు గూడాలు, పొలాలు పుట్రలు, కొండలు గుట్టలు, తుమ్మలు తూములు, తోటలు బాటలు, ఏ కొండ చిలువలు మింగేశాయి? ఆ ఉవ్వ ఏమైపోయింది? ఆ పల్లె ఎటువలస వెళ్ళింది? బావులన్నీ ఎక్కడున్నాయి? చెలిమెలన్నీ ఎందుకలిగాయి? పశువులెక్కడ? పక్షులెక్కడ? మనుషులేరి, మమతలేవి అన్నట్లు ఇక్కడ నాగరికత ఉండేది. ఎవరు తుడిచేశారు? విశిష్టమైన సంస్కృతి ఉండేది. ఎవరు విషం కలిపారు? విలక్షణమైన జీవన విధానం ఉండేది. ఎందుకిలా మారిపోయింది?

0: మిత్రులారా, కళ్ళు తెరవండి, ఇక్కడో దేశం ఉండేది అని ప్రశ్నించే పరిస్థితిని తేకండి. మిత్రులారా, కళ్ళు తెరవండి, ఇక్కడో దేశం ఉండేది అని ప్రశ్నించే పరిస్థితిని తేకండి. యూనివర్సిటీ ఏమాత్రం పురిటినొప్పులు పడకుండా డిగ్రీల పురుగుల్ని కంటున్న విశ్వవిద్యాలయమా? కొంత బాధైనా పర్వాలేదు, పడు, మెరుపుల్లాంటి మేధావుల్ని ప్రసవించు. ఏమాత్రం పురిటినొప్పులు పడకుండా డిగ్రీల పురుగుల్ని కంటున్న విశ్వవిద్యాలయమా? కొంత బాధైనా పర్వాలేదు, పడు, మెరుపుల్లాంటి మేధావుల్ని ప్రసవించు.
1: ఇంతవరకు ఆచార్య ఎస్వి సత్యనారాయణ గారి కవితా పఠనం విన్నారు. ఇప్పుడు ఒక పాట వినండి.

0: మీరు విన్న ఆ పాట ఆశ ఆశ ఆశ చిత్రంలోనిది. పాడినవారు చిత్ర, రచన సిరివెన్నెల, సంగీతం దేవా. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ

0: బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉదయ తరంగిణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు వినండి ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్స్లో నూతన పోకడలు. దీని గురించి సీడాక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఏఎస్ రామమూర్తి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్స్లో నూతన పోకడలు. ఈ అంశం గురించి తెలియజేయడానికి సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి మూర్తి గారు.
1: నమస్కారం అండి.
0: సైబర్ స్లేవరీ అనే పదం ఈ మధ్యలో ఎక్కువగా వింటున్నాం, అంటే ఏంటండి?
1: సైబర్ స్లేవరీ అంటే ఇప్పుడు మీరు ఈ మధ్య వియత్నాంలో కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల దేశాల్లో కానీ జాబుల కోసం మనం అందరం వెళ్ళిన వాళ్ళందరినీ వాళ్ళని బంధించి వాళ్ళ ద్వారానే మన దగ్గర సైబర్ నేరాలు చేయడం మొదలుపెట్టారు అన్న న్యూస్ వచ్చింది కదా, దీన్నే మనం సైబర్ స్లేవరీ అంటాం. అంటే ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి మన తెలంగాణ యువతరం కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ అప్లై చేసినప్పుడు వాళ్ళు ఏదో ఐటీ జాబ్ కోసమో లేకపోతే మరో జాబ్ కోసమని వెళ్తున్నారు, కానీ వీళ్ళకి తెలుగు మాట్లాడడం వల్ల వీళ్ళు ఇండియా నుంచి సిమ్స్ తీసుకెళ్ళి వీళ్ళకి తెలిసిన వాళ్ళ పేర్ల మీద లేకపోతే ఫేక్ నేమ్స్ మీద మొబైల్స్ ద్వారా ఈ సైబర్ నేరాలు చేయడం మొదలుపెట్టారన్నమాట. ఎట్లా అంటే వీళ్ళని తీసుకెళ్ళి ఒక ఏరియాలో బంధించి ఈ పని చేయడం అనమాట. వీళ్ళతోనే కాల్ చేయించి వీళ్ళతోనే మాట్లాడించి ఇప్పుడు ఎవరైనా నాకు తెలుగులో మాట్లాడుతున్నట్టే తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకుంటాం, కానీ ఈ అన్ని అటాక్స్ అన్నీ మీకు ఆ వియత్నాం నుంచి లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల్లోని లావోస్, వియత్నాం, కంబోడియా ఇలాంటి చోట్ల ఉన్న గ్యాంగ్స్టర్స్ వీళ్ళతో ఈ నేరాలు చేయించడం మొదలుపెట్టారు.
0: అంటే ఒక విధంగా మనను బంధించి మన చేతే ఫోన్ చేయించి మన వాళ్ళ పట్లే వీళ్ళు నష్టం చేసే ఒక కుట్ర.
1: రెండోది ఏంటంటే ఇక్కడ మన ఇండియాలో కూడా బ్యాంకుల దగ్గర కాచు కూర్చుంటారు, అమాయకంలో అయినా ఉన్న వాళ్ళని వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఆఫర్ చేసి బ్యాంక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఆన్లైన్ అకౌంట్లు క్రియేట్ చేసి, అఫ్ కోర్స్ దేర్ కుడ్ బి ఏ కైండ్ ఆఫ్ బ్యాంక్లో ఎవరో ఒక ఫ్రాడ్స్టర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు ఇందులో కూడా డైరెక్ట్గా మీకు ఆఫర్లు ఇవ్వడం మొదలుపెట్టి ఈ ప్రతి ట్రాన్సాక్షన్కి ఇంతని ఇస్తారు, లేదంటే ఆన్లైన్ అకౌంట్లు క్రియేట్ చేసి ఈ ఆన్లైన్ అకౌంట్ ఫ్రాడ్స్టర్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఈ నేరాలు చేసి మీరు ఒక డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, ఈ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ ఆన్లైన్ అకౌంట్ ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది కాబట్టి వీళ్ళు ఇక్కడ నుంచి వివిధ అకౌంట్లోకి వెంటనే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు డిజిటల్ అరెస్ట్లో కానీ మరో దాంట్లో కానీ చిక్కిపోయిన తర్వాత మీరు 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ఆ 1,00,000ని 20-5,000 రూపాయలు వేరే వేరే అకౌంట్లోకి ఇమీడియట్గా వితిన్ నో టైం ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట.
0: అట్లా అమాయకంగా దొరకబట్టిన వాళ్ళు క్రియేట్ చేసిన అకౌంట్స్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు కాబట్టి అమౌంట్ అందులోకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుంచి సైఫన్ అవుట్
1: చేస్తారు. తర్వాత వీళ్ళనే మీరే ఈ నేరం చేశారు కాబట్టి వాళ్ళని బెదిరించి ఇంకా కంటిన్యూ చేస్తారు అన్నమాట.
0: అది కాకుండా మళ్ళీ ఈ అకౌంట్స్ ఉన్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంటారు, రేపు ఏదైనా సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జరిగినా ఈ అమాయకంగా అకౌంట్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళే బుక్ అయ్యే అవకాశం ఉంది
1: ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు మీరు బ్యాంక్ ఎంప్లాయీతో తప్ప మరి ఏ ఇతర మెంబర్తో కూడా మీరు డిస్కస్ చేయకూడదు. ఇన్ఫర్మేషన్ అది ఇక్కడ నుంచి చిన్నదే లీక్ అవుతుంది, నా అకౌంట్, నా కార్డు, నా పిన్, అక్కడ నుంచి మనం షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇమీడియట్గా స్లావరీలోకి లాగేస్తారు. సో ఇది మన బ్యాంక్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళప్పుడు కానీ లేకపోతే ఇలాగ ఎవరితోనైనా ఆన్లైన్ క్రియేట్ చేయమని మన డీటెయిల్స్ ఇవ్వడం కానీ ఆధార్ కార్డులు ఇవ్వడం కానీ, ఎందుకంటే మనం ఆధార్ కార్డు జనరల్గా హోటల్స్లో కానీ వీటిలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఆధార్ కార్డు అడుగుతారు, మనం సింపుల్గా ఇచ్చేస్తాం, వాళ్ళు స్కాన్ చేసుకుంటారు,
0: కానీ ప్రింట్ కూడా తీసి పెట్టుకుంటారు.
1: 2-3 రూపాయలు మీరు ఉన్న సమయాన్ని బట్టి అప్పటి వరకు ఉంచుకుంటారు, కానీ అందులో ఎక్కడో ఒక ప్రొడక్టర్ ఈ డేటా అంతా కాపీ చేసుకుని వీళ్ళకి ఇస్తాడు.

0: ఇన్స్టాల్ చేయడం దగ్గర నుంచి మొదలు పెడతాడు. లేకపోతే మీకు కాల్ చేసి మీకు ఇందులో ఇంట్రెస్ట్ ఉందా, అందులో ఇంట్రెస్ట్ ఉందా, లేదా ఏదో ఒక అదర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మ్యాప్ చేసుకొని ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకొని దాన్ని బట్టి అటాక్ స్టార్ట్ చేస్తారు. దాన్ని బట్టే ఈ స్లేవరీ ఎవరన్నా వాళ్ళకి ఈ డేటా ఇచ్చి ఇలా మాట్లాడమని ట్రైనింగ్ ఇచ్చి చేస్తారు. ప్రతి అటాక్లో వాళ్ళకు కూడా ఒక 5% ఇస్తారు. ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇది ఒక నోయిడాలో భరత్పూర్, జైపూర్ ఇలాంటి ప్లేసుల్లో ఇది ఒక కొన్ని వందల మంది పనిచేస్తున్నారు దీనికోసం. సో ఆ విధంగా ఈ అటాక్స్ అనేది రోజు రోజుకి పెరుగుతున్నాయి. సో మనం చేయాల్సిన చిన్న పని ఏంటంటే మన డేటాని ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాలి, ఎక్కడ షేర్ చేయకూడదు. ఈవెన్ సమ్ టైమ్స్ ఏదో యాప్ ఇన్స్టాల్ చేయడానికి కొంత డేటా అడుగుతారు. సో మనం ఆ యాప్ అనేది గవర్నమెంట్ యాప్ కాకపోతే అట్లీస్ట్ గూగుల్ నుంచి, గూగుల్ డ్రైవ్లోంచి ఇన్స్టాల్ చేయాలి, దట్ ఓన్లీ, లేదు యాప్ ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేయాలి. మనం ఎక్కడి నుంచి వేరే చోట కానీ వెబ్సైట్లోంచి కానీ ఇన్స్టాల్ చేసినా అది ఫేక్ యాప్ అయ్యి ఉండొచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఉంటుంది బ్యాంక్ యాప్ ఇన్స్టాల్ అన్ఇన్స్టాల్ చేసుకోమని, కానీ అది క్లిక్ చేస్తే అది తిన్నగా ప్లేస్టోర్కే తీసుకెళ్తుంది. సో గూగుల్ ప్లేస్టోర్ ఈజ్ ద ఆథరైజ్ స్టోర్ ఫర్ ఆండ్రాయిడ్, సిమిలర్లీ యాపిల్ స్టోర్ ఈజ్ ద ఆథరైజ్ స్టోర్. సో ఈ ఆథరైజ్ స్టోర్లోనే ఇన్స్టాల్ చేసుకోవాలి. అయితే ఇక్కడి నుంచి కూడా అన్ఇన్స్టాల్ చేసినంత మాత్రాన ఆ యాప్ అన్నది ఎగ్జాక్ట్గా అది ఆ రిలేటెడ్ కంపెనీది అయి ఉండొచ్చు, కానీ మనం ఇన్స్టాల్ చేసే ముందు ఆ యాప్ మా డీటెయిల్, మన డీటెయిల్స్ ఏమేమి అడుగుతుందో ఒకటి తెలుసుకోవాలి. సపోజ్ ఏదైనా బ్యాంక్ యాప్ మీ యొక్క ఎస్ఎంఎస్ మెసేజ్ మీద కంట్రోల్ కావాలి అంటే ఏంటి ఉద్దేశం? మీరు మీ దగ్గర ఏ ఎస్ఎంఎస్ ఉన్నాయి, అంటే మీరు ఎలాంటి డేటా ఉందని దాన్ని యాడ్ చేయాలి. అంటే ఎస్ఎంఎస్ పనిచేస్తుందా మీకు పంపించడానికి అండ్ ఆల్, మీకు వచ్చిందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి చేస్తాయి. అది ఒక మంచి పనికి చేసిన ఇదే టెక్నాలజీ అదర్ ఫేక్ యాప్స్ వాడతాయి. దానివల్ల ఏంటంటే మీకు ఇటువంటి మెసేజెస్ వచ్చాయి, ఆ మెసేజ్లో మీకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టాలని అన్నది వచ్చిందనుకోండి, ఈ ఫేక్ యాప్ వెళ్ళి ఆ ఇన్సూరెన్స్ మెసేజ్ అంటే మీరు డ్యూ ఉంది ఒక 15,000 రూపాయలు కట్టాలి ఈ ఈ ఇన్స్టాల్మెంట్ అని, అప్పుడు నాకు ఆ క్రిమినల్గా ఆ ఇన్ఫర్మేషన్ వస్తే ఏం చెప్తాను, నేను మీకు ఇమీడియట్గా కాల్ చేసి మీరు 15,000 రూపాయలు కట్టాలి కదా, మీరు మరొక 5,000 రూపాయలు కడితే మీకున్న ఇన్సూరెన్స్ 10 లక్షలది 15 లక్షలు వస్తుంది బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ పెరుగుతుంది అని చెప్తా. మీరేమంటారు, ఓకే 5,000 రూపాయలకి నాకు 5 లక్షలు పెరుగుతుంది కదా ఏ ఉందని కడతారు. ఆ కట్టిన లింక్ ఏంటంటే మీరు ఫేక్ లింక్ కడతారు. ఒకసారి 15,000 అది ఎందుకు ఏమైంది అని చెప్తే, సార్ ఇది మీది వచ్చింది బట్ మీకు కావాలంటే మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి మీకు వెనక్కి ఇవ్వడానికి ఇది అని వస్తుంది. అక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ షేర్ చేస్తారు మా 5,000 తీసుకోవడానికి. ఇలాగా అది కంటిన్యూస్గా మీ దగ్గర ఉన్న డబ్బులు ఊడిచేసే వరకు, అంటే మీరు రియలైజ్ అయ్యే వరకు వరుసగా 3 సార్లు 4 సార్లు అడితేనే మనం రియలైజ్ అవుతాం, అరే 5,000 వేసాడు, తర్వాత 15,000 అన్నాడు, తర్వాత 1,00,000 అంటున్నాడు, ఇదేదో ఫ్రాడ్ ఉందని అప్పుడు కానీ మనకు గుర్తురాదు. సో 5,000 ఇచ్చినప్పుడే మనం కొంచెం జాగ్రత్త పడి ఎందుకు ఇవ్వాలి అనేది ఒక బ్యాక్ స్టెప్. అందుకే ఒక ఏదైనా పని చేసినప్పుడు ఆన్లైన్లో ఒక 2 అడుగులు వెనక్కి వేసి ఆలోచించండి. ఆ విధంగా మనకేంటంటే అది ఎటాక లేకపోతే నిజమా అన్నది ఒక ఆలోచనలో మనం కొంచెం డెసిషన్ తీసుకోవచ్చు.
1: ప్రస్తుతం ఉండే డిజిటల్ యుగంలో డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లోడ్ చేయమంటున్నారు మూర్తి గారు. అలాంటప్పుడు ఈ రెంటల్ అకౌంట్ సంబంధించిన విషయాలు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడము, ఈ సైబర్ నేరాలకు వాడుతున్నారు కదా, దీని పట్ల ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేయాలంటారు?
0: క్రిమినల్స్ వాడుతున్నారు రెంటల్ అకౌంట్స్ మేజర్లీ. అంటే ఇందాక బ్యాంక్ దగ్గర నేను ఒక అకౌంట్ తీసుకుని రిజిస్టర్ చేసి ఫ్రాడ్ చేసిన డబ్బులను ఆ అకౌంట్లో వేసి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా రెంటల్ అకౌంట్ కింద వస్తుంది. మీరు అన్నట్టు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం అన్నది దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇప్పుడు మనం ఒక నీట్ ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి, దానికి కావాలి ఎలాంటి ఎగ్జామినేషన్ డాక్యుమెంట్స్, మీ 10th క్లాస్ రిలేటెడ్ అన్నీ కావాలి. సో దీనికి బదులు మనం ఏంటంటే ఈ సర్టిఫికేట్లన్నీ డిజి లాకర్ అకౌంట్ అన్నది ఉంది, ఈ ఫర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అది మేడ్ ఇట్ కంపల్సరీ చేశారన్నమాట. అంటే మీ స్టూడెంట్ సర్టిఫికేట్స్ అన్నీ ఈ యాప్లో పెట్టుకోండి, అక్కడ నుంచి మీరు ఆ యాప్ డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా మీ మొబైల్ నెంబర్ ఇస్తే ఇస్తుంది. ఇప్పుడు మీరు 10th క్లాస్ పాస్ అవ్వగానే ఆ సర్టిఫికేట్ అక్కడే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్గా మీరు అకౌంట్ క్రియేట్ చేయాలి అకౌంట్, అలాగే ఇంటర్మీడియట్ మీ డిగ్రీ సర్టిఫికేట్లు అన్నీ అందరూ చేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు మీరు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి 10 ఏళ్ళు అయిందనుకోండి, ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఆ డిజి లాకర్ యాప్లోనే పెట్టుకోవచ్చు. అక్కడ నుంచి మీరు జస్ట్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ ఆల్ దీస్ డీటెయిల్స్, అంటే మీకు అప్రూవల్ ఇవ్వాలి ఆ నీట్ ఎగ్జామ్ కానీ మరి ఏదైనా అప్లికేషన్, గవర్నమెంట్ అప్లికేషన్ కానీ. సో అట్లనే మన ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవ్వడానికి మన ఫేస్బుక్ ఇది అన్నీ తీసుకున్నాం కదా, డిజి యాత్ర, సో అది కూడా అంతే. వాళ్ళు ఏం చేస్తారంటే మీ డీటెయిల్స్ తీసుకుంటారు,

0: ఒక్కసారి ట్రావెల్ అయిపోతే వాళ్ళు ఆటోమేటిక్గా అది డిలీట్ చేస్తారు. మీరు చూస్తే మిగతా యాప్ల కన్నా ఈ డిజి యాత్ర యాప్ చాలా చిన్నది, చాలా సైజ్ అదా, ఎందుకంటే వాళ్ళు డేటాబేస్ మీ దగ్గర పెట్టుకోరే. ఒకసారి ఆ డేటాబేస్ కూడా మీ మొబైల్ మీ ఫోటోగ్రాఫ్ అనేది మీ యాప్లోనే ఉంటాయి, వాళ్ళు డేటా పెట్టుకోరు. అది యాజ్ పర్ డిపిఏ డిపిఏ వాళ్ళు ఆ డేటా అనేది మీ ట్రావెల్ అయిపోయిన తర్వాత 24 అవర్స్లో డిలీట్ చేసేస్తారు, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఇది ఒక మంచి యాప్. దీనివల్ల ఏంటంటే మీరు ఎయిర్పోర్ట్లో చాలా ఈజీగా వెళ్ళిపోవాలి.
1: ఈ ఎంకవచ్ 2 అనేది ఎవరు డెవలప్ చేశారు?
0: ఇది ఎంకవచ్ 2 అనేది మన భారత ప్రభుత్వం సిడాక్ డెవలప్ చేసి ఇది గూగుల్ స్టోర్లోను.
1: కాబట్టి ముఖ్యంగా ఏదైనా డౌన్లోడ్ చేయాలన్నా, ఏదైనా ఒక విషయం పట్ల మనము యాక్ట్ చేయాలన్నప్పుడు ఒక ఎంకవచ్ 2 ప్రభుత్వం తరఫు నుంచి ఏర్పాటు చేసిన ఈ సెక్యూరిటీ యాప్ని మనం రన్ చేసి చూసినట్టయితే అది ప్రమాదకరమా కాదా అనేది ప్రాథమికంగా తెలిసిపోతుంది. సో ఒకవేళ మనకు అది కొంచెం అనుమానాస్పదంగా ఉంటే దాన్ని జోలికి పోకపోవడమే ఉత్తమం. ముఖ్యంగా మన శ్రోతలకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ ఓపెన్ చేసి అటువైపు నుంచి రక్షణ ఉన్నప్పటికీ మనము వాడుతున్న మొబైల్ కానీ సిస్టమ్ కానీ మన వైపు కనుక రక్షణ లేనట్లయితే మన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ యాప్స్ ద్వారా సైఫన్ అవుట్ అయిపోయి సైబర్ క్రిమినల్స్ చేతులకు వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి ముందు మనను మనను ప్రొటెక్ట్ చేసుకోవడం అవసరం. ఆ క్రమంలో ఏ యాప్ వచ్చినా ఏ లింక్ వచ్చినా ముందు ఎంకవచ్ 2తో మనం గనక ఒకసారి స్క్రీన్ చేసినట్లయితే చాలా వరకు కాపాడుకునే పరిస్థితి ఏర్పడుతుందంటారు. ఇంతేకాకుండా ఈ మొబైల్ కానీ సిస్టమ్ని కానీ లావాదేవీలకు వాడేటప్పుడు ఏ జాగ్రత్తలు సాధారణంగా తీసుకోవాలంటారు?
0: అంటే ఇప్పుడు ఇందాక మేము చెప్పినప్పుడు మొబైల్ అయితే మీరు ఎంకవచ్ ద్వారా ఆ యాప్ సరైందో లేదో ఒకటి తెలుసుకోవచ్చు. అదే సిస్టమ్ ద్వారా అయితే మీరు వెబ్ బ్రౌజర్ ద్వారా చేస్తారు. వెబ్ బ్రౌజర్ మీరు అప్డేటెడ్ బ్రౌజర్ చేయమని చెప్తాం. అంటే బ్రౌజర్ను కూడా అప్డేట్ చేయాలి. మీరు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేసిన తర్వాత అప్లికేషన్స్ కూడా ఎప్పుడూ లేటెస్ట్ అప్డేట్ చేయాలి. ఆ విధంగా చేసిన తర్వాత ఏ బ్యాంక్ అయితే కనెక్ట్ అవుతున్నారో లేదంటే ఏదైనా వెబ్సైట్కి వెళ్తున్నారో మీరు చూడాల్సింది ముఖ్యంగా HTTPS అవుతుందా లేదా. అక్కడ ఒక గ్రీన్ కలర్ కూడా ఉంటుంది. అంటే గ్రీన్ కలర్ ఉంటే ఇది ఎన్క్రిప్ట్ అవుతుందంటే మీరు ఏమైతే డేటా మీరు ఎంటర్ చేశారో అది ఆ సర్వర్ వరకు ఎన్క్రిప్ట్ అయి వెళ్తుంది అనమాట. HTTPS అన్నది ముఖ్యం. సో దానికి ఏంటంటే కింద గ్రీన్ కలర్, అందుకే కలర్ అండ్ లాక్ ఉంటుంది అనమాట సింబల్. ఆ లాక్ ఉందా లేదో చూడాలి. బ్రౌజర్ నుంచి సర్వర్లో ఉన్న ఒక డేటాబేస్ వరకు మాత్రమే ఎన్క్రిప్ట్ అవుతుంది. కానీ మీరు ఎంటర్ చేస్తున్న డీటెయిల్స్ మీ సిస్టంలోనే ఉంటాయి. అందుకనే మనం ఏం చేస్తామంటే ఈ విండోస్ కానీ లినక్స్ కానీ ఎన్క్రిప్టెడ్ ఫోల్డర్లు క్రియేట్ చేసుకోవచ్చు. బై డీఫాల్ట్గా ఎన్క్రిప్టెడ్ టూల్స్ కూడా ఉంటాయి ఆపరేటింగ్ సిస్టంలో. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఏంట అంటే అట్లీస్ట్ బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ ఆధార్ నెంబర్స్ ఇవన్నీ ఒక ఫోల్డర్లో పర్సనల్ ఫోల్డర్లో పెట్టుకుని ఆ పర్సనల్ ఫోల్డర్కి జిప్ ఫైల్ అంటే జిప్పింగ్ చేసి మనం పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఆపరేటింగ్ సిస్టమ్తో వచ్చిన డీఫాల్ట్ టూల్స్తో కూడా ఎన్క్రిప్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు విధాలుగా ఎన్క్రిప్ట్ చేసుకుంటే ఒకవేళ మీ సిస్టమ్ డేటా ఎవరి చేతిలోకి వెళ్ళినా లేదంటే మీ సిస్టంలో ఒక యాప్ ఉన్నా ఈ డేటాని తస్కరించే అవకాశం లేదు. ఎందుకంటే దానికి పాస్వర్డ్ కావాలి, ఆ పాస్వర్డ్ మీ దగ్గర ఉంటుంది. సో అందుకే ఈ పాస్వర్డ్ మర్చిపోతే ఆ డేటా రికవర్ చేయడం కూడా కష్టం అవుతుంది. అందుకని ఆ పాస్వర్డ్ని మీరు మెమరీలో మీకు ఎంత సులభంగా గుర్తించగలరో గుర్తించుకుని కష్టతరంగా పెట్టాలి. అంటే కష్టతరంగా అంటే అగైన్ క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ స్పెషల్ క్యారెక్టర్ పెట్టుకోవాలి. ఇప్పుడు షాపింగ్ అనే పదం ఉందనుకోండి, షాపింగ్లోని ఫస్ట్ ఎస్ వస్తుంది, క్యాపిటల్ ఎస్ పెట్టుకోండి. ఈ హెచ్ ఒకటి పెట్టుకోండి, ఐ వచ్చిన దగ్గర ఎక్స్క్లైమేటర్ పెట్టుకోండి, జీ వచ్చిన దగ్గర 9 అని పెట్టుకోండి. సో మీరు షాపింగ్ వర్డ్నే పాస్వర్డ్గా పెడదాం అనుకుంటే మీరు ఈ విధంగా మార్చుకున్నారనుకోండి అది ఎవరైనా చేయడం మీకు గుర్తుంటుంది. షాపింగ్ పాస్వర్డ్ ఓన్లీ లెటర్స్ కీ లెటర్స్ మీరు ఏం మార్చారో అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది సులభంగా గుర్తుపెట్టుకోవడం, కష్టతరంగా పాస్వర్డ్ని పెట్టుకోవడం అన్నది మేము ఆల్వేస్ సజెస్ట్ చేస్తాం. ఈ ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు చేసుకుని మీ డేటాని ఎవరికి పడితే ఎక్కడ పడితే అక్కడ షేర్ చేసుకోకూడదు, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు మూర్తి గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ.
2: ఇది మన చట్టం.

0: ఇంతవరకు. ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్స్లో నూతన పోకడల గురించి సీడాక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ ఏఎస్ మూర్తి గారితో పరిచయం రెండవ భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం
2: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
5: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
6: అందరికి నమస్కారం. నేను డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్. ఎండలు మండిపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం మరింతగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ దెబ్బకు పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకొని పండు మొదసల వరకు అందరూ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా 4 సంవత్సరాల్లో పిల్లలు, 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు దీని బారిన ఎక్కువగా పడతారు. అయితే చిన్నపిల్లల్లో ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పుట్టిన పిల్లల నుంచి మీ ఇంట్లో గనక రేకుల ఇల్లున్నా, తర్వాత ఒకటే రూమ్ ఉన్నా, లేదా మీరు పై ఫ్లోర్లో ఉన్నా, ఇంట్లో ఉండలేకపోతున్నాము అనే ఫీలింగ్ మీకున్నా, అది ఒకవేళ తగ్గకపోయినా, అంటే మీరు గనక బయటికి వెళ్ళలేరు, ఇటు లోపల ఉండలేరు, అంత గనక వచ్చినట్లయితే మీరు కనీస జాగ్రత్తలు తీసుకోండి. ఏంటంటే, ఫస్ట్ చిన్నపిల్లలైనా సరే ఒళ్ళు ఎచ్చగుందా లేదా చూడండి. ముఖ్యంగా 2 ఇంటి నుంచి మొదలైంది మెల్లగా, బాగా తడిగుడ్డ కాటన్ గుడ్డ పిండి పిల్లల మీద వేయండి, ఏం పర్వాలేదు. తర్వాత ఫోర్ హెడ్ మీద కూడా వేయండి. తర్వాత రేకులు ఇంట్లు గనక అయినట్లయితే పైన జమ్ము కానీ గడ్డి కానీ కప్పండి, లేదా సున్నం ఉంటే వైట్ సిమెంట్ ఏదన్నా, ఆ సున్నం తెల్ల సున్నం ఉంటే తెల్ల సున్నాన్ని కొట్టండి. ఎండాకాలం మొదలవగానే ఒక ఫ్లోర్ ఉన్నటువంటి గది కానీ మీరున్నటువంటి ఇల్లు మొత్తం పైన స్లాబ్ మీద తెల్ల సున్నం వేయండి. దాదాపు 50% సన్లైట్ రిఫ్లెక్ట్ అయిపోద్ది.
7: నమస్కారం, నేను డాక్టర్ రాజలక్ష్మి కొనాతన్, సీనియర్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లెప్రాలజిస్ట్ కి ట్రెజరర్. ఈరోజు యాంటీ లెప్రసీ డే సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, లెప్రసీకి కంప్లీట్ క్యూర్ ఉంది. ఎట్లా అంటే, మల్టీ డ్రగ్ థెరపీ అంటే 3 డ్రగ్స్, రిఫాంపిసిన్, క్లోఫాజమిన్ అండ్ డాప్సోన్. ఈ మెడిసిన్స్ పాసి బ్యాసిలరీ లెప్రసీకి అయితే 6 నెలలు, మల్టీ బ్యాసిలరీకి అయితే సంవత్సరం పాటు ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కంప్లీట్ గా క్యూర్ ఉంది. అందుకని చెప్పి ఒక్కసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరికి వ్యాపించే సందర్భాలు అనేది ఉండదు. అందుకని ఒకే ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకునేటప్పటికి ఫ్యామిలీ మెంబర్స్ కి వస్తుందేమో అన్న అపోహ కానీ భయం కానీ ఉండకూడదు. అలాగే మనము ఈ పేషెంట్స్ ని, లెప్రసీ పేషెంట్స్ ని వివక్షత అనేది అస్సలు చూపించకూడదు. మనము ఫ్యామిలీలో కానీ కమ్యూనిటీలో కానీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రతి ఒక్క లెప్రసీ పేషెంట్ ని ఎంకరేజ్ చేయాలి. అస్సలు వివక్షత అనేది చూపించకూడదు. లెప్రసీ ఈజ్ క్యూరబుల్. ఈ పాయింట్ అందరికీ మేము ఈరోజు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాము. లెప్రసీ వచ్చిన వాళ్ళు అస్సలు భయపడవద్దు. ట్రీట్మెంట్ ఉంది కాబట్టి మీ దగ్గర ఉన్న ఏదైనా లెప్రసీ సెంటర్ కానీ, హెల్త్ సెంటర్ కానీ, లేకపోతే డర్మటాలజీ దగ్గరకు కానీ వెళ్ళినట్లయితే మీ వ్యాధి నిర్ధారణ చేసి మందులు ఉచితంగా ఇవ్వబడుతుంది. అందుకే ఎవరు కూడా భయపడకండి.
8: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు

0: భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? మగు ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా. ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే, ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: in financial year 2026-27. Death toll in Nepal flash flood rises to 794, while more than 2,500 people still missing. US forces strike Iranian rocket launchers on Ladakh Island in Strait of Hormuz. Iran attacks US bases in West Asia in retaliation. And in women's cricket, India beat Thailand by 94 runs in their opening match of T20 Asia Cup 2026. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ టిఆర్ సుబ్రహ్మణ్యం గారి గాత్రం వింటారు.

తరి

Jesus.

idea.

da,

గమ పద నీ దబ మ ప పద నీ దబ మ పద ప మ

0: మీరింతవరకు శ్రీ టిఆర్ సుబ్రహ్మణ్యం గారి గాత్రం విన్నారు. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడ.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 9:01. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సాంకేతిక రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కళాశాలను మూసివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణయ్య కోరారు. జీవో 97 రద్దు చేసి శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో జరిగే సభకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత హాజరవుతారు. ఆర్ఎస్ఎస్ సర్సంఘ చాలక్ మోహన్ భాగవత్ న్యూయార్క్ కార్యక్రమం వద్ద నిరసనకారులు భారత జాతీయ పతాకాన్ని అపవిత్రం చేయడని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. ఎక్స్లో వీడియో పంచుకుంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసుకోవచ్చండి, కానీ దేశాన్ని లేదా జాతీయ పతాకాన్ని కించపరిస్తే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నీట్ పీజీ కళాశాలలో ఉన్న 50% ఆల్ ఇండియా కోటా సీట్లను 15% తగ్గించాలని, తద్వారా రాష్ట్ర విద్యార్థులకు న్యాయం జరుగుతుందని మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాకు లేఖ రాశారు. ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ నెట్వర్క్ను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 100 కొత్త శాఖలు ప్రారంభించడంతో పాటు వ్యాపార అవసరాలు భర్తీల కోసం 2500 మంది సిబ్బంది నియమించుకోనున్నట్లు బ్యాంక్ ఎండీ సీఈఓ వినోద్ కుమార్ చెప్పారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించిన క్రీడా ఫిట్నెస్ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఖేలేగా భారత్, జీతేగా భారత్ నినాదానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలు నిర్వహించామని సంస్థ వెల్లడించింది. మహిళల T20 ఏషియా కప్లో భారత్ 94 పరుగులు తేడాతో థాయిలాండ్పై విజయం సాధించింది. యుఎస్ ఓపెన్ టెన్నిస్ తొలి రౌండ్లోనే 27వ సీడ్ బార్బరా క్రసికోవా ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. నిన్న జరిగిన మ్యాచ్లో చెక్యాకు చెందిన క్రసికోవా 4-6, 2-6 గేమ్స్ తేడాతో ఉజ్బెకిస్తాన్ క్రీడాకారిణి కమీలా రకీమోవా చేతిలో పరాజయం పాలయ్యారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి రోబో చిత్రం నుండి ఏఆర్ రెహమాన్, సుజైన్ గానం చేసిన సుద్దాల అశోక్ తేజ గీతం. సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కోటి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన భువనచంద్ర గీతం వినండి. చిత్రం నువ్వు నాకు నచ్చావు.

సైనికుడు చిత్రం నుండి పాట వినండి. సంగీతం హారిస్ జయరాజ్, రచన కులశేఖర్, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉన్నికృష్ణన్, కవితా సుబ్రహ్మణ్యం.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి అర్ధశతాబ్దం చిత్రం నుండి సిట్ శ్రీరామ్ గానం చేసిన లక్ష్మీ ప్రియాంక గీతం, సంగీతం నౌఫల్.

0: మూడు కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజ్ చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్.
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
4: ఆర్బీఐ అంటుంది,
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
8: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: చిత్రసీమకు పునఃస్వాగతం. ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో కార్తీక్ దామిని గానం చేసిన అనంత శ్రీరామ్ గీతం వినండి. చిత్రం బాహుబలి.

అనుమానాస్పదం చిత్రం నుండి ఉన్నికృష్ణన్, శ్రేయా ఘోషల్ గానం చేసిన వంశీ గీతం వినండి. సంగీతం ఇళయరాజా.

ఏం మాయ చేశావే చిత్రం నుండి దేవాన్ చిన్మయి గానం చేసిన అనంత్ శ్రీరామ్ గీతం వినండి. సంగీతం ఏఆర్ రెహమాన్.

కార్యక్రమంలో చివరగా వినండి, దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో సిడ్ శ్రీరామ్ గానం చేసిన చంద్రబోస్ గీతం, చిత్రం పుష్ప.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని ముసారాంబాగ్ వద్ద 52 కోట్ల రూపాయలతో 400 మీటర్ల పొడవునా నిర్మించిన నూతన వంతెనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరగనున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవం 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్ట్రంలో చేయూత పథకం కింద కొత్త సామాజిక పెన్షన్లకు విశేష స్పందన లభించింది. 2.5 లక్షల పెన్షన్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులు

స్వీకరించగా ఆదివారం నాటికే 4.34 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 2.64 లక్షల వితంతుల విజ్ఞప్తులే ఉన్నాయి. ఈరోజు దరఖాస్తులకు చివరి రోజు. గత బీఆర్ఎస్ పాలనలో అధికారం ఒక వ్యక్తి ఒక కుటుంబం చేతిలో కేంద్రీకృతమై ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడ్డాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పాలనను పునరుద్ధరించామని భారీ నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకోవడం ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చికాగోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ధి ఊపును కొనసాగిస్తూ, భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో 7% లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక వృద్ధి రేటును సాధించే అవకాశముందని చెప్పారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో జరిగే సభకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల సురక్షిత తరలింపు కోసం తెలంగాణ భవన్ అధికారులు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కాఠ్మండులోని భారత రాయబార కార్యాలయం, నేపాల్ పోలీసులతో నిరంతర సమన్వయం చేస్తున్నారు. ఏదైనా సమాచారం కోసం తెలంగాణ భవన్ భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని తెలంగాణ భవన్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిజామాబాద్, భూపాలపల్లి, పెద్దపల్లి, సిరిసిల్ల, హైదరాబాద్లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వినండి. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో పృథ్వీచంద్ర గానం చేసిన రామజోగేశాస్త్రి గీతం వినండి. చిత్రం నేను శైలజ.

ఇప్పుడు మీరు విన్న ఆ పాట సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు చిత్రంలోనిది. పాడినవారు కళ్యాణి, రచన అనంత శ్రీరామ్, సంగీతం మెక్కేజే మేయర్. ఇప్పుడు వినండి కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం నుండి మహాలక్ష్మి అయ్యర్, శిల్పారావు గానం చేసిన చంద్రబోస్ గీతం.

దేవిష్ణుప్రసాద్ సంగీత సారథ్యంలో కునాల్ శ్రేయా ఘోషల్ గానం చేసిన రామజోగయ్య శాస్త్రి గీతం వినండి. చిత్రం రెడీ.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీ హౌస్లో మల్చింగ్ పద్ధతి అనే అంశం గురించి ఫల పరిశోధనా స్థానం కన్హా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనూజ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు 0402324085252 0402324085853 అనే నెంబర్లకు కాల్ చేసి మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. కార్యక్రమానికి అనుసంధానకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ప్రకటన విన్నారు. ఇప్పుడొక పాట. కార్తికేయ చిత్రం నుండి నరేష్ అయ్యర్ గానం చేసిన కృష్ణ చైతన్య గీతం వినండి. సంగీతం శేఖర్ చంద్ర.

నాయక్ చిత్రం నుండి శంకర్ మహదేవన్, రంజిత్, రాహుల్, నవీన్ గానం చేసిన చంద్రబోస్ గీతం వినండి. సంగీతం ఎస్ఎస్ థమన్.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం నుండి సందీప్ భౌమిక్ గంగా ఎంఎం కీరవాణి గానం చేసిన చంద్రబోస్ గీతం వినండి. సంగీతం ఎంఎం కీరవాణి.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలు ఏమంటారు? నడుముని
1: నా
0: పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్ము మీషా
0: చెప్పమంటుంటే
1: చెప్పనా?

ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో ఎస్పి చరణ్, ఉషా బృందం గానం చేసిన కులశేఖర గీతం వినండి. చిత్రం నువ్వు నేను.

చిత్రసీమ విన్నారు శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీహౌస్లో మల్చింగ్ పద్ధతి అనే అంశం గురించి ఫల పరిశోధనా స్థానం కన్హా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనూజ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు కాల్ చేయవలసిన మా నంబర్లు 040 జత చేసి 23240852 23240853 ఈ నంబర్లకు కాల్ చేసి మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. కార్యక్రమానికి అనుసంధానకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముసారాంబాగ్లో కొత్త హైలెవెల్ బ్రిడ్జ్ ప్రారంభం కానుంది. మూసీ నదిపై నిర్మించిన ఈ వంతెనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం అంబర్పేటలోని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. అలంపూర్ జోగులాంబను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఎంపీలు డీకే అరుణ, మల్లు రవి కూడా జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఇందులో భాగంగా 7.28 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల బాలికలు, బాలుర నూతన హాస్టల్ భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపటితో 1000 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రగతి నివేదిక విడుదల చేసింది. కాంగ్రెస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యమిచ్చినట్లు సర్కార్ తెలిపింది. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి సీడ్ గణేష్ను పూజించాలని ప్రముఖ నటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన వినాయక ప్రతిమలను ఆవిష్కరించిన ఆయన 20 కోట్ల మొక్కలు నాటించిన

మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కృషిని అభినందిస్తూ తన మద్దతు తెలిపారు. నేపాల్ టిబెట్ వరదల్లో మృతుల సంఖ్య 790కి పెరిగింది. ఈ విపత్తులో 2500 మందికి పైగా గల్లంతయ్యారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక రెస్క్యూ బృందాలతో భారత్ కూడా సహాయక చర్యలు చేపట్టింది. యూరప్ దేశం సైప్రస్లో పడవ బోల్టా పడటంతో 8 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో 270 మంది ప్రయాణికులు పడవలో ఉన్నారు. 237 మందిని రెస్క్యూ బృందాలు రక్షించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇరాన్కు చెందిన 2 రాకెట్ లాంచర్లను అమెరికా లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. హర్ముజ్ జలసంధి సమీపంలోని లారక్ ద్వీపంలో రాకెట్ లాంచర్లపై విరుచుకుపడింది. సీమైన్లతో కూడిన రాకెట్లను ప్రయోగించేందుకు ఇరాన్ సిద్ధమైన నేపథ్యంలో అగ్రరాజ్యం దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో లారక్ ద్వీపం పరిసరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వచ్చాయి. తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు, ఉపరితల ఆవర్తనం వల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ఏఐఆర్ న్యూస్ ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3:00 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: జేసా ధీరజ్ ధర్తీ, ధరణి జేసా ధీరజ్ ధర్తీ, చల్తీ రేతి సదా అవిరామ్, చల్తీ రేతి సదా అవిరామ్. నారీ శక్తి ధురీ హే పరివార్, నారీ శక్తి ధురీ హే పరివార్ కి, సదా రక్తి హే సబ్కా ధ్యాన్, సుఖ మే దుఃఖ మే, సుఖ మే దుఃఖ మే, విరే మిలన్ మే, సదా రేతి హే ఏక సమాన్, సదా రేతి హే ఏక సమాన్. తో నారీ శక్తి కి జబ్ హమ్ బాత్ కర్తే హై తో నారీ కే అందర్ ఇత్నే నైసర్గిక ఔర్ స్వాభావిక గుణ విద్యమాన్ హై కి అగర్ హమ్ ఉన్హే శబ్దో మే బాంధనా చాహే తో యే హమారే లియే అసంభవ్ సా ప్రతీత హోతా హై. నారీ కా జో సబ్సే మహత్వపూర్ణ ఆయామ్ యా మహత్వపూర్ణ హమ్ కహెంగే కి జో భూమికా హై వో ఏక మాన్ కే రూప్ మే హమారే సమక్ష ఆతీ హై. తో ఉస్కీ అగర్ హమ్ బాత్ కరే తో మాన్ కే రూప్ మే భీ వహీ కి మాన్ జో హై సమతా ఔర్ మమతా కి ప్రతిమూర్తి తో హోతీ హై ఔర్ సమస్త గుణో కో అప్నే అందర్ సమాహిత్ కర్కే పూరే పరివార్ కో లేకర్ కే జబ్ సహజతా కి బాత్ ఆతీ హై తో సహజ ఆద్మీ తభీ రహ సక్తా హై జబ్ వో అందర్ సే శాంత్ హో, ఉస్కా మన్ శాంత్ హో. తో యే దోనో ఏక దూసరే సే జో హై జుడే హువే హై, సహజతా ఔర్ శాంతి. హమ్ యజుర్వేద్ కా జో మంత్ర హమేషా సునతే ఆయే హై కి ద్యో శాంతి శాంతి రక్షిత హై కి మత్లబ్ పూరే బ్రహ్మాండ మే శాంతి హో, అంతరిక్ష మే శాంతి హో, పృథ్వీ పర్ శాంతి హో. తో యే తభీ సంభవ్ హై జబ్ జో హై మనుష్య కి అప్నే అంతర్ మన్ మే శాంతి హో. అంతర్ మన్ జబ్ మనుష్య కా శాంత్ హోగా తో ఉస్సే జో హమారే మస్తిష్క సే జో కిరణే నికల్తీ హై, బ్రహ్మాండ మే జో కిరణే జాతీ హై, జో హమారే విచారో కి సకారాత్మక కిరణే వహాన్ పహుంచతీ హై, తో ఉసీ సే హీ పూరా బ్రహ్మాండ జో హై సంచాలిత హోతా హై ఔర్ ఉసీ సే హీ కహ సక్తే హై కి వో సకారాత్మక ఊర్జా కా సంచార్ హోతా హై. నారీ శక్తి మే అగర్ యే దో గుణ విద్యమాన్ హై తో మే కహ సక్తీ హూ కి స్వర్గ కహీ ఔర్ నహీ, యహీ ధరా పర్ హీ.
1: జీ బహుత్ ఖూబ్. అచ్చా శ్రియా జీ, అభీ జైసే కి సరితా జీ నే బతాయా కి సహజతా కైసే నారీ శక్తి కా ఏక మహత్వపూర్ణ పహలూ హై, తో నారీ కి జో సహజతా హై ఉస్కి వ్యక్తిత్వ ఔర్ నిర్ణయ లేని కి క్షమతా కో కైసే ప్రభావిత కర్తీ హై?
2: జీ సీమా జీ, సబ్సే పహలే తో మే ఆప్కా ధన్యవాద్ కర్నా చాహతీ హూ ఔర్ సభీ శ్రోతాగణో కా ధన్యవాద్ కర్నా చాహతీ హూ. ఔర్ మే యే కహనా చాహూంగీ కి అభీ సే నహీ బల్కి పురాణ జమానే సే హీ నారీ నే సహజతా ఔర్ సరళతా కే సాథ్ నిర్ణాయక హోనే కి భూమికా నిభాయీ హై. క్యూంకి నారీ జో హై పహలే ఉస్కా దాయరా సీమిత థా, పహలే వో ఘర్ ఔర్ కిచన్ తక్ హీ సీమిత థీ, అబ్ వో కార్యక్షేత్ర మే భీ ఆగే బఢ్ గయీ హై. పర్ పహలే భీ ఘర్ కే సారే జో జిమ్మేదారియాన్ హై, జో ఘర్ కే సారే కామ్ హై, ఉన్కో నిభానే కే లియే భీ నారీ నే నిర్ణాయక హోనే కి భూమికా నిభాయీ థీ. కి జైసే బహుత్ ఛోటే సే కామ్, ఆజ్ ఖానా క్యా బనేగా, ఆజ్ కిస్ చీజ్ కి కమీ హై, క్యా చీజ్ ఆయేగీ, క్యా మంత్లీ బజెట్ హోగా, తో ఇన్ సబ్ కే లియే భీ నారీ నే పహలే నిర్ణాయక హోనే కి భూమికా నిభాయీ థీ. ఔర్ ఆజ్ భీ జబ్ నారీ కార్యక్షేత్ర మే ఆగే బఢ్ రహీ హై తో వో ఘర్ ఔర్ బాహర్ దోనో కే హీ జో జిమ్మేదారియాన్ హై వో అచ్చే సే నిభా రహీ హై ఔర్ సరళతా సే సహజతా సే హీ నిర్ణాయక హోనే కా జో యే సంతులన్ బనా హై యహ జో హై నారీ కో కార్యక్షేత్ర మే భీ ఆగే బఢా రహా హై.
1: జీ బిల్కుల్, బహుత్ అచ్చి బాత్ హై. జైసే ఇన్హోనే అభీ బతాయా శ్రేయా జీ నే యే బాత్, మత్లబ్ మే భీ ఇస్ బాత్ సే కాఫీ అప్నా వో రఖతీ హూ, రిలేషన్ రఖతీ హూ, క్యూంకి హర్ చీజ్ జైసే దినచర్యా జబ్ శురువాత్ హోతీ హై, జైసే కి క్యా బనానా హై, కైసే కర్నా హై, చాహే వో దోహరీ జిందగీ హీ క్యూ నా జీ రహీ హో. జైసే ఆజ్ కి గృహిణీ సిర్ఫ ఆమ్ గృహిణీ తో హై నహీ, వో బాహర్ భీ కామకాజీ మహిళా భీ హై. తో జబ్ ఇస్ మాహోల్ మే అప్నీ శాంతి బనాయే రఖనా ఔర్ జిసే శాంతి కహా భీ జా సక్తా హై కి నారీ శక్తి కా ఏక రూప హై, శాంతి సే కామ్ కర్నా యా ఫిర్ శాలీనతా సే కామ్ కర్నా యే నారీ కే హీ శక్తి కే ఆయామ్ మానే జాతే హై. తో ఇసే కిస్ ప్రకార్ సే సమ్ఝా జా సక్తా హై సరితా జీ, ఆజ్ కే సందర్భ మే?
0: ఆజ్ కే సందర్భ మే దేఖియే అగర్ హమ్ కహే తో పురాతన సందర్భ మే తో హమ్ సభీ మానతే హీ హై నారీ శక్తి జో హై పూర్ణ రూప సే, చాహే హమ్ దుర్గా కహే యా లక్ష్మీ కహే, సభీ అవతారో కో హై నారీ శక్తి మానా జాతా హై. ఔర్ మే మేరా ఐసా మాననా హై కి ఉన్కా హీ ఏక అంశ హమ్ సబ్ కే అందర్ విద్యమాన్ హై. ఆజ్ కే సందర్భ మే అగర్ హమ్ బాత్ కరే తో అగర్ ఏక నారీ సహజ ఔర్ శాలీన్ ఔర్ శాంత్ నహీ హోగీ, శాంత్ దిమాగ్ సే కామ్ నహీ కరేగీ, తో పరివార్ మే సామంజస్య బిఠానా బహుత్ ముష్కిల్ హో జాయేగా. ఘర్ హో యా బాహర్ హో, ఆప్కో తురంత్ ఉత్తేజిత్ నహీ హోనా చాహియే కిసీ భీ ఉస్మే, హర్ ఉస్మే వాతా, హర్ తరహ కే వాతావరణ మే అప్నే ఆప్కో ఢాల్నే కే లియే హమేషా తయ్యార్ రహనా చాహియే. క్యూంకి కయీ బార్ స్థితియాం చాహే ఘర్ హో యా బాహర్ ఆఫీస్ హో ఐసీ హో జాతీ హై కి జిన్కో జల్దీ హమ్ కహ సక్తే హై కి గుస్సా ఆతా హై, ఉత్తేజనా జిన్కి జల్దీ బఢ్తీ హై. తో ప్రాణాయామ్ మేరే విచార్ సే ప్రాణాయామ్ జో హై వో ఇస్కే లియే సబ్సే అచ్చా జో హై సాధన మానా జా సక్తా హై. నియమిత అగర్ హమ్ ప్రాణాయామ్ కా అభ్యాస్ కర్తే హై సుబహ సుబహ అప్నే లియే, మేరా యహాన్ యే భీ కహూంగీ కి ఆప్ అప్నే పరివార్ కే లియే సబ్ కుచ్ కర్తే హై, ఆఫీస్ కే లియే.

0: ఇంతవరకు హిందీ కార్యక్రమం విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి గంగూబాయ్ హంగాల్ గారి గాత్ర కచేరీ వింటారు.

0: హలో అందరికీ, అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ శశిరేఖ. ఇప్పుడు స్టూడియోలో సమయం 12:10 కావస్తుంది. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి వన్ స్టెప్ కెన్ సేవ్ ఎ లైఫ్, ప్రాణం కోసం ఒక అడుగు. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం చాలా సీరియస్, కానీ సీరియస్గా భయపెట్టేలా కాదు, మనం ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నట్లు మాట్లాడుకుందాం, సరేనా? ఈరోజు అంటే 31st ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఓవర్డోస్ అవేర్నెస్ డేగా పాటిస్తాం. ఏదైనా మందు లేదా మాదక పదార్థాన్ని, డ్రగ్స్ని శరీరం తట్టుకోలేనంత మోతాదులో తీసుకోవడం వల్ల కలిగే ప్రాణ నష్టం గురించి అవగాహన కల్పించడం, బాధిత కుటుంబాల పట్ల సానుభూతి చూపించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. సో పేరు కొంచెం పెద్దగా ఉంది కదా, కానీ మెసేజ్ మాత్రం చాలా సింపుల్, ఒక చిన్న నిర్లక్ష్యం ఒక పెద్ద ప్రమాదంగా కూడా మారవచ్చు అని.
1: కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
0: ముందుగా మన యూత్ గురించి ఒక మాట చెప్పాలి. మన జనరేషన్ చాలా స్మార్ట్. గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసేస్తాం, యూట్యూబ్లో ట్యుటోరియల్ చూస్తాం, ఇన్స్టాగ్రామ్లో 2 నిమిషాల్లో కొత్త విషయాలు నేర్చుకుంటాం. కానీ మన ఆరోగ్య విషయంలో మాత్రం కొన్నిసార్లు గూగుల్ డాక్టర్ అయిపోతుంటాం. తలనొప్పి ఉన్నా సరే గూగుల్,

0: తలనొప్పి ఉంది, ఈ టాబ్లెట్ వేసుకోవచ్చా? నా ఫ్రెండ్స్కి ఈ మెడిసిన్ పనిచేసింది, నాకు కూడా పనిచేస్తుందా అని అడుగుతుంటాం. కానీ అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఒకసారి ఒక్కొక్కరికి సరిపోయే మందు మరొకరికి సరిపోకపోవచ్చు. సో డోస్ ఎక్కువైతే ప్రమాదం కావచ్చు. అందుకే మందులు అంటే క్యాండీ కాదు, అవసరమైనప్పుడు సరైన మోతాదులో వైద్య నిపుణుల సహాయంతో తీసుకోవాలి. ఇక మరొక విషయం, మనలో చాలామంది ఫ్రెండ్స్ డ్రగ్స్ అండ్ డ్రింక్స్ విషయంలో ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుంది అనే మాట వింటూనే ఉంటాం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: అంటే అరే ఒకసారి ట్రై చేయి, ఏం కాదురా, అందరూ చేస్తున్నారు, నువ్వు ఇంత ఇన్నోసెంట్ ఏంటి అనే ఇలాంటి మాటలు చాలా క్యాజువల్గా అనిపిస్తాయి. కానీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ట్రై చేయి అని చెప్పి వెళ్ళిపోవచ్చు, కానీ ఒకానొక రోజు ఏదైనా ప్రమాదం జరిగితే మన శరీరం, మన కుటుంబం, మన భవిష్యత్తు వీటన్నిటినీ మనమే ఎదుర్కోవాలి. అందుకే కొన్నిసార్లు నో అని చెప్పాలి. నో అని చెప్పడం వీక్నెస్ కాదు, కొన్ని సందర్భాల్లో నో అనేది అసలైన స్ట్రెంగ్త్.
4: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు ఒక చిన్న సిచ్యువేషన్ ఊహించండి. ఒక పార్టీ ఉంది, ఫ్రెండ్స్ అందరూ ఒక చోట, వేరొకరు ఏదో తీసుకుంటున్నారు. అప్పుడు మిమ్మల్ని కమాన్ బ్రో జస్ట్ ట్రై అంటారు, మీరు లేదు వద్దు అంటారు. వాళ్ళు మళ్ళీ అరే ఒక్కసారి తీసుకో అని అంటారు. ఇక మీరు లేదంటే లేదు అంటారు, దాంతో వాళ్ళు నవ్వుతారు. ఇక అక్కడి నుండి మీరు వచ్చేస్తారు. సో కొంచెం ఆలోచిస్తే అక్కడ మీరు లూజర్ కాదు, మీ డిసిషన్ మీద కంట్రోల్ ఉన్న వ్యక్తి. ఎందుకంటే రియల్ కాన్ఫిడెన్స్ అంటే అందరూ చేస్తున్నది చేయడం కాదు, అందరూ చేస్తున్నా మనకు సరైంది కాదు అని తెలిసినప్పుడు దాన్ని రిజెక్ట్ చేయడం.

సో సూపర్ పాట వినేశారు కదా, ఇప్పుడు మళ్ళీ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక ఓవర్ డోస్ గురించి ఒక విషయం తెలుసుకోవాలి. ఏదైనా మందు లేదా డ్రగ్ని శరీరం తట్టుకోలేనంత మోతాదులో తీసుకుంటే ఓవర్ డోస్ పరిస్థితి ఏర్పడవచ్చు. ఇది ప్రమాదకరం. అలాంటి సమయంలో, అంటే వాళ్ళు మత్తులో ఉన్నప్పుడు రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుందని వాళ్ళను వదిలేయడం చాలా ప్రమాదం. ఎవరైనా ఓవర్ డోస్ అయ్యారని అనుమానం వచ్చినప్పుడు వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి. అంతేకాని భయంతో దాచిపెట్టకండి. పేరెంట్స్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది, ఫ్రెండ్స్ ఏమనుకుంటారేమో అని ఆలోచిస్తూ ఆలస్యం చేయకూడదు. మనకు ముందు ప్రాణం, తర్వాతే మిగతా విషయాలు. యూత్కి ఒక హానెస్ట్ క్వశ్చన్ వేయాలనుకుంటున్నానండి. మీ ఫోన్ బ్యాటరీ 5% వస్తే ఏం చేస్తారు? ఛార్జర్ కోసం వెతుకుతారు కదా. ఇంకా ఛార్జర్ కూడా లేని టైంలో బ్యాటరీ 1% అయితే ఇక అంతే, టెన్షన్ మీద టెన్షన్ వస్తుంది. అలాగే మన లైఫ్ బ్యాటరీ లో అవుతున్నప్పుడు స్ట్రెస్, అడిక్షన్లు, రాంగ్ హ్యాబిట్స్, అలాగే స్లీపింగ్ ప్రాబ్లంలు, లోన్లీనెస్ ఇవన్నీ వస్తున్నప్పుడు మాత్రం చాలామంది హెల్ప్ అడగడానికి మొహమాట పడుతుంటారు. ఎందుకు? నన్ను వీక్ అనుకుంటారేమో అని. కానీ అలా కానే కాదు, ఎందుకంటే మనం చాలా ఇంపార్టెంట్. మనకు మీకు ఇంకొక విషయం చెప్పనా, మన యూత్లో ఇంకొక పెద్ద సమస్య. నా ఫ్రెండ్స్ అందరూ ఇలా చేస్తున్నారు, నా బ్యాచ్లో అందరూ ట్రై చేశారు, నేను చేయకపోతే బోరింగ్ క్యాండిడేట్ అంటారు అని అనుకుంటారు. కానీ చూడండి బాస్, మీ లైఫ్కి గ్రూప్ ప్రాజెక్ట్ ఏం లేదు, మీ డిసిషన్కి ఫైనల్ సబ్మిషన్ మీ పేరుతోనే ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్ ఉండాలి, ఫన్ ఉండాలి, ఎంజాయ్మెంట్ ఉండాలి. కానీ మన ఎంజాయ్మెంట్ వల్ల మన హెల్త్, ఫ్యూచర్, ఫ్యామిలీ నష్టపోకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ పేరెంట్స్ గురించి కూడా ఒక మాట చెప్పాలి. కొన్నిసార్లు పిల్లల్లో మార్పు కనిపిస్తుంది, లైక్ మూడ్ చేంజ్ అవ్వడం, చదువుపై ఇంట్రెస్ట్

తగ్గడం, ఫ్రెండ్ సర్కిల్ మారడం, డబ్బులు ఎక్కువగా అడగడం, ఒంటరిగా ఉండడం ఇలాంటి విషయాలు కనిపిస్తున్నప్పుడు వెంటనే నువ్వు చెడిపోయావు, నీ వల్ల మా పరువు పోయింది అని తిట్టడం కంటే కుదిరితే వాళ్ళ దగ్గర కూర్చొని ఏమైందని మాట్లాడి తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే ఒక యువకుడికి లెక్చర్ కంటే ఒక వినే మనిషి అవసరం. ఇక అలాగే ఫ్రెండ్స్ కూడా ఒకరినొకరు సపోర్ట్ చేయాలి. మీ ఫ్రెండ్ ఏదైనా అడిక్షన్తో స్ట్రగుల్ అవుతున్నారని తెలిసినప్పుడు వాళ్ళను జోక్ చేయడం, గ్రూప్లో ఇన్సల్ట్ చేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం, నువ్వు యూస్లెస్ అని చెప్పడం కంటే దానికి బదులుగా నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను నీతో మాట్లాడతాను, అవసరమైతే హెల్ప్ తీసుకుందాం అని చెప్పండి. ఎవరికి తెలుసు, మీరు చెప్పిన ఆ ఒక్క మాట వాళ్ళ జీవితంలో టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

బాబ్బా, ఒక పాటలో ఎన్ని మీనింగ్స్ ఉంటాయి కదా, అట్లా ఎంజాయ్ చేయాలా లైఫ్ని. సో ఇప్పుడు మీకు కూడా ఒక చిన్న ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ చూడండి, ఒక ఫ్రెండ్ పేరు కనిపిస్తుంది, అదేనండి ఎప్పటి నుంచో మాట్లాడకుండా ఉన్నారే ఆ ఫ్రెండ్కి ఒక మెసేజ్ పెట్టండి, హాయ్ రా హవ్ ఆర్ యూ అని. అంతే, లాంగ్ స్పీచ్ అవసరం లేదు. కొన్నిసార్లు మనం ఊహించని సమయంలో ఒక చిన్న హవ్ ఆర్ యూ కూడా చాలా పెద్ద సపోర్ట్ అవుతుంది. ఇక చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు, అవి మూడున్నాయన్నమాట. దాంట్లో ఫస్ట్ది థింక్. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఇది నాకు సేఫేనా అని ఆలోచించండి. సెకండ్, సే నో. ప్రెషర్ వచ్చినప్పుడు లేదు అని చెప్పడానికి భయపడకండి. థర్డ్ది ఆస్క్ ఫర్ హెల్ప్. మీకు సమస్య ఉంటే మీరు నమ్మే వ్యక్తితో మాట్లాడండి, ప్రొఫెషనల్ హెల్ప్ అవసరమైతే తీసుకోండి. సో ఈ ఆగస్టు 31 ఇంటర్నేషనల్ ఓవర్డోస్ అవేర్నెస్ డే కేవలం ఒక అవేర్నెస్ డే కాదు, మనకు మనం ఇచ్చుకునే ఒక రిమైండర్. మన జీవితం ఇన్స్టాగ్రామ్లో రీల్ కాదు, రీప్లే కొట్టి మళ్ళీ మొదలు పెట్టడానికి. అందుకే ఒక మెమరబుల్ డిసిషన్ కోసం మన ఎంటైర్ ఫ్యూచర్ని రిస్క్ చేయకండి. మీకు డ్రీమ్లు ఉన్నాయి, మీకు ఫ్రెండ్స్ ఉన్నారు, కెరియర్ ఉంది, మీకు ఫ్యూచర్లో ఇంకా ఎన్నో చూడాల్సిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. అందుకే జస్ట్ వన్స్ అనే మాట కంటే జస్ట్ థింక్ వన్స్ అనే మాటను ఎంచుకోండి. ఒక్కసారి ఆలోచించండి, నా జీవితం నాకు ఎంత విలువైనది అని.

ఆన్సర్ మీకే తెలుస్తుంది. సో మై డియర్ యంగ్స్టర్స్, కూల్గా ఉండండి, ఫన్గా ఉండండి, క్రేజీగా నవ్వండి, డ్రీమ్ బిగ్, ట్రావెల్ చేయండి, లవ్ చేయండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి. కానీ మీపై మీకు కంట్రోల్ మాత్రం ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే నిజమైన ఫ్రీడమ్ ఏది కావాలంటే అది చేయడం కాదు, ఏది చేయకూడదో తెలిసి దాన్ని చేయకుండా ఉండగలగడం. ఒక క్షణికమైన ప్రెషర్ కోసం దాన్ని రిస్క్ చేసుకోకండే. సో స్టే అవేర్, స్టే స్ట్రాంగ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టే అలైవ్. ఇక మన కార్యక్రమం టైం కూడా అయిపోవచ్చింది కాబట్టి మళ్ళీ మరో మంచి విషయంతో మళ్ళీ కలుస్తుంది మీ శశిరేఖ. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తెలుగు ఉషారమణి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల అధినేతలతో సమావేశాలు జరుపుతారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఆర్థిక పెరుగుదల వేగం కొనసాగి 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. కిర్గిస్థాన్లో 2 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిష్కెక్లోని ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. యోగా, మానస్ అకాడమీతో సహా వివిధ రంగాల్లో భారత్తో కలిసి పనిచేస్తున్న 4 ప్రతినిధి బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అనంతరం బిష్కెక్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ పార్క్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి మోదీ పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల నాయకులతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహిస్తారు. రష్యా, ఇరాన్, కిర్గిస్థాన్, ఆర్మేనియా దేశ అధినేతలతో ఆయన సమావేశం కానున్నారు. కిర్గిజ్ పర్యటనలో రేపు మోదీ 26వ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సన్నాహక సమావేశంలో ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నిన్న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్కు చేరుకున్నారు. ఈవేళ రేపు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. విమానాశ్రయంలో ఆయనకు కేబినెట్ మంత్రుల మండలి చైర్మన్ కసమాలియేవ్ అడిల్బే కల్లేషోవిచ్ ఘన స్వాగతం పలికారు. అధ్యక్షుడు సదీర్ జాఫరోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ సన్నాహక సమావేశం కోసం మోదీ కిర్గిస్థాన్లో పర్యటిస్తున్నారు. రేపు జరగనున్న అధినేతల సమావేశంలో బిష్కెక్ డిక్లరేషన్, ఇతర శిఖరాగ్ర పత్రాలు ఖరారయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియాయోవ్తో చర్చల అనంతరం నిన్న తన 2 రోజుల అధికారిక పర్యటన ముగించారు. ఇరు దేశాల నాయకులు భారత ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు అంగీకరించారు. ఈ పర్యటనలో 11 ఒప్పందాలపై సంతకాలు చేయడంతో క్రిటికల్ మినరల్స్, యురేనియం, వాణిజ్యం, రక్షణ, డిజిటల్ చెల్లింపులు

విద్య, హిందీ, సంస్కృతం, క్రీడలు, వారసత్వ పరిరక్షణ మొదలైన అన్ని రంగాల్లో రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత విస్తృతమైంది. అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ధి వేగాన్ని కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా 7% లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సంఘర్షణ, హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సప్లై చైన్లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారత్ తన వృద్ధిలో వేగం కొనసాగించగలదని ఆమె చెప్పారు. పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా హోర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం ప్రారంభంలో ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల వంటి కీలక వస్తువుల సరఫరాపై ప్రభావం ఉన్నప్పటికీ మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరాను విజయవంతంగా నిర్వహించిందని నిర్మలా సీతారామన్ తెలియజేశారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రిశూలి 3A ప్రాజెక్టు వద్ద భారత్, చైనాకు చెందిన నిపుణులతో కలిసి సహాయక బృందాలు టన్నెల్ లోపల ఉన్నవారితో సంబంధాలు నెలకొల్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్టులో పనిచేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగుల ఆచూకీ ఇంకా దొరకవలసి ఉంది. నేపాల్ అంతటా వరదల వల్ల ఇంతవరకు 794 మంది ప్రాణాలు కోల్పోగా 2500 మందికి పైగా గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు. టిబెట్లో కూడా 16 మంది మరణించారు, 546 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు చెప్పారు. గండకి ప్రావిన్స్లోని త్రిశూలి నది ఉధృతికి ఘాల్చౌక్ చొరోడిని కలిపే వంతెన కొట్టుకుపోయింది. ఉదయం 11:30 సమయంలో వచ్చిన ఈ వరద కారణంగా పృథ్వీ రహదారికి రాకపోకలు నిలిచిపోయాయి. మరోపక్క నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీహార్లోని గండకి, కోసి నదుల్లో నీటిమట్టం పెరుగుతోంది. ప్రవాహాన్ని క్రమబద్ధీకరించేందుకు వాల్మీకి నగర్ బ్యారేజ్కి చెందిన 36 గేట్లు, కోసి బ్యారేజ్కి చెందిన 20 గేట్లను ఎత్తివేశారు. అయితే గత 24 రెండు నదుల వద్ద ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టింది. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుదోవ పట్టించే వార్తల నేపథ్యంలో సుపాల్ జిల్లా యంత్రాంగం స్పందిస్తూ కోసీ నది నీటిమట్టం సాధారణ స్థితిలోనే ఉందని, బ్యారేజ్ పూర్తిగా సురక్షితంగా ఉందని స్పష్టం చేసింది. అయితే ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, సారణ్తో పాటు గోపాల్గంజ్ జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో భారత నౌకాదళం నిస్తార్ తరగతికి చెందిన 2వ డైవింగ్ సపోర్ట్ వెసల్ టీఎస్వి అయిన ఐఎన్ఎస్ నిపుణ్ను జలప్రవేశం చేయించారు. ఈ కమిషనింగ్ వేడుకలో నౌకాదళ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మాట్లాడుతూ, వ్యూహాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో సముద్రంలో మల్టీ డొమైన్ డీప్ వాటర్ ఆపరేషన్లకు అవసరమైన ప్రత్యేక సామర్థ్యాలను పెంపొందించడంలో నిపుణ్ నౌకాదళానికి ఒక శక్తివంతమైన అదనపు బలమని పేర్కొన్నారు. డైవింగ్ సపోర్ట్ సబ్మెరైన్ రెస్క్యూ నౌకగా నీటి అడుగున చేపట్టే క్లిష్టమైన ఆపరేషన్ల కోసం పశ్చిమ నౌకాదళ కమాండ్ సామర్థ్యాలను నిపుణ్ విశేషంగా ఇనుమడింపు చేస్తుందని ఆయన చెప్పారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో దీని రూపకల్పన చేసి నిర్మాణం జరిపింది. విస్తృత శ్రేణి డ్రైవింగ్, నీటి అడుగున జరిగే ఆపరేషన్లకు మద్దతుగా ఈ నౌకను ప్రత్యేకంగా రూపొందించారు. సముద్రంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేసే డైవర్లకు నిరంతరం అండగా నిలిచేలాగా నిపుణ్ నౌక ఆధునిక డైవింగ్ సిస్టమ్స్, నీటి అడుగున జోక్యం చేసుకునే సామర్థ్యాలతో రూపుదిద్దుకుంది. నావిగేషన్, ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్, ఖచ్చితమైన స్టేషన్ కీపింగ్ కోసం నౌకలో అత్యాధునిక వ్యవస్థను చేర్చారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గొప్ప పరిపాలనా దక్షుడిగా, రాజ్యాంగ విలువలు కట్టుబడిన నేతగా ప్రణబ్ ముఖర్జీ దేశానికి సేవలందించారని, ఆయన జీవితం నూతనంగా రాజకీయాల్లో అడుగుపెట్టే వారికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అమిత్ షా సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. పవిత్ర శ్రావణ భాద్రపద మాసాల సందర్భంగా ఉజ్జయిన్లో ఈవేళ మహాకాల్ 5వ అంబారీ ఊరేగింపు జరుగుతుంది. బాబా మహాకాల్ నగరంలో పర్యటించి తన భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా

0: విధంగా భక్తులు మహాకాళేశ్వరుణ్ణి 5 వేర్వేరు రూపాల్లో దర్శించుకుంటారు. ఈసారి ఈ ఊరేగింపుకు 84 మహాదేవులు ప్రధాన ఇతివృత్తంగా నిలిచింది. ఉజ్జయినిలోని ప్రాచీన 84 మహాదేవులకు సంబంధించిన అద్భుతమైన శకటాలు భక్తులు విశేషంగా కంటుకుంటాయి. సాయంత్రం 4 గంటలకు పూజా కార్యక్రమాల అనంతరం ఈ ఊరేగింపు ఆలయం నుంచి బయలుదేరుతుంది. మహాకాల్ ఘాటి, బక్షీబజార్, కహార్వాడి మీదుగా రామ్ ఘాట్ చేరుకుంటుంది. అక్కడ క్షిప్ర నది నీటితో భగవాన్ మహాకాళేశ్వరుడికి అభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరిగి ఆలయానికి ఊరేగింపు చేరుకుంటుంది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ సమీపంలో ఉన్న తక్వార్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మరణించారు. అలీపూర్ద్వార్ నుంచి డార్జిలింగ్ సందర్శనకు వచ్చిన 2 యువకులు బైక్పై వెడుతుండగా అటు నుంచి నడుచుకుంటూ వెడుతున్న స్థానిక వ్యక్తులను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ వెనక్కు వచ్చిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన స్థానికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. US ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. న్యూయార్క్లోని ఆర్థర్ అష్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించే ప్రయత్నంలో భాగంగా ఆడిన తొలి మ్యాచ్లోనే నొవాక్ జోకోవిచ్ అర్జెంటీనాకు చెందిన మారియానో నవోనే చేతిలో అనూహ్యమైన ఓటమిని చవిచూశారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో అర్జెంటీనా ఆటగాడు 7-6, 5-7, 4-6, 6-2, 6-1 తేడాతో జోకోవిచ్పై విజయం సాధించారు. గ్రాండ్ స్లామ్ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైన తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఇదొకటిగా నిలిచిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మహిళల T20 ఏషియా కప్ టోర్నమెంట్లో ఈరోజు దుబాయ్లో జరిగే గ్రూప్ బి మ్యాచ్లో బంగ్లాదేశ్ ఇండోనేషియాతో తలపడుతుంది. రాత్రి 8 గంటలకు భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల అధినేతలతో సమావేశమవుతారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. US ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతులు అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: वो कहा करती थी कि मैं कभी ना कभी मास्टरपीस बनाऊंगा, और सो उन्होंने बना दिया।
1: हाँ जॉन्सी,
0: आखिर बना दिया उन्होंने मास्टरपीस सू।
1: हाँ, उन्होंने बना दिया,
0: उन्होंने बचा दिया मुझे, उन्होंने मेरी जान बचा ली सू, बचा लिया उन्होंने मुझे, उन्होंने मरने से बचा लिया मुझे सू।
1: हाँ
0: मास्टरपीस,
1: हाँ
0: मास्टरपीस, वो आखिरी पत्ता, वो आखिरी पत्ता।
2: डबडबाई आंखों से जॉन्सी ने एक बार फिर से खिड़की के बाहर देखा। वो आखिरी पत्ता वही था जो अब मास्टरपीस बन गया था।
3: ग्रीनिच गांव के कलाकार एक एक करके आ रहे थे और उस आखिरी पत्ते को विस्मय और श्रद्धा से निहार रहे थे। जॉन्सी और सू की आंखों से कृतज्ञता के आंसू बह रहे थे, मानो वे अश्रु अविरल बहकर उस बूढ़े कलाकार को श्रद्धांजलि।
4: एनसीईआरटी वारी प्रायोजित कार्यक्रम विन्नारु। ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:10. తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూసరంబాగ్లో మూసీ నదిపై నూతనంగా నిర్మించిన హైలెవెల్ వంతెనను ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని భక్తుల సౌకర్యార్థం 45 కోట్ల రూపాయలతో ఆర్ఓబీని నిర్మిస్తున్నామని వెల్లడించారు. 1000 రోజుల పాలన పూర్తి కావడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించామని తెలిపారు. ప్రకృతి సంరక్షణ కోసం మట్టి వినాయకులు, సీడ్ గణేషులను పూజించాలని ప్రముఖ నటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని మూసారంబాగ్లో మూసీ నదిపై నూతనంగా నిర్మించిన హైలెవెల్ వంతెనను ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం అంబర్పేటలోని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీతో పాటు మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల నూతన లోగోలను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. వంతెన అందుబాటులోకి రావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. జోగులాంబ అలంపూర్ అమ్మవారు బాలబ్రహ్మేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఆయన అనంతరం 6.7 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్న జోగులాంబ రైల్వే స్టేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా 42 రైల్వే స్టేషన్ల అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం జోగులాంబ రైల్వే గేట్ వద్ద 45 కోట్ల రూపాయలతో ఆర్ఓబీని నిర్మిస్తున్నామని వెల్లడించారు. కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ త్వరలో ప్రారంభమవుతుందని, భవిష్యత్తులో హైదరాబాద్ నుంచి బెంగళూరు, పూణే నగరాలకు బుల్లెట్ రైళ్లు వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 80,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయని తెలియజేశారు.
6: ఇంపార్టెంట్ రైల్ హబ్ ఇది గద్వాల్ కాబట్టి దీనికి కనెక్టివిటీ మరి బాగా ఉండాలనే దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. ఎవ్రీడే 7,000 మంది ప్యాసింజర్స్ గద్వాల్ ట్రైన్ కు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఒక ఇంపార్టెంట్ రైల్వే హబ్ గా మేము గుర్తిస్తున్నాం. సుమారు 34 ట్రైన్లు ఎక్స్ప్రెస్ గాని ప్యాసింజర్స్ గాని ఆగుతూ ఉంటాయి కాబట్టి దీంట్లో భవిష్యత్తులో ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరిగిన తర్వాత మరిన్నిగా ట్రైన్లు ఆపడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను.
5: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రజాప్రభుత్వం 1000 రోజుల పరిపాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సంక్షేమం, అభివృద్ది, సామాజిక న్యాయమే ధ్యేయంగా

రుణమాఫీ, మహాలక్ష్మి, ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి వంటి పథకాల ద్వారా ప్రజలకు నేరుగా లబ్ది చేకూర్చామని పేర్కొంది. తలసరి ఆదాయ పెంపుతో పాటు ఐటీ, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని వెల్లడించింది. యంగ్ ఇండియా, స్కిల్స్ యూనివర్సిటీ, మూసీ పునరుజ్జీవం కొత్త పరిశ్రమలతో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను విస్తరించామని తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు బలమైన పునాదులు వేసినట్టు సీఎంఓ వెల్లడించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల ప్రజాపాలన పూర్తి చేసుకోవడంపై మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించామని తెలిపారు. ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేశామన్నారు. భారీ ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఉద్యోగాల భర్తీ, మౌలిక వసతుల కల్పనతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. శాతవాహన ఇంజనీరింగ్ కళాశాల వసతి గృహ భవనాలకు శంకుస్థాపన చేసిన ఆయన వచ్చే విద్యా సంవత్సరానికి నిర్మాణాలు పూర్తి చేసి కొత్త కోర్సులు అందుబాటులోకి తెస్తామన్నారు. నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, నవోదయ, ట్రిపుల్ ఐటీ బ్రాంచ్, కబడ్డీ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. విద్యార్థులు ఇక్కడే చదువుకుని మంచి ప్లేస్మెంట్స్ సాధించాలని ఆకాంక్షించిన ఈ కార్యక్రమంలో ఈ విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలోని 14 జిల్లాల్లోని 56 కేంద్రాల్లో నీట్ పీజీ 2026 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 17,626 మందికి గాను 17,143 మంది హాజరై 97.26% హాజరు నమోదైంది. గచ్చిబౌలిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పరీక్ష నిర్వహణ తీరును ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగిన ఈ పరీక్షకు పోలీసు, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేయగా ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా ప్రశాంతంగా పూర్తయినట్టు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకృతి సంరక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా మట్టి వినాయకులు, సీడ్ గణేషులను పూజించాలని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన సీడ్ గణపతి ప్రతిమలను తన నివాసంలో ఆవిష్కరించిన ఆయన ఇంట్లోనే నిమజ్జనం చేయడం ద్వారా విఘ్నేశ్వరుడు మొక్కగా ఎదిగి ఆశీర్వదిస్తాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కోట్ల మొక్కలు నాటేలా ప్రజలను ప్రోత్సహించడాన్ని కొనియాడుతూ ఆయన చేపట్టిన ఈ యజ్ఞానికి తమ పూర్తి మద్దతుంటుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అక్కన్నపేట మండలం కట్కూరులో పర్యటించిన మంత్రి నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించి సంక్షేమ పథకాల లబ్దిదారులకు చెక్కులందించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల భూసేకరణకు ప్రభుత్వం 250 కోట్లు విడుదల చేసిందని, త్వరలోనే టెండర్లు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. పాఠశాలల బలోపేతం, రోడ్ల విస్తరణ, క్రీడల ప్రోత్సాహం, ప్లాస్టిక్ రహిత గ్రామాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతూ అన్ని రంగాల్లో గ్రామాభివృద్దికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 28 నుంచి 30 వరకు నిర్వహించిన క్రీడా ఫిట్నెస్ కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. మేజర్ ధ్యాన్చంద్ జయంతి, ప్రత్యేక క్రీడా పోటీలు, సైకిల్ రన్ల ద్వారా ప్రజల్లో శారీరక దృఢత్వంపై అవగాహన కల్పించారు. యువతలో క్రీడా చైతన్యాన్ని, ఫిట్నెస్ను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు సాగాయి. నైరుతి ఋతుపవనాలు ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాహనదారులు, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. మంచిర్యాల, నిజామాబాద్, సిద్దిపేట తదితర జిల్లాల్లో

0: ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పొలం పనుల్లో ఉన్న రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు సూర్యాపేట జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఎస్పీ నరసింహ వెల్లడించారు. కోదాడలో సుమారు 800 ఆటోలకు క్యూఆర్ కోడ్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఆటోల్లో ప్రయాణించేవారు అత్యవసర సమయాల్లో ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఎమర్జెన్సీ బటన్ నొక్కితే పోలీసులు వాహనాన్ని ట్రాక్ చేసి వెంటనే సహాయం అందిస్తారని తెలిపారు. ప్రయాణికులు తమ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు పంపించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మూసారంబాగ్లో మూసీ నదిపై నూతనంగా నిర్మించిన హైలెవెల్ వంతెనను ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని భక్తుల సౌకర్యార్థం 45 కోట్ల రూపాయలతో ఆర్ఓబీని నిర్మిస్తున్నామని వెల్లడించారు. 1000 రోజుల పాలన పూర్తి కావడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించామని తెలిపారు. ప్రకృతి సంరక్షణ కోసం మట్టి వినాయకులు సీడ్ గణేశులను పూజించాలని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వనితా లోకం స్త్రీల కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో వరాలు శ్రీమతి టి భారతీకృష్ణ గారి కథానిక వింటారు.
1: నాన్నా, ఓ నాన్నా అని పిలుస్తూ పెరట్లో ఉన్న తండ్రి రావణ దగ్గరకొచ్చింది వరాలు. ఏమిటమ్మా వరాలు, ఏమైంది అన్నాడు రావణ. వాడు మళ్లీ నాతో మాట్లాడాలంటున్నాడు. అవునా, ఉండు, ఈ మొక్కలకు నీళ్లు పట్టి నేనొచ్చి మాట్లాడతాను. సరే, త్వరగారా అంటూ బుంగముతి పెట్టుకుని ఇంట్లోకి వచ్చేసింది వరాలు. రావణ దేవమ్మల ఒక్కగానొక్క కూతురు వరలక్ష్మి. వరాలు అని రావణ ముద్దుగా పిలవడంతో అందరూ వరాలనే పిలుస్తుంటారు. వరాలు చూడ్డానికి చక్కగా ముద్దబంతి పువ్వులా ఉంటుంది. మాటల్లో చేతల్లో అమాయకత్వం కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. చురుకుతనం తక్కువ. బడిలో వేశారు కాని పెద్దగా చదువు అవ్వటం లేదని చదువు మానిపించేశారు. పనిపాటలు కూడా అంతంత మాత్రమే. తనకున్న కొద్దిపాటి పొలం సాగు చేసుకుంటూ వ్యవసాయంపైనే కుటుంబాన్ని నడిపిస్తున్నాడు రావణ. పిల్ల పెళ్లిడికెదిగొస్తోంది, పెళ్లి చెయ్యమని అందరూ పోరు పెడుతుంటే సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. వరాలను చూసిన వాళ్లంతా ఆమె అమాయకత్వం గమనించి వద్దని చెప్పడంతో పిల్ల పెళ్లి గురించి బెంగ మొదలైంది రావణ దంపతులకు. దేవమ్మ తమ్ముడు కొడుకు 10వ క్లాస్ పాసై పక్క ఊళ్ళో ఉన్న చెరుకు మిల్లులో పనిచేస్తున్నాడు. వరాలకి ఈడవుతాడు కాని ఇంకా మంచి సంబంధం వస్తుందేమో చూద్దామని రావణ ఇప్పుడే చెయ్యలంటున్నాడు. వరాలు చెప్పిన మనిషి ఎవరై ఉంటారా అని ఆరా తీస్తే ఎవరూ కనిపించడం లేదు. వరాలు చెప్పడం, తాను చూసి రావడం ఇంతకుముందు కూడా జరిగింది, ఇది మొదటిసారి కాదు. ఈ పిల్ల నిజం చెప్తోందో లేదో అర్థం కావడం లేదు. ఈ మధ్యనే చిన్న చిన్న పనులు చెయ్యడంతో పాటుగా

వంటలు కూడా నేర్పిస్తోంది దేవమ్మ. చెప్పినవన్నీ శ్రద్ధగా చేస్తుంది, కానీ ఉన్నట్టుండి స్నేహితుల్ని వెంటేసుకుని చెప్పా చెయ్యకుండా ఆటలంటూ బయటికి వెళ్లిపోతుంది వరాలు. అలా వెళ్లిన వరాలు చీకటి పడే వేళ్లకు ఇంటికి చేరుతుంది. ఆ పిల్ల ఇంటికి చేరే వరకు రావన్న కంగారు అంతా ఇంతా కాదు. ఆ మాటెలా ఉన్నా పెరట్లో ఆవుపేడతో కళ్లాపి చల్లి అందంగా ముగ్గులు వేయడంలో వరాల తర్వాతే ఎవరైనా. ఓ రోజు నావలో గోదావరి దాటి లంకలోని తమలపాకుల తోటల్లోకి ఓ నలుగురిని తీసుకుని వెళ్లిపోయింది. ఇలాగే ఊరి చివర చెరువులో నీళ్లెట్టుకొస్తానని, చెరుకు తోటలో చెరుకుగడలు తెచ్చుకుంటానని, పడవల రేవుకాడ శనగకాయలు కొనుక్కుంటానని తిరుగుతున్న కూతుర్ని చూసి నవ్వి ఊరుకుంటాడు తప్ప ఏమీ అనలేడు. ప్రాణం ఒక్కెత్తుగా పెంచుకుంటున్న వరాలంటే వల్లమాలిన ప్రేమ రావన్నకు. సంక్రాంతి పండగ వచ్చిందంటే హడావిడంతా వరాలుదే. నెలంతా కొత్త ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టి తోటివారితో ఆడుకోవడం, ఎవరైనా అడిగితే చాలు వారి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయడం, ఇల్లు పట్టకుండా క్షణం తీరిక లేకుండా ఉంటుంది. ఇది నచ్చని దేవమ్మ ఎన్నో విధాల చెప్పి చూసినా వినదు వరాలు. ఓ రోజు వరాల్ని వెనకేసుకొస్తున్న రావన్నతో గొడవ పడింది దేవమ్మ. నువ్వు భయం చెప్పవు, ఆ పిల్ల అలా తిరుగుతూ ఉంటే నేను చూడలేను, రేపే మా తమ్ముడింటికి వెళ్లి వరాల్ని చేసుకోమని అడిగేసివస్తా అంటూ గట్టిగా అరిచింది. దానికి సమాధానంగా రావణ కూడా గట్టిగా అరవడంతో కొద్దిపాటి గొడవే జరిగింది ఇద్దరి మధ్య. ఆ రోజు రాత్రి ముగ్గురికి కంటిమీద కునుకులేదు. రాత్రంతా మసకేసిన చీకటి కరిగిపోయి పొద్దు పొడిచినా మంచుతరలు కమ్ముకున్న సూర్యుడు మాత్రం మబ్బుల మాటనే తొంగిచూస్తున్నాడు. తెల్లారిందన్న మాటేగాని రావణ మనసులాగే నిస్తేజంగా ఉంది ఆ పొద్దు. మౌనంగా పనులన్నీ బుద్ధిగా చేస్తున్న వరాల్ని చూసి ఆశ్చర్యపోయి ఇంట్లోనే ఉండమని చెప్పి పొలానికి వెళ్లిపోయిన ఆ దంపతులకు సాయంత్రం ఇంటికి చేరేసరికి వరాలు కనపడలేదు. చుట్టుపక్కలంతా వెతికారు. తెలిసిన వాళ్లని అడిగితే వరాలు స్నేహితులతో కలిసి ఎడ్లబండెక్కి పొరుగురు వెళ్లిందని చెప్పారు. మాట కూడా చెప్పకుండా వెళ్లిన కూతురుపై కోపం కట్టలు తెంచుకుంది దేవమ్మకు. నిన్న జరిగిన గొడవకు బాధపడి ఇంట్లోంచి వెళ్లిందా? ఏఘాయిత్యం చెయ్యదు కదా, ఏమై ఉంటుంది? రోజులసలే బాగోలేవు. పిల్ల చూస్తే అమ్మాయికురాలు. ఎందుకెళ్ళిందో తెలియక కంగారు పడిపోతున్నాడు రావన్న. వరాల్ని తలుచుకుంటే దిగులెక్కువైపోతోందే దేవమ్మ. నువ్వు చేసిన గారాబం ఇదంతా. నువ్వో మాటనవు, నేనంటే ఊరుకోవు. జాతిగుర్రంలా ఎదుగుతున్న పిల్ల ఏ ప్రమాదంలో చిక్కుకుపోతుందోనని భయమేసిపోతుందే. మనతో చెప్తే వెళ్లనీయమని చెప్పకుండా ఇట్ట పోతోంది కావోలు. ఉండయ్యా, నువ్వు బాధపడకు అంటూ దేవమ్మ ఓదార్చింది. కాని చీకటి పడుతున్న వరాలు జాడలేదు. కడుపులో గాభరా మొదలైంది. వీధిలో అందరూ రావన్న ఇంటి దగ్గర గుమికూడి ఎదురు చూస్తున్నారు. ఇంతలో పకపకా నవ్వుకుంటూ వరాలు, మిగిలిన పిల్లలు బిలబిల్లాడుతూ వచ్చారు. మెడలో చావంతిపూల దండ, చేతిలో బహుమతితో వచ్చిన కూతుర్ని చూసి తెల్లబోయిన తల్లిదండ్రులతో పక్క ఊరిలో ముగ్గులు పోటీకి వెళ్లానని, బహుమానం గెలుచుకున్నానని వరాలు చెప్పడంతో మనసు తేలికపడినా చెప్పకుండా వెళ్లిందనే కోపాన్ని పైపైన అదిమిపట్టి కూతుర్ని అభినందించాడు రావన్న. దేవమ్మ మాత్రం ఇంకోసారి ఇలా చెయ్యొద్దని గద్దించి చెప్పింది. ఈ సంఘటనతో వరాలకి పెళ్లి కుదర్చాలనే నిశ్చయానికొచ్చి తమ్ముడు సత్యానికి కబురు పెట్టింది దేవమ్మ. సత్యం రావడం, పెళ్లి గురించి మాట్లాడుకోవడం జరిగింది. అందమైన వరాలు తన కొడుకు నాగరాజును పెండ్లాడి తన ఇంటికి కోడలుగా రాబోతోందని మేనమామ సంతోషిస్తుంటే సిగ్గుల మొగ్గయింది వరాలు. పిల్లాడు బుద్ధిగా పనిచేసుకుని తన కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని, ఖర్చు తగ్గించుకుని 4 డబ్బులు వెనకేసుకున్నాకే పెళ్లి చేస్తానని కొంత గడువు పెట్టాడు బావమరిదికి రావన్న. పిల్లాడు పెద్దవాడయ్యాక మీరు చూడలేదు కాబట్టి కొడుకుని తీసుకుని మళ్లీ త్వరలోనే వస్తానని చెప్పాడు సత్యం. అందరిలోనూ ఆనందం చోటు చేసుకుంది. ఆ సంబరం ఇంకా మనసులో అలా ఉండగానే ఓ రోజు ఎవడో వచ్చి తనను పెళ్లాడమంటున్నాడు, మాట్లాడాలి రమ్మంటున్నాడంటూ మళ్లీ వరాలు చెప్పడంతో నువ్వు కొన్ని రోజులు గడప దాటి బయటకెళ్లొద్దని కూతురుతో గట్టిగా చెప్పి ఎవరై ఉంటారు, ఎందుకిలా వెంటబడి పిల్లని ఇబ్బంది పెడుతున్నాడని
తీవ్రంగా

ఆత్మీయంగా విచారించే పనిలో పడ్డారు దేవమ్మ రావన్న. పచ్చని పొలాలతో, పంట కాలువలతో నిండైన ఆ చిన్న పల్లెటూరు సంక్రాంతి సంబరాలతో శోభాయమానంగా ముస్తాబవుతోంది. ధాన్యరాశులతో, అందమైన రంగవల్లులతో ప్రతి ముంగిలి కళకళ్లాడుతోంది. పశువులు పూజలందుకుంటున్నాయి. బంధువుల రాకతో ఇళ్లల్లో పండుగ సందడి ఎక్కువైంది. కొత్త బట్టలు, పిండి వంటలతో ప్రతివీధి గొంగుమలాడుతోంది. పతంగులెగరేస్తున్న పిల్లల ఉత్సాహంతో సంక్రాంతి సంబరాలు మిన్నంటుతున్నాయి. ఇదిలా ఉండగా భోగి పండుగ నాడు వరాలకి పూల జడవేసి లక్ష్మీదేవిలా అలంకరించి మురిసిపోయింది దేవమ్మ. తన వాళ్లందర్నీ కలిసి వస్తానని పూలగరగల వెళ్లిన వరాలు త్వరగా ఇంటికి తిరిగి రాకపోవడంతో మళ్లీ గుబులు మొదలైంది ఇద్దరికి. తలుపు తాళం పెట్టి వరాల కోసం ఊరంతా వెతకసాగారు. వయసొస్తోందన్న మాటేగాని ఇంట్లో చెప్పి వెళ్లాలన్న బుద్ధి రాలేదని తిట్టుకుంది దేవమ్మ. ఊరి చివర్లో జనమంతా పోగైనారు. అక్కడ ఉండొచ్చు మీ వరాలు, వెళ్లి చూసుకోండని దారిలో కలిసిన వీరబాబు చెప్పడంతో అటువైపుగా పరుగుతీశారు. దూరం నుండి చూస్తే వలయాకారంగా చాలామంది జనం గుమిగూడి ఉండడం కనిపించి మనసు కీడు శంకించినా ఆ ప్రాంగణమంతా రంగురంగుల జెండాలు, ఈలలు, చప్పట్లతో సంబరంగా, కోలాహలంగా ఉండడంతో మెల్లగా ఆ జనాలను తప్పించుకొని ముందుకెళ్లి చూస్తే మెడలో పూలదండలతో, తలమీద కురుస్తున్న పూలవానలో తడిసి ముద్దయిపోతూ వరాలు కనిపించింది. పక్కనే ఓ అందమైన కుర్రాడు కూడా ఈలలేస్తూ కనిపించాడు. ఎవరా కుర్రాడు? కొంపదీసి వరాలు పెళ్లి అతంతో జరిగిపోయిందా? గుండె గుభేలుమని నోట మాట రాలేదు. ఏం జరుగుతుందో తెలియక అందర్నీ తోసుకుంటూ మరింత ముందుకు వెళ్లి వరాలు చేయిపట్టుకున్నాడు రావన్న. ఇంతలో మైకులో వరాలు పేరు వినబడింది. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో వరాలు ప్రథమ స్థానంలో నిలిచి 10,000 రూపాయలు గెలుచుకుందని చెప్పడంతో దేవమ్మ రావన్న ఆనందానికి హద్దే లేదు. వరాల్ని ముద్దులతో ముంచెత్తారు ఇద్దరు. అంతా బానే ఉంది. వరాలు పక్కనే ఉన్న ఆ కుర్రాడి సంగతి తేల్చుకోవాలనుకుని ఆ కుర్రాణ్ణి పక్కకు పిలిచి ఎవర్నువ్వు అంటూ నిలదీశాడు రావన్న. ఈ పిల్లాడే నాతో మాట్లాడతానని వెంటబడుతున్నాడు నాన్న. అంతేకాదు, నేను ఎక్కడికెళ్లినా జాగ్రత్తగా చూసుకుంటూ భద్రంగా ఇంటికి తీసుకొస్తున్నాడని వరాలు చెప్పిన మాటలు విని ఎందుకు నా కూతురు వెంటపడుతున్నావు? అసలు ఎవరు నువ్వు అంటూ కోపంతో ఊగిపోతున్న భర్త మాటకు వంత కలిపి త్వరలోనే పెళ్లి కాబోతున్న పిల్లను ఇలా అల్లరి చేయడం న్యాయమేనా అంటూ దేవమ్మ బాధపడింది. వీళ్ల మాటలు విన్న ఆ కుర్రాడు దేవమ్మ రెండు చేతులు పట్టుకుని, తప్పుగా అనుకోకండి, నేను మీ వరాల్ని పెళ్లాడాలనుకుంటున్నాను అన్నాడు. ఆ మాటతో ఆశ్చర్యపోయిన వాళ్ళిద్దరూ అతన్ని తేరిపారచూశారు. పిల్లాడు అందంగానే ఉన్నాడు, ఈడు జోడు బానే ఉంది, కాని నాగరాజుతో పెళ్లనుకున్నాక ఇదేమిటి? ఎవరో ఏమిటో తెలియకుండా ఎలా ఒప్పుకోవాలి? కుదరదబ్బాయ్, నువ్వు మా పిల్ల వెంట తిరగడం మానేస్తే మంచిది అన్నాడు రావన్న. మీరిలా అంటారని తెలిసి ఈరోజు ఈ సంగతి మీతో మాట్లాడాలని మా నాన్నను కూడా రమ్మన్నాను అన్నాడా పిల్లాడు. ఆ మాటతో మరింత ఆశ్చర్యం కలిగింది. నాన్న అంటే ఓ పథకం ప్రకారం ఇలా చేశావా అంటూ గట్టిగా అరిచేస్తున్న రావన్న చెయ్యి పట్టుకుని, ఆగవయ్యా, పిల్ల అల్లరైపోతుందని ఆపేసింది దేవమ్మ. ఇంతలో బావమరిది సత్యం కనిపించడంతో పరుగును వెళ్లి దేవమ్మ జరిగిందంతా బాధపడుతూ చెప్పసాగింది. అంతా విన్న సత్యం ఈ పిల్లాడితోనే వరాలు పెళ్లి చేయండన్నాడు. మతిపోయి మాట్లాడుతున్నావా? నీ కొడుకు నాగరాజుకు చేసుకుంటానన్నావు కదా అంటూ అరిచాడు రావన్న. దేవమ్మ కూడా ఏదో చెప్తుంటే ఆమె మాటకు అడ్డం వచ్చి పకపకా నవ్వసాగాడు సత్యం. ఆ నవ్వుతో జతకలిపాడా పిల్లాడు. తెల్లబోయారు రావన్న దంపతులు. వరాల్ని దగ్గరకు తీసుకుంటూ, ఇప్పుడు కూడా అదే అంటున్నాను, వరాలెప్పటికీ నా కోడలే, ఈ పిల్లాడే నా కొడుకు నాగరాజు అన్నాడు సత్యం. అవును మామ, నాకు వరాలంటే చాలా ఇష్టం. అమాయకురాలని తెలిసి కాపలాగా ఉన్నాను. వరాలకు నేనెవరో తెలియదు. మీతో నాన్న మా పెళ్లి విషయం మాట్లాడి వచ్చాక తమాషాగా ఇలా చేయాలనిపించి నాన్నతో ముందే చెప్పాను. కోప్పడకండత్తా అన్నాడు నాగరాజు. ఇన్నాళ్లు తన వెంటపడుతున్న కుర్రాడు తన బావేనని తెలియగానే ఎక్కడలేని సిగ్గు ముంచుకొచ్చి బుగ్గలు కెంపులయ్యాయి వరాలకి. ఈ కొత్త రకం పెళ్లిచూపులకు ఆశ్చర్యపోయారు దేవమ్మ రావన్న. వరాలు మొహల్లో ఆనందాన్ని గమనించారు. ఇప్పుడే ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడంటే పెళ్లైతే పువ్వుల్లో పెట్టి
చూసుకుంటాడని

0: నమ్మకంతో ఇద్దరి మనసులు తేలికపడి హాయిగా నవ్వేస్తూ, ఈ సంక్రాంతి లక్ష్మి నా బంగారు తల్లికి వరాలు కురిపించిందని ఇకపై పెళ్లి సంబరాలే సంబరాలంటూ మురిసిపోయారు రావణ దంపతులు.
1: మీరింతవరకు వరాలు శ్రీమతి పి భారతీకృష్ణ గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు హిమబిందు గారు పాడిన లలిత గీతాలు.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో పాలీహౌస్లో మల్చింగ్ పద్ధతి ఈ అంశం గురించి ఫల పరిశోధనా స్థానం కన్హా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనూజా గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్లు 040 ఎస్టీడి కోడ్ జతచేసి 2324-0852 2324-0853 ఈ నంబర్లకు కాల్ చేసి మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. అంశం మరొకసారి పాలీహౌస్లో మల్చింగ్ పద్ధతి. ఈ సాయంత్రం 7:15 మీ ఇల్లు వాకిలీ కార్యక్రమంలో ప్రకటన విన్నారు.

తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: आणि श्रुती हो या बरोबरच आजचा आपला निशिगंध मराठी कार्यक्रम समाप्त होत आहे. पुन्हा भेट आहेच याच आठवड्यात निशिगंध मराठी कार्यक्रमात दुपारी 2:30 याच मीटर्सवर. तोपर्यंत मेघनाचा नमस्कार.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో పాలీ హౌస్లో మంచింగ్ పద్ధతి ఈ అంశం గురించి ఫల పరిశోధనా స్థానం కన్హా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనూజా గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జతచేసి 2324 0852 2324 0853 ఈ నంబర్లకు కాల్ చేసి మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. ఫోన్ నంబర్లు మరొకసారి 040 జతచేసి 2324 0852 2324 0853 అంశం పాలీ హౌస్లో మల్చింగ్ పద్ధతి ఈ సాయంత్రం 7:15 మీ ఇల్లు వాకిలీ కార్యక్రమంలో. ఈ కార్యక్రమానికి అనుసంధానకర్త డాక్టర్ సాంబశివరావు కన్రాతి. ప్రకటన విన్నారు.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: మాటైనా
5: పాటైనా
6: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
4: ఏ చోటైనా
5: శ్రోతల ఆనందాలగని
4: మధుర గానాల మనోరంజని
5: మన జనరంజని
6: మనసునే మీటకే వేస్తమా.
5: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని మూసారంబాగ్లో మూసీ నదిపై కొత్తగా నిర్మించిన హైలెవెల్ వంతెనను ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం అంబర్పేటలోని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. తెలంగాణ వ్యాప్తంగా 42 రైల్వే స్టేషన్ల అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఉదయం అలంపూర్ జోగులాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి 6.70 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్న జోగులాంబ రైల్వే స్టేషన్ పనులను పరిశీలించారు. ప్రకృతి సంరక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా మట్టి వినాయకులు, విత్తన గణేశులను పూజించాలని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన విత్తన గణపతి ప్రతిమలను తన నివాసంలో ఆవిష్కరించిన ఆయన, ఇంట్లోనే నిమజ్జనం చేయడం ద్వారా విఘ్నేశ్వరుడు మొక్కగా ఎదిగి ఆశీర్వదిస్తాడని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2 రోజుల ఉజ్బెకిస్తాన్ పర్యటన నిన్న ముగిసింది. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఆ దేశాధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్ నరేంద్రమోదీ చర్చలు జరిపారు. భారత్ ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఉన్నతీకరించడానికి ఇరు దేశాధినేతలు అంగీకరించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 7% లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక వృద్ది రేటును కొనసాగించే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. షికాగోలోని భారతీయ ప్రవాసులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ, అంతర్జాతీయ ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ ప్రభుత్వం సబ్సిడీల ద్వారా రైతులకు ఎరువుల ధరలను యథాతథంగా ఉంచిందని చెప్పారు. పవిత్ర శ్రావణ భాద్రపద మాసాల సందర్భంగా ఉజ్జయినిలో ఈరోజు భగవాన్ మహాకాల్ 5వ అంబారీ ఊరేగింపు జరుగుతుంది. బాబా మహాకాల్ నగరంలో పర్యటించి తన భక్తులను అనుగ్రహిస్తారు. ఈ ఊరేగింపులో ఉజ్జయినిలోని ప్రాచీన 84 మహాదేవులకు సంబంధించిన అద్భుతమైన శకటాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. నేపాల్లో సంభవించిన వినాశకరమైన వరదలు, కొండచర్యల విపత్తు కారణంగా మృతుల సంఖ్య 903కు పెరిగింది. 4247 మందికి పైగా ఆచూకీ తెలియకుండా పోయింది. ఆదివారం ప్రకటించిన మృతులు, గల్లంతైన వారి సంఖ్య పెరిగిందని నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు నిర్వహణ సంస్థ తెలియజేసింది. నైరుతి ఋతుపవనాలు, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో అర్జెంటీనా ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. న్యూయార్క్లోని ఆర్థర్ యాష్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తన 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించే ప్రయత్నంలో భాగంగా ఆడిన తొలి మ్యాచ్లోనే జోకోవిచ్ అనూహ్య ఓటమిని చవిచూశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:04:33. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు మీడియం వేవ్ 400.5 మీటర్లు 738 kHz, డిఆర్ఎం రిసీవర్ 729 kHz పై సాయంత్రం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్తే.

0: ఏమైనా చెప్పు తంబి, ఈ పోర్ల జోలికి మాత్రం పోవద్దు.
1: అందుకే నాన్న నీకు ఇంకా పెళ్లి కాలే.
0: ఏదేంలే, అలా జోలికి పోయిన వాళ్ళు ముచ్చట చెప్తా, ఇను.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. కొన్ని జ్ఞాపకాలు ఎందుకో అలా గుర్తుండిపోతూ ఉంటాయి కదా, వాసనతో జ్ఞాపకాలు ఎందుకు ముడిపడి ఉంటాయి? ఎప్పుడైనా ఒక వాసన వచ్చి ఒకసారి చిన్నప్పుడు జ్ఞాపకం గుర్తొచ్చిందా? అదే స్మెల్ మెమరీకి ఉన్న అద్భుతమైన శక్తి. వాసనలు గుర్తించే మెదడును భాగం భావోద్వేగాలు జ్ఞాపకాలతో దగ్గరగా సంబంధం కలిగి ఉంటుంది. అందుకే అమ్మ వంటింటి వాసన, పాత ఇంటి వాసన, వర్షం తర్వాత నేల వాసన మనసును వెంటనే గతంలోకి తీసుకెళ్తాయి. ఒక పర్ఫ్యూమ్ వాసన కూడా మనకు ఒక వ్యక్తిని గుర్తు చేయవచ్చు. అంటే వాసన కేవలం ముక్కుతో అనుభవించేది కాదు, కొన్నిసార్లు అది జ్ఞాపకాలని తలుపు, పాత జ్ఞాపకాన్ని వెతకడానికి ఫోటో ఆల్బమ్ అవసరం లేకపోవచ్చు. ఒక చిన్న వాసన చాలు. అందుకే కొన్ని వాసనలు గాల్లో కలిసిపోవు, అవి మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్.

0: గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీ డే ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మనిషి ఎందుకు కథలు వినడానికి ఇష్టపడతాడు? ఒక విషయం ఫాస్ట్గా చెబితే కొద్దిసేపటికి మర్చిపోవచ్చు, అదే విషయం కథగా చెబితే మాత్రం గుర్తుండిపోతుంది. ఎందుకంటే కథలో మనకు మనుషులు, భావోద్వేగాలు, సమస్యలు, పరిష్కారాలు కనిపిస్తాయి. చిన్నపిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్ కావాలి, పెద్దలకి సినిమాలు, సీరియల్స్, నావెల్స్ కావాలి. మనిషి వేల సంవత్సరాలుగా జ్ఞానాన్ని కథల రూపంలోనే తరాలకు అందిస్తున్నాడు. కథ వింటున్నప్పుడు మన మెదడు ఇందులో తర్వాత ఏం జరుగుతుంది అని ఆసక్తిని ఎదురు చూస్తుంది. అందుకే మంచి కథ మన దృష్టిని కట్టిపడేస్తుంది. కథలో మనల్ని మనమే చూసుకున్నప్పుడు అది మరింత దగ్గరగా అనిపిస్తుంది. బహుశా అందుకే మనిషి ఎప్పుడు కథలు వింటూనే ఉంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితమే చివరికి ఒక కథ కాబట్టి. మన పేరు మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుందా విషయం గురించి తెలుసుకుందాం. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మీరు వింటుంది డబుల్ కమీటా.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఎదురు చూడటం ఎందుకు కొన్నిసార్లు ఆనందంగా ఉంటుంది? మనకు కావాల్సింది వెంటనే దొరికితే ఆనందం ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఎదురు చూడటంలోనే అసలు ఎక్స్టెంట్ ఉంటుంది. రేపు జరిగే ట్రిప్ కోసం ఈరోజు ప్లాన్ చేసుకోవడం కూడా ఒక ఆనందమే. ఒక స్పెషల్ పర్సన్ కాల్ కోసం ఎదురు చూడటం, ఒక మంచి న్యూస్ కోసం వెయిట్ చేయడం, ఇవన్నీ మన మెదడుని భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాన్ని ఊహించుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తుంది. అందుకే సర్ప్రైజ్ ముందు ఉన్న సస్పెన్స్ కూడా అంత మజాగా ఉంటుంది. కానీ ఎదురు చూపు చాలా ఎక్కువైతే అదే ఫ్రస్ట్రేషన్గా మారుతుంది. అంటే ఆనందానికి కారణం కొంచెం కారణాలు అయి ఉండొచ్చు, కానీ దానివైపు సాగుతున్న కొన్ని ప్రయాణాలు ఎలా ఉంటాయంటే ఒక జ్ఞాపకాన్ని మిగిల్చేలాగా ఉంటుంది. కొన్ని జ్ఞాపకాలు చేదు జ్ఞాపకాలు తొడవుతాయి, కానీ ఎప్పుడు కూడా చేదు పక్క పెట్టేసి స్వీట్ మెమరీస్ దాచిపెట్టుకుంటే చాలా బాగుంటుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: రెయిన్బో 101.9.
1: బతుకమ్మ పూల సోయగం,
2: బోనాల జాతర ఉత్సాహం,
1: ఒగ్గు కథల మేళవింపు,
2: పేరిని నిత్య వీరత్వం,
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
2: నిర్మల్ కళల అందం,
1: సకినాల రుచులు,
2: సర్వపిండి సాంప్రదాయం,
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
2: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
2: ప్రతి గాథను
1: ఒడిసిపట్టి
2: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం.
1: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఎదురు చూడడం ఎందుకు కొన్నిసార్లు ఆనందంగా ఉంటుందంటే మనకు కావాల్సిన విషయం వెంటనే దొరికితే ఆనందం ఉంటుంది. కొన్నిసార్లు ఎదురు చూడడంలోని అసలు ఎగ్జైట్మెంట్ ఉంటుందన్నమాట. రేపు జరిగే ట్రిప్ కోసం ఈరోజు ప్లాన్ చేసుకోవడం కూడా ఒక ఆనందమే. ఒక స్పెషల్ పర్సన్ కాల్ కోసం ఎదురు చూడడం, ఒక మంచి న్యూస్ కోసం వెయిట్ చేయడం, ఇవన్నీ మనలో కొంచెం ప్రేమను కలిగించేస్తుంటుంది. ఒక మెదడు భవిష్యత్తులో జరగబోయే మంచి విషయాన్ని ఊహించుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తుంది. అందుకే సర్ప్రైజ్ ముందు ఉన్న సస్పెన్స్ కూడా అంత మజాగా ఉంటుంది. కానీ ఎదురుచూపు చాలా ఎక్కువైతే అదే ఫ్రస్ట్రేషన్గా మారుతుంది. అంటే ఆనందానికి కారణం డెస్టినేషన్ మాత్రమే కాదు, దానివైపు సాగుతున్న యాంటిసిపేషన్ కూడా. కొన్ని అందమైన జ్ఞాపకాలు మనం పొందిన క్షణం కంటే దానికోసం ఎదురు చూసిన రోజుల్లోనే మొదలవుతాయట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఎందుకు మనం కొంతమంది వ్యక్తులను చూస్తే వెంటనే నమ్మేస్తాం? అంత తర్వాత మాట్లాడుకుందాం. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మా ఎందుకు అంటే ఎవరైనా మొదటిసారి కలిసిన వెంటనే ఈ వ్యక్తి మంచివాళ్ళ ఉన్నాడు అనిపించడం సహజం. వాళ్ళ మాట తీరు, ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్, మనతో ఉన్న సింప్లిసిటీ, ఇవన్నీ ఒక నమ్మకాన్ని ప్రభావితం చేస్తాయి. మనకు పరిచయంగా అనిపించే వ్యక్తుల్ని మనం మెదడు త్వరగా యాక్సెప్ట్ చేయొచ్చు. కొన్నిసార్లు గతంలో మనకు నచ్చిన వ్యక్తిని పోలి ఉన్న ట్రస్ట్ త్వరగా ఏర్పడుతుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం, నమ్మకం మొదటి ఇంప్రెషన్తో మొదలవచ్చు, నిలబడేది మాత్రం ప్రవర్తనతో. ఎందుకంటే మాటలు ఒక ఇమేజ్ని సృష్టిస్తాయి, యాక్షన్స్ ఆ ఇమేజ్ నిజమో కాదో చెప్తాయి. అందుకే వెంటనే నమ్మడం తప్పు కాదు, కానీ బ్లైండ్ ట్రస్ట్ మాత్రం ప్రమాదకరం. నమ్మకం ఇవ్వచ్చు, కానీ కాలంతో దాన్ని పరిశీలించుకోవాలి. మాటల కంటే బాడీ లాంగ్వేజ్ ఎక్కువ చెప్పే సందర్భాలు ఉంటాయట, అవేంటో చెప్తా. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 మీ లైఫ్ రంగులమయం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: సూర్యుడైనా సలవ చంద్రుడైనా కోటి సుక్కలైనా అష్టదిక్కులైనా

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కిర్గిస్థాన్లో 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిష్కెక్ నగరంలో ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం బిష్కెక్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ పార్కులో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్రధాని మోదీ పుష్పాంజలి ఘటించారు. ఈ సాయంత్రం అంబర్పేటలోని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీతో పాటు మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల నూతన లోగోలను ఆవిష్కరిస్తారు. జైపూర్లో నీట్ పీజీ పరీక్షా ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారమైన వార్తను ప్రభుత్వం ఖండించింది. ఆ ప్రచారం తప్పుదోవ పట్టించేలా ఉందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పేర్కొంది. నేపాల్లో సంభవించిన వరదల కారణంగా సుమారు 6 డజను జల విద్యుత్ ప్రాజెక్టుల వద్ద కనీసం 933 మంది కార్మికులు చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు. భారతదేశం ఇతర నిపుణుల మద్దతుతో సహాయ బృందాలు త్రిశూలి 3A సహా మూసుకుపోయిన జల విద్యుత్ సొరంగాల్లో గాలిస్తున్నారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గొప్ప పరిపాలనా దక్షుడిగా, రాజ్యాంగం విలువలకు కట్టుబడిన నేతగా ప్రణబ్ ముఖర్జీ సేవలందించారని, ఆయన జీవితం నూతన నాయకులకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. భారత నౌకాదళం ఈరోజు ముంబైలోని నావల్ డాక్యార్డులో నిస్తార్ శ్రేణికి చెందిన 2వ డైవింగ్ సపోర్ట్ వెజల్ అయిన ఐఎన్ఎస్ నిపుణ్ను అధికారికంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నౌకాదళాధిపతి అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ మాట్లాడుతూ, ప్రత్యేక డైవింగ్ సపోర్ట్ జలాంతర్గామిని రక్షించే నౌకగా నిపుణ్ సంక్లిష్టమైన జలాంతర్గ కార్యకలాపాల కోసం వెస్టర్న్ నావల్ కమాండ్ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుందన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. శాతవాహన ఇంజనీరింగ్ కళాశాల వసతి గృహ భవనాలకు శంకుస్థాపన చేసిన ఆయన, వచ్చే విద్యా సంవత్సరానికి నిర్మాణాలు పూర్తి చేసి కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో 28 నుంచి 30 వరకు నిర్వహించిన క్రీడా ఫిట్నెస్ కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. మేజర్ ధ్యాన్చంద్ జయంతి, ప్రత్యేక క్రీడా పోటీలు, సైకిల్ రన్ల ద్వారా ప్రజల్లో శారీరక దృఢత్వంపై అవగాహన కల్పించారు. పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంటులో జర్మనీ జట్టు 4వసారి విజేతగా నిలిచింది. స్పెయిన్ జట్టుతో నిన్న జరిగిన ఫైనల్లో జర్మనీ 1-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. ఇన్వెస్ట్ ఇండియా, అసలు ఇన్వెస్ట్ ఎక్కడ చెయ్యాలి? ఒక కంపెనీ ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు ఇక్కడ మార్కెట్ ఎలా ఉందని మొదట సూచిస్తుంది. అక్కడ వినియోగదారుల సంఖ్య, కొనుగోలు శక్తి, భవిష్యత్ డిమాండ్, ఇవన్నీ కీలకం. అలాగే మౌలిక వసతులు, విద్యుత్ రవాణా, లాజిస్టిక్స్, డిజిటల్ కనెక్టివిటీ కూడా పరిశీలిస్తారు. వ్యాపారం ప్రారంభించడానికి అవసరమైన నిబంధనలు, అనుమతులు, విధానాలు కూడా ముఖ్యమే. అక్కడ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ దొరుకుతుందా అనేది కూడా పెద్ద ప్రశ్న. పెట్టుబడి పెట్టిన తర్వాత బిజినెస్ పెరగడానికి ఎంత అవకాశం ఉందో కూడా అంచనా వేస్తారు. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కేవలం ఇక్కడ ఖర్చు ఎంత అనే లెక్క కాదు, రేపు అవకాశం ఎంత అనే లెక్క కూడా. అందుకే ఒక ప్రాంతం పెట్టుబడిదారులకు ఎంత అట్రాక్టివ్గా ఉందో దాని ఫ్యూచర్ మీద ఆధారపడి ఉంటుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఒక రాష్ట్రానికి పెట్టుబడి రావాలంటే ఏం చేయాలి? పెట్టుబడిదారులు ఒక రాష్ట్రాన్ని చూసేటప్పుడు కేవలం భూమిని మాత్రమే చూడరు, మొత్తం ఎకోసిస్టమ్ని చూస్తారు. మంచి రోడ్స్, ఎయిర్పోర్ట్స్, పవర్ సప్లై, ఇంటర్నెట్ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవసరం. పరిశ్రమలకు అవసరమైన స్కిల్డ్ ఎంప్లాయీస్ దొరికేలా ఎడ్యుకేషన్, ట్రైనింగ్ కూడా ఉండాలి. వ్యాపారానికి అనుకూలమైన పాలసీస్, క్లియర్ ప్రొడ్యూసర్స్, ఎఫిషియెంట్గా ఉండే అప్రూవల్గా కూడా కీలకం. అదే సమయంలో నీరు, విద్యుత్ వంటి ప్రాథమిక అవసరాలు స్థిరంగా ఉండాలి. ఒకసారి పెట్టుబడి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం పరిశ్రమ నుంచి కోఆపరేషన్ కూడా ఉండాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ అనేది ఒక ఈవెంట్ కాదు, నిరంతరం నిర్మించాల్సిన ఎకోసిస్టమ్. ఒక రాష్ట్రం ఎంత సులభంగా బిజినెస్ చేయొచ్చు అనిపిస్తే అంతగా పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారుతుంది అన్నమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. సో ఏం చేస్తాము, ఎక్కడ ఉంటాము అని చెప్పేసి కొంచెం ఆలోచించుకుంటే, ఇన్వెస్ట్ ఎలా చేయాలి, ఎంతవరకు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఏ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా చేయొచ్చు, దేనిపైన అవగాహన ఉంది అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే పెట్టుబడిదారులను ఆకర్షించడంలో మౌలిక వసతుల పాత్ర, ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ఫ్యాక్టరీ బిల్డింగ్ ఒకటే సరిపోదు, దానికి రోడ్ కావాలి, పవర్ కావాలి, వాటర్ కావాలి, కనెక్టివిటీ కావాలి, తయారైన వస్తువు మార్కెట్కి త్వరగా చేరాలంటే లాస్టిక్ నెట్వర్క్ కూడా బలవంగా ఉండాలి. అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుండాలి. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఇప్పుడు ఒక పాట తర్వాత మీరు వింటుంది రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఒక సాయంత్రం ఒక కార్యక్రమం జరగబోతుంది, ఆ కార్యక్రమం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను మీకు విషయం. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీహౌజ్లో మల్చింగ్ పద్ధతి అనే అంశం గురించి, ఫల పరిశోధన స్థానం కన్వా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనుజ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో సమాధానాలు ఇస్తారు. రైతుల శ్రోతలు పాల్గొనాల్సిన నెంబర్స్ 0402324082, మరో నెంబర్ 040 జత చేసి 2324085353 కాల్ చేసి మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమ

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీ హౌజ్లో మల్చింగ్ పద్ధతి అనే అంశం గురించి పలపరిశోధన స్థానం కన్వా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనూజ గారు శ్రోతలు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాల్లో సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు పాల్గొల్సిన ఫోన్ నెంబర్లు 0400 జత చేసి 2324085252, మరో నెంబర్ 2324085353 కాల్ చేసి మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెంబుతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో లైఫ్ రంగులమయం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలిహౌస్లో మల్చింగ్ పద్ధతి అనే అంశం గురించి, ఫల పరిశోధన స్థానం కన్వా శాంతివనం నందిగామ

ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనుజ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 జత చేసి 2324085252, మరో నెంబర్ 2324085353కు కాల్ చేసి మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చును.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం 1000 రోజుల ప్రజా పరిపాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సంక్షేమం, అభివృద్ది, సామాజిక న్యాయమే ధ్యేయంగా రైతు రుణమాఫీ, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి వంటి పథకాల ద్వారా ప్రజలకు నేరుగా లబ్ది చేకూర్చామని పేర్కొంది. తలసరి ఆదాయ పెంపుతో పాటు ఐటీ, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని వెల్లడించింది. అగ్రిస్టాక్ ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థలో తొలి మైలురాయిని పూర్తి చేసినందుకు తెలంగాణకు 175 కోట్ల ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం

మంజూరు చేసిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ ఈరోజు జారీ చేసిన లేఖలో రాష్ట్రం నిర్దేశిత ప్రమాణాలు పూర్తి చేసిందని పేర్కొంది. డిజిటల్ వ్యవసాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందని మంత్రి తుమ్మల అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే తెలంగాణలో ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలు కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అల్పనా దుబే ఈరోజు తెలంగాణ సచివాలయంలో రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై ప్రభుత్వ తీరును బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తీవ్రంగా ఆక్షేపించారు. గురుకులంలో చదివి నర్సుగా సేవలందిస్తున్న యువతి తుక్కుగూడలో దారుణ హత్యకు గురి కావడంపై ఆయన స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైందని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా నమోదు చేసిన కేసును ముగించింది. డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలోని కమిషన్ మంచిర్యాల కలెక్టర్ నివేదిక ఆధారంగా విద్యార్థినులు కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు, ఆహార విషబాధ నిర్ధారణ కాలేదని పేర్కొంది. దుబాయ్లో ఈరోజు జరగనున్న మహిళల టీ20 ఆసియా కప్ గ్రూప్ బి క్రికెట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఇండోనేషియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో మల్లికార్జున స్వామి మెడలమ్మ కేతమ్మ కళ్యాణం కథ మూడవ భాగం వినిపిస్తారు. ఒగ్గు కథ ఈరు రాజమల్లు బృందం వారు.

అది కరీంనగర్ జిల్లా, కరీంనగర్ మండలం, చెర్లాబుత్తూరు గ్రామము, ఈరు రాజమల్లు కళా బృందము. చెప్పబోయే కథ శ్రీ మల్లికార్జున మేడలమ్మ కేతమ్మ కళ్యాణం కథ మూడో భాగము రావణ.

0: శనార్సేరైన తనమర కోటి వేల గుళ్ళలు ఏమన్నారంటే, అయ్యో ఓ బాలుడా, శనార్సేనాడుతుంటున్నావు గాని నువ్వు ఏం పిల్లగాని అన్నవాలే, అయ్యో గుళ్ళలని గుళ్ళల్లో పిల్లగాని అన్నాడు మల్లయ్య. అయ్యో మల్లయ్య నువ్వు గుళ్ళల పిల్లగాని మాకు ఎట్లా నమ్మకం అంటే, మేము ఏడేడు 14 మంది కాసే గుర్రగాయాల గుర్రనుచ్చాల గుర్ర పాలు విండి అని అన్నారు. భగవంతుడు మల్లయ్యా సవలచ్చ మందని ఎట్లా కాస్తాను, కన్న తల్లి పార్వతమ్మ బోల శంకరుడు ఎక్కడ వినమని ఆ చేసిన మల్లయ్యా.
1: మల్లయ్య కంతు పెట్టే వరకు సరే పర్వాలేదు, భగవంతుడు మనల్ని మాత్రం కోటి వేల గుళ్ళ రాజులు కాసేటి కొగ్గొరి మందని ఎప్పుడు కాస్తా ఉన్నాడు, కోటి వేల గుర్ర మంది మాత్రం గుల్లరాజులో నుచ్చా గుర్ర మాత్రమే ఒక్కవాడు నుచ్చిండే. అవి చూసిన గుల్లరాజుల కళ్ళు చూసిర్రం, అన్నం పెట్టకుండా గానీ అన్నం పెట్టి ఇల్లు చూపించాలని అన్నారే.
0: భగవంతుడు మళ్ళీ కోటి వేల గుల్లరాజులు ఏనాడు మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతామా.

0: మంత్రులు మళ్ళీ ఏం చేసుకుని ఏడు తాటకమ్మల గుడిసెపేటికి వచ్చిర్రు. ఆ ఎర్రగొల్ల మాధవసాని ఎర్రగొల్ల మారబోయినకి ఏనాడు ఇల్టాలుంచిన ఓలే. ఆ ఎర్రగొల్ల మారబోయినకి ఎర్రగొల్లగా ఏనాడు మా సమ్మ కనగానికి. ఆ ఏడు మూరగజ్జి గుర్రున్నాయాడ. ఆ సవరి చెమందలకెళ్ళి ఏడు మూరగజ్జి గుర్రు ఆ పిర్రు. భగవంతుడు మళ్ళీ ఖాయమని అంతు పెట్టిన ఓలే.
1: భగవంతుడు మళ్ళీ
0: భగవంతుడు మళ్ళీ ఒక రోజు రెండు రోజులు గుర్రగాస్తున్నారు అట. వాళ్ళనాడు తినమంది అలసిన దుమ్మరోళ్ళు ఊరు ఊరు పుంట సాగరోళ్ళు సబ్బన్న వన్న ఆటలు ఆడతారట. మళ్ళన్న బేటికి వచ్చిర్రు ఒక గొర్రెపిల్ల నడుకున్నారు. మావ బేటికి వచ్చిర్రు ఒక గొర్రెపిల్ల నడుకున్నారు. ఐదు ఏడింటికి వెళ్ళి రెండు గొర్రె పోతానమ్మో. ఏడింటికి వెళ్ళి రెండు గొర్రె అయితే ఐదు గొర్రెలు సిక్కినాయి. ఆ కోటి వెళ్ళి గొర్రెలు మన్నె వెళ్ళిపోతానన్నారు. మన్నె వెళ్ళిపోతానన్న మాట భగవంతుడు శివన పెట్టిండు మళ్ళయ్యో. మళ్ళీ అత్త మామ బేటికి వచ్చారు. అత్త మామ నేను మన్న వెళ్ళిపోతే నాకు సర్దిపత్తం కట్టమన్నావులే. అయ్యో మళ్ళీ నీకు అంకరికాళ్ళు అన్నారు దుప్పసేరు ధోని గారు నీకు మందగా సాత కాదు నువ్వు మన్నె పోవడం అవసరం లేదన్నారు.

ఆ దన్నవాసు చెత్తిన మధ్యంలో 12 ఏమంట దేవుడు వచ్చిన మల్లయ్య, ఆ 5 గొడ్డు గుర్రు గనక పచ్చని గడ్డి మేస్తున్నాయి, పిల్లం ఉతుకం తాగుతున్నాయి, ఉతుకంది ఆయన గుర్రకైనా గాని ఏదైనా కచ్చిన గొర్రె ఓ గొర్రె మీద ఓ గొర్రె కాలేస్తుందట. భగవంతుడు మల్లయ్య కళ్ళు చూసిండు, అరే కట్టలేని గొర్రె కట్టాలంటే పొడేలు లేకపోయినాడు మల్లయ్య. దగ్గరికి మల్లిగాని దగ్గరికి వెళ్ళిపోయి పొడవలు తీసుకెళ్తే 10 పిల్లలు పుడతాడు, కోడి పాలంటారు. దగ్గర నేను వెళ్ళిపోనాడు మల్లయ్య. భగవంతుడు మల్లయ్య శివుడు చేయడలు ఆపకాయంత మేల తీసిండు, 6 చేతులు వేసిండు, అర్థప పట్టిండు. హే దేవుడు, రెండు గద్దలు పుట్టినాయట. అయ్యో గద్దలాలా, మీరు ఉట్టి ఇడిచిపెట్టి పీతరి గద్దలు అంటారు అన్నాడు. ఓ డొల్ల పుట్టిండు, ఊబిది కలిపిండు, ఓ డొల్ల పుట్టిండు, దాసు కలిపిండు, ఊబి తీసిండు, బొల్లాం పెట్టిండు, దాసు తీసిండు, ఒళ్ళంతా రాసిండు. హే దేవుడు, అయ్యో బిడ్డలారా, మీరు అమర మందు లేవాలే, టివటివో అలకాలే.

ఆ రెండు గద్దలు అమర మందులు వేసిన ఐదు గొడ్డు గొర్ర మీద గచ్చి కింద మీద సరసమాడిన మోలే ఆ సరసం నేను ఐదు గొడ్డు గొర్రకు జోకినై చెడలేని గరిపిన అయితున్నే అమ్మా చెడులేని గరిపిన పొద్దేడు ఇతలు మా పేడి ఇతను సవలచ్చ మందన చేసుకున్న మల్లయ్యా నల్లి విత సందం కొర్రి ఈయన పోలే సవలచ్చ మందన చేసుకున్నాడంటే ఏమంటే ఇచ్చారిపోతున్నాడంటే మందన కాసుకుంటే ఇక్కడంటే మా నా మాట కింద అవుతుంది బలియా అని మాట మీద అవుతున్నాడు మల్లయ్యా భగవంతుని మల్లయ్యా.

భగవంతుడు మళ్ళీ సవలచ్చం అందరం కొట్టుకున్న ముద్దుల రేపల్లి ముత్తల రేపల్లి రేపల్లి పనుట ఏనాడు చేర వచ్చిండు. ఆ ఏనాడు అయినాక రారాజు మల్లయ్యనైనా పసలకాడ పిల్లగాన్ని పిలిచిండు. అయ్యో పిల్లగ మా అత్త మామతోడు మాతలావు చేయమన్నావులే. పసలగాడ పిల్ల గిరగిరగిరే ఉరికొచ్చిండు. అయ్యో మా దోసాన్ని మారబోయిడా, మీ అల్లుడు మల్లయ్య సవలచ్చం మందన కొట్టుకుని వచ్చిండు, బాగా ఆకలి అవుతుందట దూపకు తీసుకురమ్మన్నావులే. ఆ పాపగారు ఉండనే మాధో మధోస్థానం ఏమనుకుంటున్నదంటే, ఆయన అన్నం పెడితే ఆయన గంజి వస్తే నా బిడ్డకు మొగుడైతే నాకు ఏముడైతాడు, కాని పాని గంజి వస్తే తన తన దేశం తను వెళ్ళిపోతే నా బిడ్డ ఆయనకి అత్తనుకున్నది. ఆ ఏడు మృళువైన ఏడు సిరులవైన బుడ్డి తెచ్చింది దుబ్బు బుడ్డ అంటే పెట్టినది. లోపల ఈగల పడ్డ గంజి దోమల పడ్డ గంజి పోసింది, మసపొంత పేరు తెచ్చింది ఆగిపోయి అంటే పెట్టింది, నులక తాడు తెచ్చి ఒక మంట పెట్టింది మాధవా. మారబోయిన ముందర పెట్టిన వాళ్ళు ఎర్రగొల్ల మారబోయాడు గనక ఆ మంద బయటికి వెళ్ళిపోతున్నాను.

మనకి మారబోయాడు అర్థం అంటే రారాజు మనల్ని కళ్ళ దోసిండు. మా మామ మారబోయాడు పుట్టగంజి పోడు అంకరగల్ల పోడు గూని మల్లి అని పిలిచిన వాళ్ళే భగమంత్రి మల్లయ్య ఏరవచ్చిండు. అయ్యో మామయ్య నేను గంజి తాగెత్త గాని గుడ్డలు పట్టమన్నారు. అయ్యో పిల్ల నీ గుడ్డలు నేను మట్ట శివరక్తం పాడైంది అన్నారు. అన్నవాళ్ళే భగమంత్రి మల్లయ్య దూపు బుడ్డి పట్టుకున్నాడు, బాయి గడ్డలు ఎక్కిండు, గడ్డ మీద బుడ్డి పెట్టిండు, మురికి వేషం తీసిండు, చెట్టుకో జరిగేసిండు. ఏ దేవుడు భగవంతుడు బంగారు బొమ్మలు బంతిపూ సంఘం తర మీద పడితే భయంత బంగారు తడలు కొడుతున్నాట. ఆ తానం చేసిన వాళ్ళు తంత మీద కచ్చిండు, అంగానికి అంగ పూజ, లింగానికి లింగ పూజ, సంకరం ఉన్న సదుకోట లింగాలు పూజ చేసిండు మల్లయ్య. ధరించిండే మల్లయ్య తెచ్చిన గంజి చూసిన వాళ్ళు, ఇక్కడ వడ్డ గంజి, దొంగల వడ్డ గంజి చూసిన వాళ్ళు, భగవంతుడు జాలి ఉండే జల్లు మన గుంటలు గుబిల్లో ఉన్నాయి. అయ్యో

మాత్రం బంగారు బొడ్డిగలను పెట్టి అన్నం ఎప్పుడు పంపినాదో గాలి దేవంతో పంపినాక ఇక చూసినా ఒక తెచ్చి బాయిగడ్డ మీద పెట్టినాక రారాత మళ్ళీ బాయిగడ్డ లెక్కి చూసే వరకు బంగారి అన్నం ఉన్నది. అన్నం తిన్న వాళ్ళని మాత్రం ఏమి చేసిండు, మరీ పర్వాలేదు మా మామను ఇంటికి వెళ్ళకూడదని అన్నాడు. ఇంటికి వెళ్ళ కొట్టిండు. ఒకనాడు అత్త వచ్చింది, అత్త కట్టంలేని కైకిలు పడ్డాది. ఒకనాడు మామ వచ్చిండు, మామ కట్టంలేని కైకిలు పడ్డాది. మరో తెల్లారు కాదే భగవంతుడు మల్లన్న మాత్రం అత్తమావను.

మామరాలకు చల్లగా జ్రమచ్చిన మనం ఎవలవోల మందగాడికి అన్నారు. ఆ బిడ్డకేత ఉన్న తీసుకొచ్చిర్రు, అదరికిచ్చి బుదరికిచ్చి బిడ్డకేత ఒక ఈగల వడ్డ గంజి కదే దుమల వడ్డ గంజి పోసిన పోలే. ఆడవిళ్ళకేత మనైనా ఈగల వడ్డ గంజి దుమల వడ్డ గంజి పట్టకపోతే నా భర్త మల్లేశ్వరం నన్ను కొట్టునో కోపగించును అనుకున్నది. అరే కుమ్మరోళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, కొత్త బాండవ తీసుకొచ్చింది, సత్య అనుభవం వండింది, రంగెల్ని ముగ్గు చెంగెల్ని ముగ్గులేసింది, సిరిసిన పెట్టుకొని మందపేటికి వెళ్ళిపోతున్నాని ఆడవిళ్ళకేతమ్మా.

నాయన ఆడపిల్లకేతమా అత్తమంటే భగవంతుడు మల్లయ్య కళ్ళ చూసిండు. నిన్న మొన్న మా అత్తమావ రాదా చేనాడు పుట్టగంజి పోడా కరకల్ల పోడాని పిలిసిర్రు. నాకు తగ్గ పిల్ల ఏమని పిలుస్తుందని ఎదురు చూసిండు మల్లయ్య. ఆ రారాజు మల్లన్న తురుపుకి అత్తం ఉంటే ఆడపిల్లకేతమ మన పనవడికి మంద కొడుతున్నాడు మల్లయ్య. ఆ త్రీ త్రీ ఆడవిల్ల ఆ దండి ఆష్టకంతురాలైంది. ఆ నడిచిన కళ్ళకు పొడిచి బొగ్గలు వచ్చినాయి. మనని ఏమంట విలువని అనుకున్నది, నన్ను కొట్టని కోపగించని బావని వెళ్తే తన పెద్దవాడైపోతాడు, మరి దాని వెళ్తే తన చిన్నవాడైపోతాడు, పిల్లలు ఆడరాదు అనుకున్నది, మొగడాని వెళ్తే మోటు ముండు అంటారు. మన నన్ను కొట్టని కోపగించిన అనుకోని మందకాడు కుక్కని పిలిచినట్టు ఉద్దీ మల్లయ్య పేరు కలిపి పిలిచింది.

నాయన పామబేటికి వచ్చిండు, సత్యాన బోనం దించిండు. నిన్న మొన్న మా అత్త మామరాజుల గొడ్డలిత్త సిమురికి రాముడు కన్నా నిన్న మొన్నడు కన్నా సిమిరక్తం ఎక్కువ రాసిన బామ చేతి గొడ్డలిస్తూ ఉంటే ఆడవిళ్ళకేదమ్మా సత్యవంతురాలు సామాన్య దీనురాలు. ఈ సిమిరక్తం కాదు నా సింపల్ల గంధం అనుకున్నది, ఈ సిరే పెన్ను కాదు నా కొప్పుల మల్లెలు అనుకోని, రెండు నయనాలకు అద్దుకున్నది నాదా ప్రాణేశ్వర. ఈ సత్యానుభవం దినవన్నవోలే భగవంతుని వల్లయ్యా సత్యానుభవం పట్టుకొని బయగడ్డలు ఎక్కిండి సత్యాన బోనం పెట్టిండు. బావి లోపల బంగారు బొమ్మలు బంతిపూ సొంత తరువి ఈతలు కొట్టిండు. తాను చేసిన వలన నిరదే అంత మీరు వచ్చిండు. లింగానికి అంగ పూజ, లింగానికి లింగ పూజ, సకరం ఉన్నా సతకోటి లింగాల పూజ చేసిండు, ధరించిండు సత్యాన బోనం కళ్ళ చూసిండు. అమ్మగా సువాసన వస్తున్నది కాని ఈ అన్నం నేను తింటే దేవాన దేవతలు ఏమంటారు అంటే మళ్ళీగాడు పలిగాకి మళ్ళీగాడు కేతమ్మ కుండు మల్లయ్యకు లగ్గం కాకముందు కేతమ్మ చేత అన్నం తిన్నారు అంటారు. ఆ మాట నాకు అద్దన్నాడు. బావి లోపల ఉలక పోసిండు. కన్న తల్లి పార్వతమ్మ ఇక్కడ తినమని అది చేసిన వాళ్ళే అన్న తల్లి పార్వతమ్మ అల్లాలు బిల్లాలు అరటి మామిడి పండ్లు తినడం టెంకాయ గొప్పలు బంగారు దస్తుబూట కట్టింది గాలి దేవుడా నీ అన్న మళ్ళీ కిచ్చిరమ్మనవోలే అడిగడుతోటి సుడిగడుతోటి గాలి దేవుడు చెట్టు బాయి గడ్డ మీద పెట్టిండు. ఆ భగవంతుడు మళ్ళీ ఆ బంగారు దస్తు ఇప్పిండి తిందామని చేయి పెట్టే వరకు ఆ గుర్ర కాసే గొల్లవారి కేతమ్మా అన్న భర్త అంకరికాళ్ళు ఉండి అరినాడు ఉండి బాయి లోపల పడిపోయి నేను చూసి వస్తానన్నది. అయ్యో

బాయిలకు తొంగి రారాదు బామ కన్నుల జగ్గును మెరిసిండు. అరేరే గుర్రకాడ చూడబోతే నర రూపం ఉన్నాడు, బాయిలలు చూడబోతే నరుడు కాదు నారాయణ మూర్తి. అట్లా కాకుండా గాని నేను తెచ్చిన సత్యాన్న మూడు తింటలేవు, పంపిన అన్నాలు తింటున్నాడు. తను ఒక్కడది నేను న్యాయం కాదనుకున్నది, ఇది ఈదకేతమ్మా భర్త బయటికి వచ్చింది, ఆ ఎడమ రెట్ట పట్టుకున్నది ఆడు వెళ్ళ గీతమ్మా ఆటమోటో అన్నాలు కలిపింది, భర్త ఒక్క బుక్క పెట్టింది తన ఒక్క బుక్క తిన్నది. అట్లా కాకుండా ఏమంట విత్తపోతే చెప్తున్నదంటే ఓ భర్త తోడు భాగ్యం అంటారు, మొంగు తోడు మోక్షం అంటారు, దానం తోడు పిల్లలు అంటారు. అవ్వా అట్లా కాకుండా గాని భర్తే భాగ్యం అనుకుంటారు, మూతికి పుండ్లు పుట్టిన గాని కలిసిమెలిసి సచ్చిన్నాడు సర్గలోకం మెచ్చుమంటారు. ఎటువంటి విద్యలు చెప్పింది జ్ఞానం చెప్పింది ఆడు వెళ్ళ గీతమ్మను కల్లా చూసిండే దేవుడు. ఏమనుకుంటున్నాడంటే చేతికి దొరికిన పిల్లలు చేయి జార కొట్టనన్నాడు భగవంతుడు. మల్లయ్యా బాయి గడ్డలు ఎక్కిండు, అచ్చపుల్ల గుర్రం పుట్టించిండు, గుర్రం మీద కేతమ్మను గిరగిర దింపిండు, కుసుండ పెట్టుకుని మా అత్తమామ జరం సల్లగా జరం దీవెన పెట్టిండు, సవలచ్చ మందన అత్తమామ లోయిళ్ళకి వెళ్ళ కొట్టిండు భగవంతుడు. మల్లయ్య గుర్రం మీద అంకుళ్ళు అడిగేసి అశ్వమేధ తినికిండు.

నాయనా చెప్పల్ల గుర్రం తెరి ఆడుతుంది, మబ్బుల్ల గుర్రం మరి ఆడుతుంటే నేను దొంగతనం నేను తీసుకుపోతున్నాడు. గనగన గంట కొట్టిండు, శంకు కొట్టిండు, అత్తమామరాజులు తల ఎత్తి పైకి చూసిరు. అరే రే రే రే రే జాలుగుండ జల్లు అన్నది, గుండెలు గుబ్బిలు అన్నాయి. అరే అల్లుడా అరే అల్లుడా, కాయగల్ల అల్లుడా, చెమగల్ల అల్లుడా, నలుడు వంట నేనురా, నేను నమ్ముకున్నారా, ఎవడు వంట నాకురా, నా గుర్తు లేదురా, నా గుర్తు లేదురా, నా గుర్తు లేదురా.

0: అన్నం పెట్టలే,
1: ఆయన
0: గంజి పోయలే, పెట్టిన చేతులా పెంటల్లోనురా అని ఆడవిల్ల మదవసాని కలకల కలకల కన్నీరు తీసి, నువ్వు దేవుడు అంట గుర్తుంటే ఎండి బంగారు గుళ్ళు కట్టి గుళ్ళల్లో పోయేత్తు అల్లుడ మల్లయ్యా, నా బిడ్డ పైలో మల్లయ్యో, నేను 9 నెలలు మోసుకున్న బిడ్డ, 10 నెలలు పెంచుకున్న బిడ్డ, కల కొట్టకుండా గద్ద కొట్టుకుండా నిన్న కాపకాడకుండానే బిడ్డ, ఇక్కడ తల వాళ్ళకు నోసుకోలేదు బిడ్డ, బిడ్డను వెనకాడ బిడ్డ, ముగ్గురు ఉన్న కాడ ముచ్చట పెట్టద్దు బిడ్డ, నలుగురు ఉన్న కాడ నవ్వద్దు బిడ్డ, వంటశాలల కురలు ఇప్పద్దు బిడ్డ, అన్నం పెట్టంగా మాట్లాడవద్దు బిడ్డ, కన్నుళ్ళ పేరు దక్కియాలి బిడ్డ, కొన్నుళ్ళ పేరు దక్కియాలని బిడ్డ కేతవ, బిడ్డ కేతవకు బుద్ధులు గానాలు చెప్పిరు, మై చచ్చిపోగలేసారు మంగళార్తులు ముట్టించు,
2: భగవంతుడు వల్లని మాత్రం కోటి వేల గుళ్ళ రాజులకు ఏమంటే దీవిని పెడుతున్నట్టు చూసిన, ఇక నేను వెళ్ళిపోతున్నాను మామయ్య, వెళ్ళిపోతున్నాను అత్తమ్మ, మీ చేతి తలవాళ్ళకి మాకు ఇప్పుడు బాగిలేవని చెప్పిండే, పుట్టవంతమంది పెరగవంతుండలు తలకాన్నారు, ఒక మాత్రం నీకు చూసిన 5 నెలలకు ఒక్కసారి పట్టాలు ఎలా ఆటాడ బోనాలు జరు నా పేరు మీద అన్నాడు, ఆటాట బోనాలు 5 నెలల పట్టణాలు చేసుకోరి అని ఒక గుళ్ళరాజులకు దేవుని పెట్టిండు, మళ్ళీ ఆయన మాత్రం కీతమని తీసుకొని పంచపర్వతాల కొండకు చేరవచ్చిండు,
0: పంచక పర్వతాల కొండ మీద బలియ మెడలమ్మకు తీసుకొచ్చిన, అయ్యో బలియ మెడలమ్మ అన్నాడు, నా కరికాల్లో అరణాడు దొప్పచిన గోల్లోడ గొల్ల గుంజిగా నాకన్నా అందగతి పుట్టలే, పుట్టినప్పుడు తిన దక్కలేదు అన్నవమ్మా, నీకన్నా అందగత్తిని తీసుకుని ఎర్రగొల్ల పిల్లని తీసుకొచ్చిన బామో, అన్నవాళ్ళు ఎర్రగొల్ల పిల్లున్ను బల్లిళ్ళ పిల్ల ఏమనుకుంటున్నారంటే, ఆ ఇద్దరు కొట్టాడుకుంటారు, ఆ రాజు మన కళ్ళ చూసిండు,
2: అట్లాగాది ఏంటి పిల్లలు పోయి వాటి 7 గంగాలు వెళ్తున్నాయి, 7 గంగాలు పాలు విండి యాసోట వెళ్తున్నా, పాలు కాగబెట్టాలి, తోడు చేయాలి, చల్ల చేయాలి, చల్ల చేయనారు పల్లెని ఎప్పుడు చెప్పినా,
0: చెప్పిన వాళ్ళే ఆడోళ్ళు ఆడవిల్ల గొల్ల పిల్ల అయినాడు చల్ల వేసిన, ఆ గొల్లొల్ల పిల్ల సల్ల చేసింది కుడి చేత, ఎడమ చేత ఏనాడు గనక బలియొల్ల పిల్ల చేసింది, ఎన్నది ఇవన్నోళ్ళు ఎడమ చేత తీసింది, ఆ బలే బిడలమ్మ తప్పైన పోలే వాళ్ళు కొట్టాడుకుంటే ఉంటే భగవంతుడు మళ్ళయ్యా
2: మోరుమోరు దెబ్బలు కొడుతుంటే మాత్రం మేడలమ్మ కలకల కలకల కంట గడుపుతుంటే మరి ఒక మేడలమ్మ సుఖం ఏడబోతా ఉంది, అలపల విట్టుదేవుడు దెబ్బల బ్రహ్మదేవుడు పద్మాల గద్దె మీద సదా సామమూర్తి ఆ సామి జంగమే ఒక మాల్యం అందింది, మాల్యం అందే వరకు నా కొడుకు మళ్ళీ ఇద్దరు భార్యలు తీసుకుని వచ్చి, నా కొడుకు మళ్ళీ ఇద్దరు భార్య

మాత్రం నీ బల్యల పిల్ల మేడల మాకు కళ్యాణం కాలే, కేతము కళ్యాణం కలిగే కళ్యాణం చేసిపోతాను దేవాన దేవుతుల కనుక. రమరాలు పట్టుకొని ఇక చూసినవా ఆకాశం బాగా తోటకు రానే వచ్చిర్రు, ఇక చూసినవా ఆకాశం బాగా తోట లోపల మాత్రం ముత్యాల పోలు పోసిండ్రే, ముత్యాల పోలు పోసి కొడుకు మల్లయ్యను కూర్చుండబెట్టి బల్యుల పిల్ల మేడలమ్మను కూర్చుండబెట్టి కళ్యాణం చేస్తున్నారు, ఇక చూసినవా కేతమ్మను కూర్చుండబెట్టి.

0: ఇంతవరకు మల్లికార్జున స్వామి, మెడలమ్మ కేతమ్మ కళ్యాణం కథ, ఒగ్గు కథ వినిపించారు ఈరు రాజమల్లు బృందం వారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
3: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: ఆకాశవాణి సమయం 5:30. చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి అభిలాష చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట, రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి శివ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాండ పాట రచన, వేటూరి సంగీతం ఇళయరాజా.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. ఇందులో ప్రతి పంటలో గులాబీ రంగు పురుగు నివారణ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు వింటారు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీహౌస్లో మల్చింగ్ పద్ధతి ఈ అంశం గురించి ఫల పరిశోధనా స్థానం కాన్హా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనూజ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0400 జత చేసి 2324085223 0402324085223 ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిల్లో. 7:45 వికసిత్ భారత్ వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు అభిప్రాయాలు కూర్చిన కార్యక్రమం సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో. రాత్రి 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో

ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 6:10 భావనలో యువత ఈ అంశం గురించి శ్రీ చిట్యాల రవీంద్ర గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో మన్నెంకొండ హనుమద్దాసు కీర్తనలు వింటారు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో శాస్త్రీయ పద్ధతుల ద్వారా మొక్కజొన్న సాగు గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 రాజ

గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్ది గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కే సందీప్. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కె కళ్యాణ్ వసంత్ గారి గాత్రం. రేపు ఉదయం 11:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం యువాణి సంగీత కార్యక్రమంలో దుర్గా సాహితీ గారి గాత్రం వింటారు. 11:30 సుగం సంగీత్. 12:10 యువాణి ఆంగ్ల కార్యక్రమాలు. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయస్త కార్యక్రమం. 1:20 వనితాలోకంలో మహిళల్లో ఎముకల ఆరోగ్యం ఈ అంశం అవగాహన ఈ అంశం గురించి ఎముకల కీళ్ల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ అనిల్ యాదవ్ గారితో పరిచయం. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమాలు. రేపు సాయంత్రం 5:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో గుణచారి కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ ధీకొండ మనోజ్ కుమార్ బృందం వారు. మొదటి భాగం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. ఇందులో పశుగ్రాస పంటలు జాగ్రత్తల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ప్రసారమవుతుంది. రాత్రి 8:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం లలిత సంగీత కార్యక్రమం. రాత్రి 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మనీ టాక్ మంథన్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: तेलंगाना पोस्टल सर्कल के जेर एहतमाम 1 से 3 सितंबर तक हैदराबाद में दूसरे ऑल इंडिया पोस्टल पैरा बैडमिंटन और पैरा टेबल टेनिस टूर्नामेंट का इनेकाद किया जाएगा। तेलंगाना सर्कल के चीफ पोस्ट मास्टर जनरल DSV राममूर्ति ने ये इतला दी। उन्होंने बताया कि मोइनाबाद के फायरफॉक्स स्पोर्ट्स एंड रिजर्व रिजॉर्ट्स में मुनक़िद होने वाली इफ्तिताही तकरीब में चेवरला के रुकन पार्लियामेंट कोंडा विश्वेश्वर रेड्डी मेहमान खसूसी की हैसियत से शिरकत करेंगे। मुल्क की 11 रियासतों से 60 से ज्यादा पैरा एथलीट्स मुख्तलिफ जुमरों में मुकाबला करेंगे।
1: 11 సర్కిల్స్ నుంచి 60 పార్టిసిపెంట్స్ వస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 3, సెప్టెంబర్ 1న మెయిన్ ఈవెంట్ విల్ బి ఇనాగరేటెడ్ బై ఆనరబుల్ ఎంపీ ఫ్రమ్ చెవేళ్ళ శ్రీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు. డిపార్ట్మెంట్ చేపట్టే వెల్ఫేర్ కార్యక్రమాల్లో భాగంగా ఈ పారా ఈవెంట్స్ లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అయ్యాయి. ప్రీవియస్ ఇయర్ ఛత్తీస్గఢ్ లో ఇవి జరిగాయి, పారా టేబుల్ టెన్నిస్ అండ్ పారా బ్యాడ్మింటన్ ఈవెంట్. రెండో అవకాశం తెలంగాణ సర్కిల్ కి దక్కింది. ఈ 3 రోజులు జరిగే ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసే ఈ స్పెషల్లీ ఏబుల్డ్ పార్టిసిపెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేయవలసిందిగా వీఆర్
0: वज़ीर आला रेवंत रेड्डी की क़यादत में चल रहे प्रजा पालाना हुकूमत के 1000 दिन मुकम्मल हो गए हैं। इस सिलसिले में चीफ मिनिस्टर के दफ्तर ने एक हुक्मनामा जारी करते हुए इस बात की जानकारी दी। CMO के मुताबिक तेलंगाना भर में तरक्की, समाजी इंसाफ, गृह ज्योति, खवातीन को मुफ्त बस में सफर की सहूलत, किसानों के कर्ज माफी जैसी कई फलाही स्कीमें कामयाबी

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూసీలో 150,000 క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా నిర్మించిన హైదరాబాద్లోని మూసారంబాగ్ హైలెవెల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అగ్రిస్టాక్ ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థలో తొలి మైలురాయిని పూర్తి చేసినందుకు తెలంగాణకు 175 కోట్ల రూపాయల ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తుమ్మల

0: నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలను విస్తరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు మహబూబ్నగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను స్థానిక ఎంపీ డీకే అరుణతో కలిసి పరిశీలించారు. హైదరాబాద్లోని మూసారంబాగ్ హైలెవెల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. 52 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ వంతెన మూసీలో 150,000 క్యూసెక్కుల వరద వచ్చినా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా రూపొందించారు. దీంతో అంబర్పేట, మూసారంబాగ్ మధ్య రాకపోకలు మరింత మెరుగుపడనున్నాయి. అనంతరం అంబర్పేటలో జరుగుతున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు.
1: కొంచెం వర్షం వస్తే చాలు, అంబర్పేట బ్రిడ్జ్ ఈడ ముసరంబాగు పోవాలంటే బ్రిడ్జ్ మీద నుంచి నీళ్లు పోతుండే. మీరందరూ సజీవ సాక్షి. ఇక్కడ నుంచి అవతలకి దాటనికే పోయి చాలా మంది కొట్టుకొని పోయి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మనం ఇదే అంబర్పేటలో 10 ఎకరాల కూర్చున్న దానికి కూతవేటి దూరంలో ఈ రోజు 10 ఎకరాల పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని ఇక్కడనే డ్రా తీసి ఈ రోజు పేదల కష్టాలు తెలుసుకొని పేదలకు ఇల్లు కట్టించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ముసరం బ్రిడ్జ్ కట్టడమే కాదు, పేదలకు ఇల్లు కట్టాలని ఈ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలను ఈ రోజు మనం ఏర్పాటు చేయాలని కంకణం కట్టుకున్నాం.
0: అగ్రిస్టాక్ ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థలో తొలి మైలురాయిని పూర్తి చేసినందుకు తెలంగాణకు 175 కోట్ల రూపాయల ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ ఈరోజు జారీ చేసిన లేఖలో రాష్ట్రం నిర్దేశిత ప్రమాణాలు పూర్తి చేసిందని పేర్కొంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలను విస్తరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి గాంధీ పేట్ల బుర్జు ఐవీఎఫ్ సెంటర్లలో ఇప్పటివరకు 39,802 మందికి సేవలు అందించినట్టు తెలుసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు మహబూబ్నగర్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను స్థానిక ఎంపీ డీకే అరుణ్తో కలిసి పరిశీలించారు. ఈరోజు ఉదయం జోగులాంబ గద్వాల రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను కూడా కేంద్ర మంత్రి పరిశీలించారు. కరీంనగర్ను తెలుగు రాష్ట్రాల్లోనే ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దబోతున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. 45వ డివిజన్ మంకమ్మ తోటలో 70 లక్షల రూపాయల యుఐడిఎఫ్ నిధుల అంచనా వ్యయంతో డ్రెయిన్ పైప్లైన్, సీసీ రోడ్డు పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. తెలంగాణ పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు హైదరాబాద్లో 2వ అఖిల భారత పోస్టల్ ఫార్మా బ్యాడ్మింటన్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్టు తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్వీఆర్ మూర్తి తెలిపారు.
2: 11 సర్కిల్స్ నుంచి 60 పార్టిసిపెంట్స్ వస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 3, సెప్టెంబర్ 1న మెయిన్ ఈవెంట్ విల్ బి ఇనాగరేటెడ్ బై ఆనరబుల్ ఎంపీ ఫ్రమ్ చెవేళ్ల శ్రీకొండ విశ్వేశ్వరరెడ్డి గారు. డిపార్ట్మెంట్ చేపట్టే వెల్ఫేర్ కార్యక్రమాల్లో భాగంగా ఈ పారా ఈవెంట్స్ లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అయ్యాయి. ప్రీవియస్ ఇయర్ ఛత్తీస్గఢ్ లో ఇవి జరిగాయి, పారా టేబుల్ టెన్నిస్ అండ్ పారా బ్యాడ్మింటన్ ఈవెంట్. 2వ అవకాశం తెలంగాణ సర్కిల్ కి దక్కింది.
0: దేశంలో ఇప్పటికే 300 గిగావాట్లకు పైగా శిలాజరహిత విద్యుత్ సామర్థ్యం సాధించామని, 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంఎన్ఆర్ఈ జాయింట్ సెక్రటరీ అనుపమ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో జరిగిన బీఆర్ఈ సమ్మిట్ 2026 రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇప్పటికే 8 గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతో ముందంజలో ఉందన్నారు. నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు ఢిల్లీలో జరగనున్న భారత్ ఆర్ఈ సమ్మిట్ ఎక్స్పోకు ముందస్తు ప్రచారంగా ఈ రోడ్ షో నిర్వహించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అల్పనా దుబే రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబును ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని రాష్ట్ర రవాణా బీసీ సంఘ

0: పరిశ్రమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఒకవైపు అభివృద్ది, మరోవైపు సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం 1000 రోజులు పూర్తి చేసుకోవడం సంతోషమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడలో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో మాట్లాడుతూ ఆయన,
1: మనం వచ్చినాక రేషన్ కార్డు ఇచ్చినాం, వారికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం 3500 ఇండ్లు మొదటి దశలో, 2000 ఇండ్లు రెండో దశలో ఇచ్చుకొని పేదలకు సొంతింటి కల నిజం చేస్తున్నటువంటి 1000 రోజుల ప్రభుత్వం.
0: రాష్ట్రంలో మహిళల భద్రతపై ప్రభుత్వ తీరును బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తీవ్రంగా ఆక్షేపించారు. గురుకులంలో చదివి నర్సుగా సేవలందిస్తున్న యువతి తుక్కుగూడలో దారుణ హత్యకు గురి కావడంపై ఆయన స్పందిస్తూ, హత్యానంతరం అత్యాచారం జరిగినట్టు వార్తలు రావడం ఆందోళనకరమన్నారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టాస్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించింది. 2026-27 విద్యా సంవత్సరానికి నిర్దేశిత ఫీజుతో ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణను సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు పొడిగిస్తున్నట్టు టీఓఎస్ఎస్ డైరెక్టర్ కె లింగయ్య తెలిపారు. గణేష్ ఉత్సవాలు 2026 సన్నాహాలపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమన్వయ సమావేశం జరిగింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, హైదరాబాద్ నగర పోలీసులు, జలమండలి, హెచ్ఎండిఏ, హైడ్రా, విద్యుత్ శాఖలతో పాటు పలు విభాగాల అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. శాసన మండలి కమిటీల ప్రారంభ సమావేశం ఈరోజు శాసన పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పాల్గొన్న ఈ భేటీలో అంచనాల కమిటీ, వన్యప్రాణులు, పర్యావరణ కమిటీ, సౌకర్యాల కమిటీ, గ్రంథాలయ కమిటీ చైర్మన్లు సభ్యులకు స్వాగతం పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లిలో ఏర్పాటు చేసిన పర్మనెంట్ బస్టాప్ను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల అవసరాలు, సమస్యలను పరిష్కరించడమే తమ ప్రధాన బాధ్యత అన్నారు. రాష్ట వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ఆసిఫాబాద్ జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్ సంఘం అధ్యక్షులు ఆసిఫ్ బిన్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: మై బ్యాంక్ ఇస్ ఆల్వేస్ విత్ మీ. బై ద టైమ్ ఐ వేక్ అప్ ఇట్స్ ఆల్రెడీ టేకింగ్ కేర్ ఆఫ్ మై డిపాజిట్స్. వెన్ ద కస్టమర్స్ కీప్ మీ బిజీ, it takes care of the cash counter. Even in the middle of the night, it wakes me up to say, "Madam, we have received the payment from Lakshmi Fruit Store." With a Jan Dhan bank account, I have insurance, pension, DBT, all banking services right at my fingertips.
7: In 12 years, 59 crore Jan Dhan accounts have been opened, of which 56% are held by women. 12 years of PM Jan Dhan Yojana. More savings, more opportunities.
8: నామ సంఖ్యా 3900 సంప్రాప్తా, 4000 జనాః అధునాపి విలుప్తాః. అపి చ భారతీయ క్రీడకేన అంకుర్ భట్టాచార్య ఇత్యనేన చెక్ గణరాజ్యే WTT ఫీడర్ ఓలోమాక్ స్పర్ధాయాం ప్రథమం పురుష ఏకల విజేత్రి పదం అర్జితం. అథ వార్తాః విస్తరేణ. బిష్కేక్ నగరె కిర్గిస్తాన్ దేశస్య రాష్ట్రపతినా సాదిర్ జాపారోవ్ ఇత్యనేన సహ ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః ఉపవేశనం ప్రచలతి. అవధేయం యత్ ప్రధానమంత్రి కిర్గిస్తాన్ దేశస్య ద్విదివసీయ యాత్రాయాం అస్తి. ఇతః పూర్వం బిష్కేక్ నగరే ఆయోజితే SCO శిఖర సమ్మేళనే ఇరాన్ దేశస్య రాష్ట్రపతినా సహ ప్రధానమంత్రిణా శ్రీమోదినా ద్వైపాక్షికోపవేశనం కృతం. ఉభయ నేతలు

0: కండక్టర్. ద కండక్టర్ మిడ్ పాయింట్ అండ్ కార్డ్బోర్డ్ మిడ్ పాయింట్ ఆర్ ఆన్ ద సేమ్ పాయింట్ ఇఫ్ ద ఇట్ ఈస్ ఆన్ ద సేమ్ పాయింట్ మీన్ విచ్ ఇట్ హ్యావ్ ఎ కామన్ సెంటర్. బేస్డ్ ఆన్ దిస్ కామన్ సెంటర్ వీ విల్ సీ ద లైన్స్ ఆఫ్ ఇండక్షన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద కండక్టర్ వేర్ ఇట్ ఈస్ షోయింగ్ ద కాన్సెంట్రిక్ రింగ్స్ from the center. Here I am concentrating two fields. B is the magnetic induction field and B is the external magnetic field. Here wherever the conductor is there, the magnetic line fields are in very close together. As it is moving away from the conductor, the field lines are far away. So the final, the what is the meaning? Across the conductor, field is in closed circles, and as we are moving far away, what happening to the field? The field is very far away. And here we are taking two magnetic fields, magnetic field BE and magnetic field BI. BE represents external magnetic field, BI represents magnetic field index. These two are cancel each other at the top of the conductor, and internally these two are reinforced together. So near the wire, the field is represented by a circular lines due to the magnetic field BI. Now we will see the example problem. In the example problem, suppose I am taking a conductor, length is given, and what is given? Length is given and radius is given. So what we have to do? The formula mu naught I by 2 pi r by 2 pi r. What we will get? Mu naught I by 2 pi r. Substitute the current value and radius value and calculate the magnetic field. In generally, we will get in the examination questions as a calculate the magnetic field for the current carrying conductor. So overall, what we have discussed, first we will discuss what is magnetic field, what is magnetic induction, what are the units of magnetic field. After discussing the units of magnetic field, what is Ampere's law? Using this Ampere's law, how to solve the problems based on the Ampere's law? After solving the problem, we are seeing magnetic field for the current carrying wire, as well as we are seeing magnetic field around the circular path, how we are getting. Thank you.
1: You have listened a radio lesson on the topic Ampere's law for the students of UG third year, fifth semester, in the subject physics. The resource person is Dr. G. Sangeeta.
2: Dr. B. R. Ambedkar Open University presents Education at Your Doorstep, a program of learning for everyone.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
5: రా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
4: అంతా మంచిగున్నాను రా.
5: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరా.
4: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
5: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
4: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవరా? అగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
5: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
4: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
6: ఆయనకేం చెప్పగలుగుతానా?
4: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చినరా. ఖచ్చితంగా రావాలే, పోయి వస్తా.
5: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
6: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుక తెలియడు, నాకైతే భయం అవుతుంది.
5: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
7: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
5: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
7: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
6: ఏందయ్యా ఎడిపోతున్నావు?
5: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా ఉంటే.
8: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్నీ తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
5: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.

0: ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమంలో పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నివారణ అంశం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు విందాం.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ప్రతి పంటలో గులాబీ రంగు పురుగును ఏ విధంగా నివారించుకోవచ్చు, చక్కటి పంటను పండించవచ్చు అన్న వివరాలు ఈ విధంగా మనకు అందజేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంటను ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం 2025-26 ప్రతి పంటను దాదాపు 45 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరిగింది. నల్గొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, ఆసిఫాబాద్, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో ప్రత్తిని అధికంగా విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న ప్రత్తి అంతా కూడా బీటీ ప్రత్తియే. అయితే ఈ బీటీ ప్రత్తిని 2015 నుండి గులాబీ రంగు కాయ తొలిచే పురుగు ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. ఈ పురుగు యొక్క ఉధృతి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా ఈ పురుగును తట్టుకునే హైబ్రిడ్స్ కూడా అందుబాటులో లేవు. ఈ పురుగు ఆశించడం వలన దాదాపు 50% వరకు దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందువల్ల సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడమే కాకుండా ప్రతి వేసే ముందు కొన్ని ముందస్తు చర్యలు చేపట్టడం వలన ఈ గులాబీ రంగు పురుగు వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చని చక్కటి సూచన చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడానికి గల కారణాలు ఈ విధంగా ఉన్నాయని పరిశోధనలో తేలిందని మనకు వివరిస్తున్నారు. మొదటి కారణం ప్రతిలో రెఫ్యూజిమా వేయకపోయడం, పంట కాలాన్ని పొడిగించడం, పంట మూలను ఆలస్యంగా తీసివేయడం, పంట మూలను ఇంటి దగ్గర నిల్వ చేయడం. కొన్ని ముందస్తు చర్యలు పంట వేయడానికి ముందు పాటించినట్లయితే ప్రతిలో గులాబీ రంగు పురుగు వలన కలిగే నష్టాన్ని ఈ విధంగా తగ్గించుకోవచ్చు. గులాబీ రంగు పురుగు ఆశించిన ప్రత్తిని జిన్నింగ్ మిల్లుల వద్ద, రైతుల ఇంటి దగ్గర నిల్వ ఉంచకూడదు. జిన్నింగ్ మిల్లుల దగ్గర లింగాకర్షక బుట్టలు, దీపపు ఎరలు అమర్చి పురుగు ఉధృతిని తగ్గించుకోవాలి. ప్రతి తీసిన

0: తర్వాత ఎండిన మూలను విచ్చుకొని కాయలను పొలం పక్కనే ఉంచరాదు. ప్రతి కట్టెను రోటవేటరు లేదా స్ప్రెడ్డర్తో భూమిలో కలియదున్నాలి. దీని వలన నేలకు పోషకాలు అందటమే కాకుండా పురుగు యొక్క కోశస్థ దశలు నాశనమవుతాయి. ఇక రైతు సోదరులు తమ ప్రాంతానికి అనువైన స్వల్పకాలిక మధ్యకాలిక వంగడాలను ఎన్నిక చేసుకోవాలి. రైతులు తమ ప్రాంతమంతా ఒకేసారి విత్తుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. తుత్తురు బెండ బెండలాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ప్రతి పంటను సాధ్యమైనంత వరకు జూన్ మాసంలో విత్తుకోవాలి. బీటీ ప్రతిని సాగు చేసేటప్పుడు 2-3 వరుసల నాన్ బీటీని సాగు చేసుకోవాలి. పంట మొలకెత్తిన తర్వాత పంట తొలిదశలో లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ విధంగా రైతులు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించి ప్రతిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేశారు. మరిన్ని వివరాలకు ఈ గులాబీ రంగు పురుగు నివారణకు మీకు ఏమైనా అనుమానాలుంటే ఇప్పుడు చెప్పబోయే ఫోన్ నంబర్కు ఫోన్ చేసి మీ యొక్క అనుమానాలు తీర్చుకోవచ్చు, చక్కటి సమాధానాలు పొందవచ్చు. మరి ఫోన్ వివరాలు ఒక్కసారి మీకు తెలియజేస్తాను, మీరు పేపర్ మీద చక్కగా రాసుకోండి. ఇక ఈ ఫోన్ నంబర్ మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. ఈ ఫోన్ నంబరు వివరాలు మీరు మొబైల్లో నిక్షిప్తం చేసుకుని మీకేమైనా ప్రశ్నలుంటే నివృత్తి కోసమై ఈ నంబరుకు ఫోన్ చేయండి. ఫోన్ నంబరు ఒకసారి వివరిస్తాను, వినండి. 9866-37-35-63. ఫోన్ నంబర్ ఇంకోసారి మీకు వినిపిస్తాను, 9866-37-35-63. ఈ నంబర్కు ఫోన్ చేసి ప్రతిలో గులాబీ రంగు పురుగు ఏమైనా ఆశించినట్టయితే ముందస్తు చర్యలుగా మీరు ఈ ఫోన్ నంబర్ ద్వారా శాస్త్రవేత్తలను సంప్రదించి చక్కటి సమాధానాన్ని పొంది మీ ప్రతి పంటను చక్కగా పండించి చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నాం.
1: ప్రతి పంటలో గులాబీ రంగు పురుగు నివారణ ఈ అంశం గురించి రాజేంద్రన్ గారు వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
4: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే

అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. చిన్నరాయుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై శిఖరాగ్ర సమావేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ముర్ము, యువత తమ సొంత సంస్కృతి మూలాలు మర్చిపోకుండా అంతర్జాతీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 4,000 మంది విద్యార్థుల్లో 85% పైగా మహిళలే ఉండడంపై ముర్ము హర్షం వ్యక్తం చేస్తూ ఫ్యాషన్ పరిశ్రమలో మహిళల పాత్ర వేగంగా పెరుగుతోందని అన్నారు. సాంప్రదాయ జౌళి కళను ఆధునిక సాంకేతికతతో మార్కెట్తో అనుసంధానించాలని సూచించారు. అలాగే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని, యువత ఉద్యోగాలు వెతుక్కునే వారిగా మాత్రమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. గత 40 ఏళ్లుగా ఎన్ఐఎఫ్టి విద్యార్థులు భారతీయ డిజైన్లు పట్టు కళను ప్రపంచ స్థాయిలో నిలబెట్టారని రాష్ట్రపతి ప్రశంసించారు.
1: आपकी जड़े अपने मिट्टी की विशिष्टता और जीवन मूल्यों से जुड़े, इस तरह आप न केवल सक्सेसफुल प्रोफेशनल बनेंगे बल्कि भारत की सांस्कृतिक विरासत के संरक्षण और संवर्धन में भी अपना योगदान दे सकेंगे.
0: బిష్కెక్ లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షులు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. పశ్చిమాసియా సంఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేస్తూ మోదీ, చర్చలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు. వాణిజ్య నౌకలు పౌరులకు ఎలాంటి హాని కలగకుండా స్వేచ్ఛా నౌకాయానాన్ని కాపాడాలన్నారు. అనంతరం కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షులు సదిర్ జపరోవ్తో సమావేశమైన మోదీ ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. ఆర్థిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడంతో

0: పాటు విద్యార్థుల మార్పిడి, సాంస్కృతిక సహకారం ద్వారా ప్రజా సంబంధాలను మెరుగుపరచడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతకుముందు అర్మేనియా ప్రధాని నికోల్ ఫ్యాషిన్యాన్తో కూడా ప్రధాని భేటీ అయ్యారు. రక్షణ, ఆర్థిక, ఫార్మా, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించారు. 2 రోజుల కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరగబోయే 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా రేపు 2 వారాల స్వచ్ఛత పకవాడా 2026 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఎరువుల శాఖకు చెందిన అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయిస్తారు. ఈ స్వచ్ఛత పకవాడా వచ్చే నెల 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ రహిత వాతావరణం కోసం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నివారించడం, గుడ్డ సంచులు, మళ్లీ ఉపయోగించగలిగే సీసాల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తారు. భౌతిక, డిజిటల్ పని ప్రదేశాల్లో పరిశుభ్రతను పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం, పని నాణ్యతలో మార్పులు తీసుకురావడమే ఈ దేశవ్యాప్త ప్రచార ముఖ్య ఉద్దేశమని ఎరువుల శాఖ తెలిపింది. న్యూఢిల్లీ నజఫ్గఢ్లోని గ్రామీణ ఆరోగ్య శిక్షణా కేంద్రం పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోగుల సంరక్షణ, మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, విద్యా కార్యకలాపాలు, డిజిటల్ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి చేపట్టిన చర్యలను ఆయన సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని, అవసరమైన పరికరాలు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో ఉచిత ఓపీడీ, ఎమర్జెన్సీ సేవలతో పాటు యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్, యాంటీ స్నేక్ వేనం కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్టు అధికారులు వివరించారు. ఆర్హెచ్టీసీ నజఫ్గఢ్ను రోగుల వైద్య సేవలు, వైద్య విద్య, నర్సింగ్, అనుబంధ ఆరోగ్య శిక్షణకు సంబంధించి ఒక సమగ్ర కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. రానున్న కాలంలో ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్లో భారత్ దాదాపు 10% వాటాను కైవసం చేసుకుంటుందని, అలాగే గ్లోబల్ వాల్యూ చైన్లో కీలక పాత్ర పోషిస్తుందని న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వేఫర్ ఫ్యాబ్రికేషన్ నుండి చిప్ ఉత్పత్తి వరకు ప్రతి దశలోనూ భారత్ను అంతర్జాతీయంగా ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు.
1: India is definitely the right place for making major investments in the coming decades. And that is clearly demonstrated by the number of units which have been approved in the Semicon 1.0. From 13 months from the date of groundbreaking, the commercial production started.
0: 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8% అత్యుత్తమ జీడీపీ వృద్ధి రేటును సాధించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. క్రూడాయిల్ ధరలు పెరిగినా అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో ఆటంకాలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో వృద్ధిని నమోదు చేయడం దేశ ప్రజల సమిష్టి కృషికి, పట్టుదలకు నిదర్శనమన్నారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ ఈ ఆర్థిక ప్రగతికి దేశ ప్రజల కష్టపడే తత్వమే ప్రధాన కారణమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ మంచి ఫలితాలిస్తున్నాయన్నారు. దేశ ప్రజలందరికీ ఆర్థిక అవకాశాలను మరింత విస్తరించేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించడం, రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం ప్రాముఖ్యతను ఈ సమీక్ష స్పష్టం చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశానికి హెచ్ఏఎల్, మజ్గాం డాక్, బీఈఎల్, బీడీఎల్, గార్డెన్ రీచ్, బీఈఎంఎల్, మిథాని వంటి 7 ప్రధాన సంస్థల సీఎండీలు హాజరై 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం వాటా డివిడెండ్ చెక్కులను మంత్రికి అందజేస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిపిఎస్యుల పనితీరు గణనీయంగా

0: మెరుగుపడిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సంస్థల మొత్తం టర్నోవర్ 1.29 లక్షల కోట్లకు చేరింది. ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే 15.4% ఎక్కువ. అలాగే పన్ను తదుపరి లాభం 15.6% వృద్ధితో 23,000 కోట్ల రూపాయలు దాటింది. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025-26లో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 151.2% మేర పెరిగాయి. కేంద్ర పెట్రోలియం సహజవాయుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈరోజు ఖతార్లో భారత నూతన రాయబారిగా నియమితులైన డాక్టర్ కె శ్రీకర్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భారత్ ఖతార్ దేశాల మధ్య పటిష్టమైన భాగస్వామ్యం కొనసాగుతోందని, అందులో ఇంధన రంగంలో సహకారం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఖతార్ ఎనర్జీ మధ్య కుదిరిన 20 ఏళ్ల ఎల్ఎన్జీ సరఫరా ఒప్పందాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ఒప్పందం ద్వారా 2028 నుండి 2048 వరకు ప్రతి వాటా ప్రతి ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ భారత్కు సరఫరా అవుతుందని తెలియజేశారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యంలో ఇదొక చారిత్రాత్మక విజయమని, భారతదేశ దీర్ఘకాలిక ఇంధన భద్రతకు ఇదొక ప్రధాన ఆధారమని హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధి అందిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై శిఖరాగ్ర సమావేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఇల్లు వాకిలి. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాలీహౌస్లో మల్చింగ్ పద్ధతి అంశం గురించి ఫల పరిశోధనా స్థానం కన్హా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనూజ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తారు ఈనాటి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 జత చేసి 2324-0852 2324-0853కి ఫోన్ చేయవచ్చు. 0402324-0852 2324-0853 ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.
2: ఇల్లు వాకిలి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాలీహౌజ్ మల్చింగ్ పద్ధతులు ఈ అంశం గురించి డాక్టర్ పి తనుజ గారు మనతో స్టూడియోస్లో ఉన్నారు. రైతు సోదరులు వారి యొక్క ప్రశ్నలకు సమాధానాలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకోవచ్చు. మేడం నమస్కారం. మేడం
3: నమస్కారం అండి.
2: పాలీహౌజ్ అంటే ప్రధానంగా ఏ విధంగా ఉంటుంది, రైతులు పాలీహౌజ్ సాగును ఏ విధంగా చేపడితే చక్కటి దిగుబడులను సాధించవచ్చు అంటారు?
3: ఓకే, ముఖ్యంగా మన రైతులు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ పెట్టుబడితో నాణ్యమైన ఉత్పత్తి పొందడానికి మనకి ప్రొటెక్టెడ్ కల్టివేషన్ లేకపోతే పాలీహౌస్ సాగుని ఉపయోగిస్తుంటాము. సో ఇదేంటంటే, పాలీహౌస్ సాగుతో పాటు మనము ఫర్టిగేషన్ మరియు మల్చింగ్ వంటి ఆధునిక ఇవన్నీ కంబైన్ చేసి వాడడం వల్ల మనకి రైతుకు అధిక దిగుబడి మరియు నాణ్యమైన పంట అనేది వస్తుందండి.
2: పాలీహౌస్లో సాగు చేయడం వల్ల వాళ్లకు కలిగే ప్రయోజనాలు అనేవి ఏ విధంగా ఉంటాయి?
3: ఓకే, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే బయట పరిస్థితులకు మనకి ఎక్కువగా వర్షాలు రావడం కానీ, ఎక్కువగా గాలులు ఇలాంటి వాటి వల్ల పంటకి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది రైతులకు. సో ఇవన్నీ అధిగమించడానికి మనము రక్షణ సాగు అంటే పాలీహౌస్ కల్టివేషన్ అనేది కొనసాగిస్తాము. సో ఇందులో ఏంటంటే, మనకి ఉష్ణోగ్రత మరియు గాలులు తేమ అవన్నీ కూడా మనం కొద్ది శాతం వరకు అధిగమించుకోవచ్చు. మరియు మనం

0: కూరగాయలు, పూలు ఇలా వివిధ రకాల పంటలు కూడా పండించుకోవచ్చు.
1: పాలీ హౌజ్లు మీరు చెప్తున్నట్టు అంటే ఒక నిర్మాణం అనే దానిని ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా పాలీ హౌజ్ నిర్మాణం చేసేటప్పుడు రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ముఖ్యంగా పాలీ హౌజ్లో మనకి వివిధ రకాలమైన పాలీ హౌజ్లు ఉంటాయండి. సో పాలీ హౌజ్ నిర్మించడానికి ఒక రైతు ఎలా ముందడుగు వేయాలి అంటే, ఫస్ట్ అక్కడ ఉన్న ఉష్ణోగ్రత మరియు నీటి లభ్యత మరియు సరఫరా ఇవన్నీ చూసుకొని, మరియు సబ్సిడీస్ కూడా ఉంటాయి మనకి దీంట్లో, అవన్నీ పెట్టుకొని రైతు అనేది పాలీ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఇవన్నీ లేకుండా రైతు ఎక్కువగా పెట్టి నాకు దిగుబడి రావట్లేదు అనడానికి లేదు. ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకొని ముందుకు సాగితే మనకి పాలీ హౌస్ కల్టివేషన్ అనేది ఎక్కువగా దిగుబడి వస్తుంది మనకి.
1: మీరు చెప్పినటువంటి మామూలు సాధారణ అంటే వ్యవసాయానికి పాలీ హౌజ్లో వ్యవసాయం చేయడానికి అంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ తేడా అనేది ఏ విధంగా ఉంటుందంటారు?
0: ఓకే, ముఖ్యంగా బయట పరిస్థితులు అంటే మనం బయట పండించే పండ్లను మరియు పాలీ హౌస్లో రెండింటినీ చూసుకుంటే, మనకి మెయిన్గా వాతావరణ పరిస్థితులు, ఒకటి అధిక వర్షాలు, ఇంకొకటి తేమ శాతము, నీటి లభ్యత అండ్ ఉష్ణోగ్రతలు. ఇవన్నీ మనకి బయట ఎప్పుడు వస్తుంటాయి, ఎలా వస్తుంటాయి, దాన్ని మనకి కంట్రోల్ అనేది ఉండదన్నమాట. సో దానివల్ల రైతు చాలా ఫేస్ చేస్తుంటాడు నష్టాన్ని. సో ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి మనం పాలీ హౌజ్ అనేది యూజ్ చేస్తాం. పాలీ అండ్ హౌజ్ అనేది ఏంటంటే, మనకు ఒక పాలిథిన్ కవర్తో ఒక కన్స్ట్రక్షన్ చేయబడి ఉంటుందన్నమాట. సో ఈ పాలిథిన్ కవర్ ఏంటంటే, మనకి బయట ఎక్స్టర్నల్ కండిషన్స్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, ఫ్రూట్కి కానీ, ఫ్లవర్కి కానీ, వెజిటేబుల్స్కి కానీ. సో దీంట్లో ఏంటంటే, మనకి బయట కన్నా లోపల పండించడం వల్ల 10% కన్నా ఎక్కువగా దిగుబడి అనేది వస్తుందన్నమాట మనకి. ఎలా దిగుబడి వస్తుంది అంటే, మనకి బయట ఇప్పుడు ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంది, అది క్రాప్కి ఎక్కువగా పడడం వల్ల మనకి కంట్రోల్ అనేది ఉండదు. అదే పాలీ హౌజ్లో అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మనకు పంట నాణ్యత అనేది పెరుగుతుంది. పంట నాణ్యత అనేది ఎలా పెరుగుతుంది అంటే, మనము ఇరిగేషన్ అంటే నీరు ప్లస్ ఎరువులు రెండు కాంబినేషన్లో మరియు మల్చ్, ఈ మూడు కాంబినేషన్ను పాలీ హౌజ్తో ఇవ్వడం వల్ల రైతుకు ఎక్కువగా దిగుబడి వచ్చి నాణ్యమైన పంట అనేది బయటకు వస్తుంది మనకి.
1: మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ప్రధానంగా ఈ పాలీ హౌజ్ అనే ప్రత్యేకమైన పరిస్థితులలో రైతులు పంటల్ని సాగు చేసుకోవాలంటే ఎటువంటి పంటల్ని సాగు చేసుకోవచ్చు, అంటే ప్రధానంగా ఎన్ని రకాలుగా ఉంటాయి, అదేవిధంగా అవి కూరగాయల పంటలు కావచ్చు లేదా ప్రధానంగా పండించే పంటలు కావచ్చు, ఎటువంటి పంటల్ని పాలీ హౌజ్ కింద సాగు చేస్తే చక్కటి ప్రయోజనం ఉంటుందంటారు?
0: ముఖ్యంగా మనం పాలీ హౌస్ కింద ఏంటంటే కూరగాయలు, కూరగాయలు మరియు పూలు. కూరగాయల్లో వచ్చేసరికి మనకి బయట పండించేవే టొమాటో కానీ, మిరప కానీ, క్యాప్సికమ్, ఇప్పుడు మనకి శీతాకాలంలో పంటలు వచ్చేసి క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రకోలీ, ఇవన్నీ పండించడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా దిగుబడి వస్తుంది. బయట పెట్టడం వల్ల ఏంటంటే, మనకి వర్షాకాలం వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎక్కువ గాలులు విడిచినప్పుడు కానీ ఫ్లవరింగ్ టైంలో ఆ పూత అనేది రాలిపోవడం జరుగుతుంది, లేకపోతే కాయ ఫార్మేషన్ అయినప్పుడు అది రాలిపోవడం జరుగుతుంది. అదే అంతే ఫార్మర్స్కి నష్టాన్ని కలిగిస్తుంది. సో వీటన్నిటికీ కంట్రోల్ ఎక్కడ ఉంటుంది అంటే, మనకి పాలీ హౌస్ కల్టివేషన్లో ఉంటుంది అన్నమాట.
1: పాలీ హౌస్ కల్టివేషన్లో మీరు చెప్పినటువంటి పద్ధతుల ద్వారా కూరగాయ పంటలనే సాగు చేసుకోగలిగే రైతులు ఈ ఉష్ణోగ్రతను కానివ్వండి, అలాగే అధిక వర్షపాతం, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతానికి కొన్ని చోట్ల కొంత వర్షం తగ్గినప్పటికీ కొన్ని చోట్ల విపరీతమైనటువంటి వర్షం పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ స్థితిలో రైతులు అంటే ఏ విధమైనటువంటి ఈ వాతావరణాన్ని నియంత్రించే పరిస్థితులు ఏమైనా ఉంటాయా?
0: వాతావరణాన్ని నియంత్రించే పరిస్థితుల కన్నా మనం ఇట్లాంటి సాగువి అంటే కొత్త సాంకేతిక ఇది ఇట్లాంటి ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకుంటే మనం అధిక దిగుబడి మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీలో ప్రొడ్యూస్ చేయొచ్చు పాలీ హౌస్కి.
1: మేడం, మీరు చెప్తున్నటువంటి వీటితో పాటు ప్రతి పంట కూడా సహజంగా మనము నీరు లేకుండా ఏ పంటను పండించలేము. పంట పాలీ హౌజ్ లేదా ఇంకొక విధానంలో కానివ్వండి, ఎలా మనం పండించినప్పటికి కూడా నీరు అనేది చాలా ముఖ్యమైన అంశం. పాలీ హౌజ్ పద్ధతిలో ఎవరైతే కూరగాయలు సాగు చేస్తుంటారో, ఎక్కువ దిగుబడి కోసం ప్రయత్నం చేస్తుంటారో, ఈ రైతులు నీరు దాని యొక్క పద్ధతి అంటే ఎలా పెడితే బాగుంటుంది, నీరుని ఏ విధంగా వాటికి మొక్కలకు అందేలా చేస్తే బాగుంటుందంట?
0: మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మనం పాలీహౌస్ కల్టివేషన్ వచ్చేసరికి మనం మొక్కలకి డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం ద్వారా మనము నీరు అనేది

0: ఇస్తాం అన్నమాట. సో దీనివల్ల మనకి ఏంటంటే మొక్కకి కావాల్సినంత నీరు అందుతుంది కాబట్టి కరెక్ట్గా టైంకి మనకు ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది వస్తుంది, అంటే నీటి వేస్టేజ్ అనేది తగ్గుతుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే రైతుకి కావాల్సినంత నీరు చేరుతుంది. ఇదే డ్రిప్ ఇరిగేషన్లో అంటే బిందు సేద్యంలో మనం ఎరువుల్ని కూడా కలుపుకోవచ్చు, అంటే ఫర్టిలైజర్స్ న్యూట్రియంట్స్ని కూడా కలిపి ఇస్తామండి, దాన్ని మనం ఫర్టిగేషన్ అని అంటామన్నమాట. సో ముఖ్యంగా పాలీహౌజ్, ఈ బిందు సేద్యము, ఫర్టిగేషన్, మల్చింగ్ ఈ నాలుగు కలిపి మారడం వల్ల ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రైతుకు ఎక్కువగా దిగుబడి వచ్చి ఎక్కువగా నాణ్యత అనేది వస్తుంది పంటకి.
1: మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే పాలీహౌజ్లో ఉన్న మొక్కలకి అంటే బిందు సేద్యం ద్వారా నీరు అందించడం అనేది ఒక ముఖ్యమైన అంశం. మరి దీంతోపాటు ఏ ఏ సమయాలలో ఎంతెంత నీరు మొక్కలకి అందించగలిగితే బాగుంటుంది? ఎందుకంటే మీరు ప్రతిసారి వాటర్ అనేది వాటికి పట్టించేటప్పుడు కానివ్వండి, వాటర్ వాటికి పారించేటప్పుడు కానివ్వండి, పైన ఉన్నటువంటి పాలీహౌజ్ వలన త్వరగా లోపల ఇంకిపోయే అవకాశం ఉండదు, అంటే ఎండ అంతగా తగలని పరిస్థితి, అదేవిధంగా నీడ కూడా అంతగా లేని పరిస్థితి, అంటే ఒక పొడి తేమలాగా, అంత పూర్తిగా తేమ కాదు అలానే తేమ లేకుండా ఉండదు. ఇలాంటి పరిస్థితులలో ఒక నిడివిగా ఒక టైం, ఒక వ్యవధి లాంటిది ఏమన్నా చూసుకొని వాటికి నీరు పారించేది ఏమన్నా చూడమంటారా, లేదు ఒక పద్ధతి ప్రకారం రోజు అంటే ఇన్ని డ్రాప్స్ పడేలాగా, లేదంటే ఇన్ని అరగంట పావు గంట ఎంతవరకు వాటికి నీరు పారిస్తే బాగుంటుందంటారా, కొంచెం వివరంగా తెలియచేయండి మేడం.
0: ఓకే, మనం ఏంటంటే ఇప్పుడు కూరగాయలు, ఫర్ సపోజ్ మనం కూరగాయల పంటను సాగు చేస్తున్నప్పుడు మనకి మొక్కని బట్టి మనకి ఎంత నీరు ఇవ్వాలనేది డిఫర్ అవుతుందండి. సో ఇప్పుడు ఏంటంటే మీరు అడిగినట్టు ఆ తేమ శాతం అనేది బయట కప్పు ఉండడం వల్ల మీకు ఎండిపోయినట్లు అలా అవుతుందన్నారు. సో దానికి సరైన పద్ధతి మనం ఫాలో అవుతుంది ఏంటంటే మల్చింగ్. సో ఆ మల్చింగ్తో పాటు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం వల్ల ఆ మల్చింగ్ ఏదైతే మనం కవరు మొక్క చుట్టూ కవర్ చేస్తామో ఆ నీరు మనం అందించినప్పుడు ఆ నీటి శాతం అనేది అలానే మెయింటైన్ చేస్తుందండి. సో మనకి హావీర అయిపోకుండా ఉంటుందన్నమాట. సో అదొక పద్ధతి, మనం డ్రిప్ ఇరిగేషన్ మల్చింగ్ కాంబినేషన్లో యూజ్ చేస్తాం. అండ్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేది అడిగారు మీరు. సో ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేది ఏంటంటే మనకి మొక్కని బట్టి తేడా ఉంటుందండి. ఒక్కొక్కసారి గంటకు ఒకసారి ఇస్తాము, అరగంటకి ఇస్తాము, మళ్ళీ మనం దాంతోపాటు న్యూట్రియంట్స్ కలిపి ఇస్తామన్నమాట. సో అనేది మనం చూసుకొని మనము నీరు అనేది ఫామ్ ఇవ్వాలండి.
1: ఇప్పుడు ఫర్టిగేషన్లో వాటికి అంటే న్యూట్రియంట్స్ కానివ్వండి, మొక్కలకు కావాల్సిన బలం అందించడం కోసం రకరకాల ఎరువులు వాడుతుంటారు, అంటే ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతి ఉంటుంది. మరి ఈ పద్ధతిలో ఏ మొక్కకి ఏ విధంగా ఈ అంటే ఫర్టిగేషన్ చేస్తే బాగుంటుందంటారు? చేసేటప్పుడు మీరు నీరు ద్వారా అందించడం అనేది అంటే అన్ని రకాల అంటే ఎరువులకు అది సాధ్యమా, లేదంటే కొన్ని రకాల ఎరువులని నీరు ద్వారా అందించడం, మరికొన్ని చల్లటం లాంటివి చేయాలా, లేకపోతే దగ్గరికి వెళ్ళి వేయటం లాంటివి ఏమైనా చేయాలా? దానికి ఏమన్నా మొక్కకిను మనం వేసేటటువంటి ఆ ఫర్టిగేషన్కి మధ్యలో దూరం ఏమైనా పాటించమంటారా?
0: ఓకే, ఇప్పుడు మనం డ్రిప్ ఇరిగేషన్ ఎలా అయితే ఉంటాయో అది మొక్క మొక్క దగ్గరికి ఉంటుంది మనకి ఎమిటర్ అనేది. సో దాని ద్వారా మనకి న్యూట్రియంట్ అనేది మొక్కకు అందుతుందండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి మేజర్గా మైక్రోన్యూట్రియంట్స్, మేజర్ న్యూట్రియంట్స్ ఉంటాయి, నత్రజని, భాస్వరము, పొటాష్, ఈ మూడు మనకి నీటిలో కరిగే శక్తి గల ఫర్టిలైజర్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. సో ఇది మనము డ్రిప్ లైన్ ద్వారా ఇవ్వచ్చు. ఇప్పుడు మైక్రోన్యూట్రియంట్స్ వచ్చేసరికి ఏదైనా మనకి డెఫిషియన్సీ కనిపించినప్పుడు దీని ద్వారానే కాకుండా డైరెక్ట్ స్ప్రేయింగ్ రూపంలో మనం ఇస్తే మనకి తొందరగా రిజల్ట్ అనేది తెలుస్తుందండి.
1: ఈ ఫర్టిగేషన్తో పాటు మల్చింగ్ అంటే ఏమిటి? అంటే మల్చింగ్ మీరు ఏదైతే మొక్క చుట్టూ ఉంటుంది అని అంటున్నారో తేమ అనేది కాపాడుతుంది, దాని ద్వారా మొక్కలు చక్కటి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అంటున్నారు. మరి ఈ మల్చింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది, ఈ మల్చింగ్ని పూర్తిగా ఏ విధంగా చేయొచ్చు?
0: ఓకే, మల్చింగ్ వచ్చేసరికి మనం ఇప్పుడు పాలీహౌజ్లో సాగు చేస్తున్నప్పుడు మనము బెడ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటామండి. సో ఆ బెడ్స్కి ప్రతి ఒక్క దానికి మనం మల్చింగ్ అనేది కవర్ చేసి తర్వాత ప్లాంటింగ్ చేస్తాం. ఈ మల్చింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఫస్ట్ ఇందాక మీరు అడిగినట్టు మనము నీరు ఇచ్చినప్పుడు అది ఆవిరి అయిపోతూ ఉంటుంది అన్నారు. ఆ ఆవిరి అయిపోకుండా ఈ కవర్ చేసినప్పుడు నేలలో తేమ శాతం అనేది అలానే ఉంటుందన్నమాట. ఆ తేమ శాతం అలానే ఉన్నప్పుడు మనకి ఫర్దర్గా ఎక్కువగా ఇరిగేషన్స్ అవసరం లేదు. దాని తర్వాత మనము కలుపు, ముఖ్యంగా కలుపు నివారణకు ఈ మల్చింగ్ అనేది యూజ్ చేస్తామండి. ఈ మల్చింగ్ అనేది మనకు సిల్వర్ బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట. ఈ బ్లాక్ కలర్ వాడడం వల్ల ఆ రేడియేషన్ వల్ల మనకి కలుపు మొక్కలు ఏదైతే వస్తూ

0: ఉంటాయో అది నివారించడానికి ఉపయోగపడుతుంది.
1: మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే, ఏదైతే మనం మొక్క గింజ వేస్తామో దాని చుట్టూ ఒక బ్లాక్ కవర్ లాంటిది ఉండటం మూలాన మొక్క వరకు గాలి వెలుతురు తీసుకొని మిగతా కలుపు మొక్కలు కానివ్వండి, ఇంకా వేరే ఏవైనా సరే ఆ బెడ్స్ మధ్యన ఉండేటటువంటి ఆ దూరం ఉండటం మూలాన అవి చక్కగా కలుపు మొక్కలు నివారించబడి ఈ మొక్కలు ఎదుగుతాయని అంటున్నారు.
0: అవునండి,
1: ఇలాంటి క్రమంలో రైతులు ఆ బెడ్స్ మధ్యన ఎంత దూరం పాటిస్తే బాగుంటుంది, అట్లాగే ఈ దూరం పాటించేటప్పుడు రైతులు ప్రధానంగా వాటిని ఆ బెడ్స్ తయారు చేసుకోవటానికి చేసే పద్ధతులు ఏ విధంగా ఉండాలంటారు?
0: ఓకే. మనం బెడ్స్ చేసేటప్పుడు నార్మల్గా మనకి పాలీ హౌస్ ఎంత విస్తీర్ణంలో ఉందనేది చూసుకోవాలండి. నార్మల్గా 400 చదరపు మీటర్లో ఉందనుకోండి, మనం ఒక్క బెడ్ లెంత్ వచ్చేసి 1 మీటర్ ఉంటుంది, లేకపోతే అక్కడ ఆ లెంత్ని బట్టి మనకి డిఫర్ అవుతుంది. ఒక బెడ్కి ఇంకొక బెడ్కి మధ్యలో 1.5 మీటర్ నుంచి 1 మీటర్ వరకు మనం డిస్టెన్స్ అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఏదన్నా మళ్ళీ వేరే కలుపు మొక్కలు తీయడం కానీ ఎక్కువగా ఏదన్నా ఆపరేషన్స్ చేయాలంటే కూడా మనకి ఈజీగా ఉండేటట్టు మనం ఒక బెడ్కి ఇంకొక బెడ్కి మధ్యలో స్పేస్ అనేది ఇచ్చుకుంటాం. మళ్ళీ మొక్కకి మొక్కకి ఎంత ఉండాలి అంటే అది మనకి మనం తీసుకునే మొక్కని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక సపోజ్ టమోటా తీసుకున్నామండి మనం, సో దానికి 40 నుంచి 45 నుంచి 60 సెంటీమీటర్ల వరకు అలా మొక్కను బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది.
1: మీరు చెప్పినట్టు సిల్వర్ బ్లాక్ మల్చింగ్ అదేవిధంగా, అంటే సిల్వర్ బ్లాక్ ఈ రెండు విధాలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏ విధంగా ఉంటుంది? సిల్వర్ కలరు అంటే మల్చింగ్ చేయటం మూలాన రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అదేవిధంగా బ్లాక్ మల్చింగ్ చేయటం మూలాన రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి?
0: ఓకే, ఇప్పుడు సిల్వర్ బ్లాక్ మల్చ్ అనేది ఒకటే దాంట్లో వస్తుందండి మనకి. పైన కలర్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ వస్తుంది, కింద కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. సో మనం ఏదైతే కవర్ చేసినప్పుడు కింద సాయిల్తో కాంటాక్ట్ ఉండేది బ్లాక్ కలర్ ఉంటుంది, పైన మాత్రం సిల్వర్ కలర్ ఉంటుంది. సో పైన నుంచి మనకి ఏదైనా వేడి ఎక్కువగా ఉండి మనకు ఆల్మోస్ట్ పాలీ హౌస్ అంటే కవరింగే ఉంటుంది, సో ఇంకేమన్నా కవరింగ్ అలా ఉన్నప్పుడు రిఫ్లెక్టెంట్గా యూజ్ అవుతుంది అన్నమాట. సో బ్లాక్ కలర్ ఏంటంటే లోపల మనకి సాయిల్ ఒక టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. ఎక్కువగా వేడైనప్పుడు ఆ వేడికి ఆ కలుపు అనేది రాకుండా మనకి నీరు శాతం అలానే మెయింటైన్ చేసేయడానికి ఉపయోగపడుతుంది.
1: ప్రధానంగా ఈ పంటలకు మల్చింగ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది, అలాగే పాలీ హౌజ్లో కూడా మల్చింగ్ చేసే అవకాశం ఉందా?
0: చాలా అండి, మనము బయట దానికన్నా పాలీ హౌస్లో ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాం ఇది. సో ఈ మల్చింగ్ వచ్చేసరికి మనకి దీంట్లో అగైన్ 2 రకాలు ఉంటాయి మనకి. సో ఆర్గానిక్ మల్చులు ఉంటాయి, ఇన్ఆర్గానిక్ ఉంటాయి. సో ఆర్గానిక్ మల్చులు అంటే సేంద్రియ మల్చెస్ అంటాం అన్నమాట. దీంట్లో ఏంటంటే మనకి నార్మల్గా ఇప్పుడు వరి గడ్డి ఉంటుందండి, మనం హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ గడ్డి అలానే పడేస్తూ ఉంటాం. ఆ ఎండుగడ్డిని తీసుకొని మనకి మొక్కకి మొక్కకి మధ్య కానీ బెడ్ల మధ్యలో కానీ వేయడం వల్ల నీరు అనేది ఆవిరైపోకుండా కలుపు అనేది రాకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ఆర్గానిక్ పద్ధతిలో వెళ్ళినప్పుడు మనం పాలిథిన్ మల్చ్ అనేది యూజ్ చేస్తాం.
1: మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తుంటే ఈ మల్చింగ్ అనే విధానం అన్ని పంటలకు అంటే సరిపోకపోవచ్చు, కొన్ని పంటలకు ఇది సరైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వచ్చు. మరి ఈ విధంగా చూసినట్లయితే ఏ ఏ పంటలకు మల్చింగ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది?
0: మనం ఎక్కువగా మల్చింగ్ అన్ని రకాల పంటలకి వాడుకోవచ్చండి. ఎక్కువగా మనకి తక్కువ కాలంలో ఎక్కువగా దిగుబడి ఇచ్చే పంటలకు, ముఖ్యంగా ఈ కూరగాయలకు కానీ పూల మొక్కలకు కానీ వీటికి ఎక్కువగా యూజ్ చేస్తాం మనం మల్చింగ్ అనేది.
1: పాలీ హౌజ్లో ఏదైనా వ్యవసాయం చేస్తున్నప్పుడు, కూరగాయలను పండిస్తున్నప్పుడు చక్కటి ప్రయోజనాలు, దిగుబడులు మామూలు కంటే కూడా 10% లేదా 20% ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పాలీ హౌజ్ డ్రిప్ పద్ధతిలో మనము నీరు అందించటము, మల్చింగు, ఇలా ఈ 3 పద్ధతులను ఉపయోగిస్తే రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
0: ఈ 3 పద్ధతులు, ఫస్ట్ వచ్చేసి పాలీ హౌస్ సాగు, దాంతోపాటు డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యము, మరియు ఫర్టిగేషన్ మరియు మల్చింగ్, ఈ 3 కలిపి యూజ్ చేయడం వల్ల ఏంటంటే రైతుకు చాలా విధాలుగా బెనిఫిట్ ఉంటుందండి. సో బయట మనకి మేజర్ ప్రాబ్లం ఇప్పుడు ఫేస్ చేసిందంటే కలుపు. కలుపు నివారించుకోవడం వల్ల ఏంటంటే మనకి లేబర్ కాస్ట్ అనేది తగ్గుతుంది. నీరు, వాటర్ సేవింగ్, డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యం వల్ల ఏంటంటే మనం నీటిని సేవ్ చేయగలుగుతాము. అండ్ ఫైనల్లీ ద ఫర్టిగేషన్ అంటే ది న్యూట్రియంట్స్. సో మనం దాంట్లో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఉంటాయి. మేజర్గా ఇప్పుడు మనం బిందు సేద్యం ద్వారా ఏంటంటే ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఎన్పీకే అంటే నత్రజని, భాస్వరము, పొటాష్ అనేది ఇస్తున్నాం. సో ఇవన్నీ కాంబినేషన్లో ఆధునికకి రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి రైతుకు ఎక్కువగా దిగుబడి వస్తుంది. ముఖ్యంగా దిగుబడి కంటే మనం నాణ్యత బాగా వస్తుందని చెప్పుకోవచ్చండి. సో ఆబ్వియస్గా మనకు నాణ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్కెట్లో ఎక్కువగా ప్రైస్ అనేది వస్తుంది మనకి.
1: మీరు చెప్పిన

0: అటువంటి పద్ధతి ప్రకారం పంటల్ని పండించడం, అదేవిధంగా చక్కటి ప్రయోజనాలు పొందటం, వీటితో పాటు పాలీహౌస్ చేయటానికి ఒక ప్రత్యేకమైన విస్తీర్ణం ఎంత ఉంటే బాగుంటుంది. పాలీహౌస్ అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక నిర్మాణంతో ఒక లిమిట్లో పెట్టే ఒక పరిధిలో ఉంచి జాగ్రత్తగా మనము పిల్లల్ని ఎంత జాగ్రత్త చూస్తామో మొక్కల్ని కూడా అంత జాగ్రత్తగా కేర్గా చూసి పెంచి దిగుబడులు సాధిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో వాటి విస్తీర్ణం కానివ్వండి. అదేవిధంగా ఈ నేల, ఇప్పుడు నల్లరేగడి నేలలో కొంచెం నీరు ఎక్కువగా నిలబడే అవకాశం ఉంది, ఎర్రరేగడి నేలలో త్వరగా నీరు ఇంకిపోయే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఇసుక నేలలు కూడా మనం చూస్తాము. కొన్ని చోట్ల బెట్ట నేలలు, అంటే అట్లా తడిని పోనీయకుండా ఉంచేటటువంటి కొన్ని నేలలు, కొన్ని చోట్ల అసలు తడే ఉంచుకొని నేలలు, ఇలా రకరకాల నేలల్లో మరి ఈ పాలీహౌస్ వ్యవసాయం కానివ్వండి, వీటికి సంబంధించిన విస్తీర్ణం కానివ్వండి, ఆ ఎంపిక, ఆ పాలీహౌస్ ఇక్కడ నిర్మించాలి అనే ఎంపిక ఏదైతే ఉంటుందో ఆ ఎంపిక ఎలా చేస్తే బాగుంటుందంటారు?
1: ముఖ్యంగా మనం పాలీహౌస్ ఎంపిక అనేది, ఒకటి వాతావరణం చూడాలి, అక్కడ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, సో అక్కడ పాలీహౌస్ పెట్టడం వల్ల మనకి అక్కడ నిలకడగా ఉంటాయా లేదా అనేది చూడాలి. అండ్ మీరు చెప్పినట్టు వివిధ రకాల నేలలు ఉంటాయి, సో ముఖ్యంగా మనకి రెడ్ సాయిల్స్ అంటే ఎర్రరేగడి నేలల్లో ఎక్కువగా సూటబుల్ ఉంటుందన్నమాట. సో అది ఉండడం వల్ల మనకి బెడ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ, తర్వాత కూరగాయలు పూలు ఎక్కువగా పండిస్తాము అంటున్నాం కదా, ఆ క్రాప్స్కి మనకి ఎక్కువగా సూటబుల్గా ఉంటాయండి. సో ఎంత స్పేస్లో అనేది మనకి పాలీహౌస్ అనేది 400 చదరపు మీటర్ల నుంచి 2000 చదరపు మీటర్ల వరకు ఉంటుందండి. సో మనకు అక్కడ ఉన్న ఏరియాని బట్టి మనం కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు. అంటే దీనిలో మళ్ళీ మనకి గవర్నమెంట్ నుంచి డిఫరెంట్ సబ్సిడీస్ కూడా ఉంటాయి మనకి పాలీహౌస్లో కానీ మల్చింగ్కి కానీ. సో వాళ్ళు ఏంటంటే మనకి 1000 చదరపు మీటర్ల నుంచి 4000 చదరపు మీటర్ల వరకు మనకి సబ్సిడీ అనేది ఇస్తారన్నమాట.
0: సబ్సిడీ పొందాలనుకునే రైతులు ప్రధానంగా మీరు చెప్పినట్లు 4000 చదరపు అడుగుల వరకు కూడా పాలీహౌస్ నిర్మించుకోవచ్చు అంటున్నారు. అంటే మినిమం ఎంతవరకు సబ్సిడీ వస్తుంది, అదేవిధంగా మాక్సిమం ఎంతవరకు వస్తుంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే రకరకాల రైతుల అంటే పంటలు కూడా ఉంటాయి, పంటని బట్టి ఏమైనా సబ్సిడీలో మార్పు ఉంటుందా, లేదా పంట అంటే వ్యవధిని బట్టి కూడా ఏమైనా మార్పులు ఉంటాయా, వీరు ఎవరైతే ఆ సబ్సిడీ పొందాలనుకుంటారో, ఏ పంట సాగు చేయాలనుకుని ఆ పంటని తెలియచేసి సబ్సిడీ తీసుకోవాలా, లేకపోతే మామూలుగానే పాలీహౌస్ మల్చింగ్కి సంబంధించినటువంటి సబ్సిడీ వారు దరఖాస్తు చేసుకుంటే వారికి అందుతుందా?
1: ఒకటి మీరు అడిగినట్టు పంటను బట్టి కూడా మనము సబ్సిడీ తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇప్పుడు MIDH మిషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ వాళ్ళు ఏంటంటే ఆర్థికంగా అసిస్టెన్స్ ఇస్తున్నారు.
0: ఇప్పుడు ఒక రైతు లైన్లో ఉన్నారండి. హలో, సార్ నమస్కారం. సార్ మీ పేరు? సార్
2: సోమయ్య.
0: సోమయ్య గారు ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు సార్?
2: గ్రామం.
0: ఓకే, మీ ప్రశ్న ఏంటో చెప్పండి, మేడం సమాధానం ఇస్తారు.
2: పాలీహౌస్ అనేది రైతులకు అంత ఉపయోగంగా ఉంటుందా, ముఖ్యంగా సూర్యాపేట ప్రాంతంలో అనువైనది కొద్దిగా వివరిస్తారా?
1: ముఖ్యంగా మీకు పాలీహౌస్ అనేది చాలా ఉపయోగకరమైందే అండి. సో ఇప్పుడు మీరు చూసుకుంటే సూర్యాపేట అంటున్నారు మీరు, ఎక్కువగా పూల మొక్కలు కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ అన్నిటికీ అది సూటబుల్ ఏరియానే. సో ఇప్పుడు వచ్చేసి మనం పాలీహౌస్ ఎందుకు చేసుకోవాలి అంటే, సో బయట మనకి ఇప్పుడు క్లైమేటిక్ వాతావరణ చూసుకుంటే కానీ, ఉష్ణోగ్రతను చూసుకుంటే కానీ, ఇవన్నీ చూసుకుంటే మనకి బయట ఎక్కువగా ఉంటుంది, అంటే ఎప్పుడు ఏ టైంలో ఎలా వస్తుంది అనేది తెలియట్లేదు మనకి ఇప్పుడు. సో ఇవన్నీ నివారించుకోవడానికి మనకి పాలీహౌస్ అంటే రక్షణ సాగు అనేది ఒక మెజర్ అండి మనకి. సో దీంట్లో ఏంటంటే మనం వివిధ రకాలైన కూరగాయలు కానీ పూల మొక్కలు కానీ పండించుకోవచ్చు.
2: హలో,
1: విస్తీర్ణం మనకి 400 చదరపు మీటర్ల నుంచి 1000 వరకు ఉంటుందండి. మనం అంటే మనకి అక్కడ ఏరియాని బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటుందండి.
0: మేడం, మనం ఇప్పుడు సబ్సిడీలు ఏ విధంగా వస్తాయి, ఏ ఏ పంటలకు ఏ విధంగా ఉంటుంది అనేది మాట్లాడుకుంటున్నాం. మీరు ప్రధానంగా ఈ పంటల వలన వచ్చే సబ్సిడీ ఏ విధంగా ఉంటుంది?
1: సో ముఖ్యంగా మనము ఈ పాలీహౌస్ చూసుకుంటే పంటల ద్వారా వస్తుంది సబ్సిడీ, మరియు మనం వేసుకునే ఏ ఏ క్రాప్ దాన్ని బట్టి కూడా ఉంటుందండి. ముఖ్యంగా మనకి నేను చెప్పినట్టు ఇందాక MIDH మిషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు మనకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారనమాట. సో ఇదేంటంటే న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీహౌస్ అంటే సహజంగా ఉండే పాలీహౌస్, అంటే కంప్లీట్గా ప్రొటెక్టెడ్ అనేది ఉండదన్నమాట. మనకు బయటకి వచ్చే గాలి ఉంటుంది, దాంట్లో ఆధునికంగా మనం మెయింటైన్ చేసే టెంపరేచర్స్ అవన్నీ ఉంటాయండి. దానికి ఏంటంటే

0: మనకి 1000 రూపాయలు స్క్వేర్ మీటర్కి, అంటే చదరపు మీటర్కి 1000 రూపాయలు నుంచి ఇస్తున్నారనమాట. అలా మనము 4000 స్క్వేర్ మీటర్స్ వరకు, ఒక 50 లక్షలు పర్ హెక్టార్ వరకు వీళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇస్తున్నారనమాట.
1: మీరు చెప్పినటువంటి అన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో, మల్చింగ్ కానివ్వండి, పాలీహౌస్ కానివ్వండి, వీటిలో పంటలకు సంబంధించి ఒక చక్కటి దిగుబడి వాటి వల్ల కలిగేటటువంటి ప్రయోజనం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని కూరగాయల మొక్కలు సైజు చిన్నగా ఉంటుంది, పండ్ల మొక్కల సైజు పెద్దగా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత, అదేవిధంగా తేమ, ఆ ఉష్ణోగ్రతతో పాటు కలిగేటటువంటి వాతావరణ పరిస్థితుల వలన వచ్చేటటువంటి ఈ లాభం, వీటన్నిటినీ సరిచూసుకొని ఈ పండ్ల మొక్కల్ని మల్చింగ్ అంటే పాలీహౌజ్లో మల్చింగ్ పద్ధతి ద్వారా పండించాలనుకునే వాళ్ళు, అంటే సాగు చేయాలనుకునే వాళ్ళు, వాటికి మన సైజ్ ఏమైనా, మనము కొన్ని కొన్ని మొక్కలు ఈ సైజులో వస్తాయి, కొన్ని మొక్కలు ఎక్కువ సైజులో వస్తాయి, వాటికి సంబంధించి ఏ ఏ పంటల్ని అంటే మిక్స్ చేసి ఒకేసారి సాగు చేయొచ్చు, అదేవిధంగా అంతర పంటగా చేసుకునేటప్పుడు అంటే మనకి ప్రధానమైన పంటతో నష్టం కలగకుండా, ఈ అంతర పంట ద్వారా ప్రధాన పంటకు నష్టం కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు?
0: ఓకే అండి, మీరు అడిగిన ప్రకారం ఏంటంటే మనకు పాలీహౌస్ సాగు అనేది ముఖ్యంగా కూరగాయలకి, ఫ్లవర్స్కి ఎక్కువగా యూజ్ చేస్తాం. పండ్ల మొక్కలకి ఎందుకు ఎక్కువగా యూజ్ చేయమంటే, మనకి వాటిని పెరీనియల్ క్రాప్స్ అంటాం. దాంట్లో ఎక్కువగా మనకి ఎక్కువ ఇయర్స్ వరకు అలానే ఉంటాయి పండ్ల మొక్కలు, 10 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్ అలా. సో మనకి రూట్ సిస్టము అవన్నీ డెవలప్మెంట్ కోసం మనం ఎక్కువగా పాలీహౌస్ కల్టివేషన్ అనేది ప్రిఫర్ చేయం. పండ్ల మొక్కల్లో ముఖ్యంగా మనం స్ట్రాబెర్రీ అనేది పాలీహౌస్ సాగులో కల్టివేట్ చేయొచ్చు. సో మీరు అంతర పంట లేకపోతే ఏదన్నా రెండు పంటలు కలిపి చేసుకోవచ్చా పాలీహౌస్లో అంటే, అది వచ్చేసి మనము ఒక లైన్ వెజిటేబుల్స్ అంటే కూరగాయలు లేకపోతే పూల మొక్కలు అలా వేసుకోవచ్చు. ఒక లైన్లో మనకి టొమాటో వేసుకుంటే ఇంకొక లైన్లో మనం క్యాబేజ్, ఇంకొక లైన్లో ఏదైనా పూల మొక్కలు, అలా మనము డిఫరెంట్ క్రాప్స్తో చేసుకోవచ్చు.
1: ఇలా అన్ని రకాల క్రాప్స్ని మనం ఒక చోట సాగు చేస్తున్నప్పుడు ఎంతెంత దూరం వాటి మధ్యన ఉంటే బాగుంటుంది? ఎందుకంటే మీరు అంటే కొన్ని కొన్ని పండ్ల మొక్కలు ఎక్కువగా నీడని చేసే అవకాశం ఉంది,
0: అవునండి,
1: కొన్ని కూరగాయ మొక్కలు కూడా ఎక్కువ నీడని చేసే అవకాశం ఉంది, మరి కొన్ని పూల మొక్కలు కూడా ఎక్కువగా నీడ చేసే అవకాశం ఉంది. ఇలా వాటి యొక్క దూరం ఎంత ఉంటే బాగుంటుంది మొక్కకు మొక్కకు మధ్యలో? ఒకవేళ అంతర పంటలుగా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఏ పంటలో, ఈ ప్రధాన పంటలో ఎటువంటి పంటను అంతర పంటగా చేసుకోవచ్చు అనేది కొంచెం వివరంగా తెలియజేయరా మేడం?
0: ఓకే. ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే మొక్కకి మొక్కకి, అది కూరగాయల్లో కానివ్వండి పూల మొక్కల్లో కానివ్వండి, మనం 40 నుంచి 60 సెంటీమీటర్ల వరకు మొక్కకి మొక్క మధ్య గ్యాప్ ఇస్తున్నాం. అదే బెడ్కి బెడ్కి మధ్య అంటే మనం 1 మీటర్ వరకు ఇస్తామండి. సో మొక్కకి మొక్కకి మధ్య ఎక్కువగా షేడ్ ఇచ్చేది, నీడ కలిగే మొక్కలు ఏది కల్టివేట్ చేసుకోవచ్చు మనం అంటే పసుపు ఇంకా అల్లం అలాంటివి కూడా మనం ఎక్కువగా వాటికి నీడ అనేది కావాలి. సో అలాంటివి కూడా మనం పాలీహౌస్లో అనేది కల్టివేట్ చేసుకుంటే ఎక్కువగా దిగుబడి చేసుకోవచ్చు.
1: కొన్ని రకాల కూరగాయల మొక్కలు వాటితో పాటు ప్రధాన వ్యవసాయం, చాలామంది అంటే ఎకరాలకు ఎకరాలు వ్యవసాయం చేస్తూ ఉంటారు. మీరు చెప్పినటువంటి ఈ మొక్కలలో ఉండేటటువంటి దూరాన్ని పాటిస్తూ అంతర పంటల్ని సాగు చేసుకుంటూ ఉండేవాళ్ళకి, మరి ఆ తక్కువ విస్తీర్ణంలో వారికి కావాల్సినంత ఆదాయం లాభం చేకూర్చే అవకాశం ఉందా, లేదా వారికి నష్టం ఏమైనా చేకూరుతుందా?
0: లేదండి, అంతర పంట ఇంటర్ క్రాపింగ్ అనేది ముఖ్యంగా మనం ఎందుకు పాటిస్తాము అంటే మనకి ఎక్కువగా దిగుబడి రావడానికి చేస్తామన్నమాట. సో దీనివల్ల మనకి ప్రయోజనం ఏంటంటే మనకి ఎక్కువ లాభాలే ఉంటాయి, కానీ దానివల్ల నష్టాలు అనేది ఏముండదు మనకి. సో ఇదేంటంటే ముఖ్యంగా మనం పాలీహౌస్ అంటే ప్రొటెక్టెడ్ కల్టివేషన్, అంటే బయట వచ్చే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అన్నిటినీ ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి మనకి వివిధ రకాలమైన పంటలు దీంట్లో పండించుకోవచ్చు. వివిధ రకాల పంటలు అంటే ఏదైనా పంట పండించుకోవచ్చు, ఇప్పుడు పసుపు కానీ జింజర్ కానీ కూరగాయలు అన్ని రకాలు పండించుకోవచ్చు. ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాం, అది 9 నెలల నుంచి పడుతుంది. సో ఈ లోపల మనకి ఇంకో మొక్క దిగుబడికి రావాలి అంటే ఈ లోపల మనం 3-4 నెలల్లో వచ్చే కూరగాయలు అలాంటి వాటిని వేసుకోవడం వల్ల మనకి ఎక్కువగా దిగుబడి నాణ్యత వస్తుంది, రైతుకి ఎక్కువగా ఆదాయం వస్తుంది.
1: మేడం, మీరు చెప్పినట్లు చాలా వరకు అన్ని రకాల పంటల్ని పాలీహౌస్ ద్వారా సాగు చేయటం మూలాన రైతులకు చక్కటి ప్రయోజనం కలుగుతుంది. పాలీహౌస్ సబ్సిడీ వచ్చేసి ఒక రైతు అంటే ఒక 5 ఎకరాలు ఉన్న రైతు ఉంటాడు, 2 ఎకరాలు ఉన్న రైతు ఉంటారు,

0: ఇందులో ఎంతవరకు సబ్సిడీ అనేది విస్తీర్ణాన్ని బట్టి పొందొచ్చు వాళ్ళు. అంటే కొంతమంది మొత్తం ఎకరమంతా కూడా పాలీహౌస్ చేసుకుంటాం, అరెకరమంతా కూడా పాలీహౌస్ చేసుకుంటాం, అంటే ఎక్కువ ఆదాయం కనబడుతుంది కాబట్టి, ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రైతులు మొగ్గు చూపించే అవకాశం ఉంది. ఇలాంటి వారికి మీరు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు ఏ విధంగా ఉంటాయి?
1: అంటే ఇప్పుడు సబ్సిడీ ఇచ్చేటప్పుడు కూడా మనకి ఇంత ల్యాండ్ ఉంటేనే మనకి సబ్సిడీ అనేది వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మల్చింగ్ చూసుకున్నప్పుడు మనకి 2 హెక్టార్లకు మాత్రమే ఈ మల్చింగ్ అనేది గరిష్టంగా వస్తుంది. అలానే మనకు పాలీహౌస్కి చూసుకుంటే 1000 నుంచి 4000 స్క్వేర్ మీటర్ల వరకు మాత్రమే మనకి సబ్సిడీ అనేది లభిస్తుంది. అంటే గరిష్టంగా మనకి 50 లక్షల వరకు హెక్టార్కి లభిస్తుంది.
0: అంటే వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా
1: అన్నిటికీ మనకు సబ్సిడీ అనేది అందుబాటులో ఉండదు. గరిష్టంగా ఎంత ఉంటే ఇంత మనం వస్తుంది,
0: అంటే ఎంతవరకు అయితే మ్యాక్సిమం
1: పరిమితం
0: ఇవ్వగలిగితే అంతవరకే ఇస్తారు,
1: ఇస్తారు
0: అంతకు మించి ఎక్కువ ఇవ్వటానికి లేదు.
1: లేదండి.
0: చివరిగా రైతు సోదరులకు ఈ పాలీ హౌస్ కానివ్వండి, మల్చింగ్ పద్ధతి కానివ్వండి పాటించి సాగు చేసేవారికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు.
1: ముఖ్యంగా ఇప్పుడు రైతులు ఆధునిక సాంకేతికతలను కేవలం సబ్సిడీ కోసమే కాకుండా శాస్త్రీయంగా మరియు లాభదాయకంగా ఉపయోగించుకుంటే, మనం ఈ పాలీహౌస్, దాంతోపాటు బిందు సేద్యము, ఫర్టికేషన్ ఇవన్నీ యూస్ చేయడం వల్ల మనకి ఎక్కువగా దిగుబడి అనేది వస్తుందండి. సో పంటకు ముందుగా నిర్ణయించి మనం మార్కెట్ ఎలా ఉంది అని తెలుసుకొని ఆ తర్వాత పాలీహౌస్ అనేది ఏర్పాటు చేసుకుంటే మనకు రైతులకు ఎక్కువగా ఆదాయం ఉంటుంది.
0: ఎక్కువ ఆదాయం పొందడం కోసం రైతులు వాతావరణము, ఉష్ణోగ్రత పరిస్థితులు, మార్కెట్, అదేవిధంగా ఉన్న స్థితి ఏదైతే ఉందో, వారి యొక్క భూమి ఏ రకంగా ఉంది, దాంట్లో ఎంతవరకు దిగుబడి వస్తుందనేది కూడా అన్ని బేరీజు వేసుకోవాలి. పాలీ హౌస్ మల్చింగ్ పద్ధతులు ఈ అంశం గురించి రైతులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
2: పాలీహౌస్లో మల్చింగ్ పద్ధతి అంశం గురించి ఫల పరిశోధన స్థానం కన్హాశాంతి, మనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనూజ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ వీరన్న. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
3: మూడు కాలేజీలలో
4: డోంట్ వరీ
3: ఫీజ్ చూడు.
5: ఎలా ఉన్నారు?
6: ఏంటి విషయం?
4: ఫీజ్ కోసం టెన్షన్?
6: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది, అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
7: ఆర్బీఐ అంటుంది
8: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
9: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
10: శ్రోతలకు నమస్కారం. నైపుణ్యమే నేటి యువతకు బలం, నైపుణ్యమే రేపటి భారతదేశానికి పునాది. చదువు మనకి జ్ఞానాన్ని అందిస్తే, నైపుణ్యం ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే సామర్థ్యాన్ని అందిస్తుంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల అవసరాలు, కొత్త తరహా ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాల నేపథ్యంలో కేవలం విద్యార్హత ఒక్కటే ఉంటే సరిపోదు. ఒక పని చేయగలిగే సామర్థ్యం, దాన్ని సమర్థంగా నిర్వహించగల నైపుణ్యం, కొత్త పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోగల సామర్థ్యం కూడా ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో యువశక్తిని దేశ అభివృద్ధికి ఉపయోగపడే నైపుణ్యవంతమైన మానవ వనరుగా తీర్చిదిద్దడం ఎంతో కీలకం. ఈ లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. జన్శిక్షణ్ సంస్థాన్ జేఎస్ఎస్ ద్వారా ముఖ్యంగా పాఠశాల విద్య మధ్యలోనే ఆపేసిన వారు, తక్కువ విద్యార్హత కలిగిన వారు, మహిళలు, గ్రామీణ ఇంకా తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారికి స్థానిక అవసరాలకు అనుగుణమైన వృత్తి నైపుణ్యాలను అందిస్తున్నారు. అయితే ఒక పథకం విజయాన్ని కేవలం శిక్షణ పొందిన వారి సంఖ్యతో మాత్రమే కొలవలేం. ఆ శిక్షణ ఒకరి జీవితంలో ఎంతటి మార్పు తీసుకొచ్చింది, వారు ఉద్యోగం సంపాదించారా, వారి ఆదాయం పెరిగిందా, సొంతంగా వ్యాపారం ప్రారంభించారా, మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారా అనే ప్రశ్నలకు సమాధానమే అసలు విజయం.

0: అందుకే ఈరోజు మనం వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా శిక్షణ పొందిన లబ్ధిదారుల అనుభవాలను తెలుసుకుందాం. శిక్షణ తర్వాత తమకు లభించిన అవకాశాలు, నేర్చుకున్న నైపుణ్యాలు తమ జీవితాలను ఎలా మార్చాయి, ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న వ్యాపారాలు, వారికి ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాల గురించి వారి మాటల్లోనే విందామా.
1: నా పేరు శ్రీవాణి, నేను తిరుపతిలో ఎంఆర్పి సర్కిల్లో ఉంటున్నాను. మా హస్బెండ్ జెంట్స్ సలూన్ నడిపేవాడు, నేను ఇంట్లోనే ఉండేదాన్ని. కానీ మా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా మా హస్బెండ్ ఒక్కటి సంపాదనే సరిపోదు, నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను. కానీ ఇంట్లో నుంచి బయట పోయి నేర్చుకునే అంత టైం లేదు, ఎందుకంటే మా పిల్లలు చిన్న పిల్లలు. దాని ద్వారా దగ్గరలో రాస్ బిల్డింగ్ లో నేర్పుతారని నాకు తెలిసింది, అక్కడ నేమ్ ఇచ్చేసి వెళ్లాను. నేను నాకు స్కిల్ ఇండియా మిషన్ రేసెస్ ద్వారా నాకు నేర్పుతారని తెలిసింది. అక్కడి నుండి సార్ నాకు కాల్ చేసి రమ్మని చెప్పారు, వచ్చాను. నేను నేర్చుకున్నాను. నాకు బెనిఫిట్ ఏమంటే ఇక్కడ

0: చెప్తారని నాకు తెలిసింది. అక్కడ నేమ్ ఇచ్చేసి వెళ్ళాను నేను. నాకు స్కిల్ ఇండియా మిషన్స్ రేసెస్ ద్వారా నాకు నేర్పుతారని తెలిసింది. అక్కడి నుండి సార్ నాకు కాల్ చేసి రమ్మని చెప్పారు. వచ్చాను, నేను నేర్చుకున్నాను. నాకు బెనిఫిట్ ఏమంటే, ఇక్కడ హాఫ్ డే హాఫ్ డే ఇచ్చేవారు. నాకు 2025లో మార్చ్ ఏప్రిల్లో ఫుల్ డే 45 డేస్ ఇచ్చారు నాకు. దానివల్ల నాకు చాలా ఉపయోగపడింది. నేను బయట వచ్చేదానికే భయపడేదాన్ని. ఇప్పుడు సొంతంగా పార్లర్ పెట్టుకుని మా హస్బెండ్ నేను జెంట్స్ లేడీస్ కలిపి పెట్టుకొని మరి, ఇంతకు ముందు భయపడేదాన్ని నేను నేర్చుకుంటానో లేదో. అందుకే నేర్చుకుంటామని చాలా డౌట్ వచ్చింది నాకు. వచ్చిన 15 డేస్కే నాకు చాలా బాగా ధైర్యం వచ్చింది. ఒకటేమంటే, మనం ఇంట్రెస్ట్ గా బాగా నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది. దానివల్ల ఇప్పుడు మా హస్బెండ్ నేను కలిపి పెద్ద పార్లర్ గా పెట్టుకుని రన్ చేసుకుంటాము. ఇద్దరిది కలిపి మంత్లీ 1 లాక్ కంపల్సరీ వస్తుంది మాకు. మేము చాలా బాగా పిల్లలకి ఎడ్యుకేషన్ కి మాకు ఇబ్బంది లేకుండా ఇద్దరు ఒకే చోట చేసుకుంటున్నాం. చాలా బాగుంది. మా హస్బెండ్ సపోర్ట్ వల్ల నేను వచ్చాను. ఇక్కడ సార్ వాళ్ళు మేడం వాళ్ళు రాస్ బిల్డింగ్ లో చాలా బాగా నేర్పించారు. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సార్ వాళ్ళు కలెక్టర్ గారు గాని మాకు సర్టిఫికెట్ ఇచ్చారు. దీని ద్వారా మాకు లోన్లు గాని వచ్చాయి. లోన్ తీసుకుని దానివల్ల మేము కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకుని బాగా రన్ చేసుకుంటున్నాం. దీనివల్ల చాలా ఉపయోగపడింది. కేంద్ర ప్రభుత్వానికి మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.
1: నా పేరు తిరుపతి నదియా అండి. మాది తిరుపతే. మేముండేది వచ్చి సాయినగర్ లో. 6 ఇయర్స్ బ్యాక్ వచ్చి నేను స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తా ఉన్నానండి. సో నాకైతే బాబు ఉన్నాడు. బాబుకి ఇప్పుడు 6 ఇయర్స్. సో బాబు వచ్చిన తర్వాత ఏంటంటే జాబ్స్ కి వెయిట్ కి నాకు కుదరలేదు. ఎక్కడికి వెళ్ళినా గానీ టైమింగ్ సెట్ అవ్వలేదు. సో మార్నింగ్ 8 కంతా రావాలి, ఈవినింగ్ 6 దాకా ఉండాలి. సో దానివల్ల ఏంటంటే బాబు చాలా సఫర్ అయిపోయేవాడు. దట్టు మా హస్బెండ్ కూడా టీచరే అండి. సో తనకి 4 కంతా వదిలేస్తారు. సో అప్పుడు నాకు ఏ జాబు కుదరలేదు. సో అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, దట్టు నాకు హ్యాండ్ మేడ్ అంటే చాలా ఇష్టము, అది నేను చేస్తే ఇంకా చాలా ఇష్టం. సో దాంతో ఆలోచిస్తే నాకు మగ్గం వర్క్ నేర్చుకోవాలి, చెయ్యాలి అని అనిపించింది. సో ఇదైతే మన సొంత బిజినెస్, సో మన టైమింగ్స్ మనం సెట్ చేసుకోవచ్చు అనిపించింది. సో ఆ ఉద్దేశంతో ఏంటంటే చాలా షాపులు తిరిగాను, నిజంగానే తిరిగాను. బయట తిరిగినప్పుడు ఏమన్నారంటే కొంతమంది వచ్చి 15,000-20,000 మాకు మీరు పే చేస్తే 1 మంత్ కి 2 మంత్ కి నేర్పిస్తాము అని. కొందరు వచ్చి ఏంటంటే అసలు మేము నేర్పించము, ఇది లేడీస్ చేసే వర్క్ కాదు, మగ్గం వర్క్ అనేది హిందీ వాళ్ళు చేస్తారు, చాలా ఓపిక కావాలి అని చాలా చెప్పారు. మా వారైతే నేను తీసుకెళ్లమన్న ప్రతి దగ్గరికి తీసుకెళ్లారు నన్ను, కానీ ఎక్కడ నాకైతే ఎవరు సపోర్ట్ చేయలేదు. సో అప్పుడేంటంటే మా హస్బెండ్ కి ఆలోచన వచ్చింది, ఎందుకు మనం ఇన్ని షాప్స్ తిరగాలి, ఇంతమందిని ఎందుకు అడగాలి, రాస్ ఉంది కదా, సో రాస్ దగ్గరికి వెళ్దాము, నాకు తెలిసి అక్కడ చాలా చేస్తారు, ఇంతకు ముందు కూడా చేస్తున్నారు అని చెప్పారు. సో అప్పుడు రాస్కి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే JSS జనశిక్షణ సంతానం. సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్నారని అప్పుడు తెలిసింది. సో అప్పుడు వచ్చి సార్ వాళ్ళతో మేడం వాళ్ళతో మాట్లాడితే వితౌట్ ఎనీ కాస్ట్ మీకు అసలు ఏ అమౌంట్ తీసుకోకుండా 3 మంత్స్ 90 వర్కింగ్ డేస్ ఉంటుంది, మీకు అన్ని నేర్పిస్తాము, అన్ని మేమే చెప్పిస్తాము, దట్టు మీకు సర్టిఫికేట్ కూడా మేము ఇస్తాము, మీరు బిజినెస్ చేసుకోవచ్చు, మీ బిజినెస్ కూడా మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పారు. సో చాలా హ్యాపీ అనిపించింది. సో బుక్ లో రాయగానే లేట్ అవుతుందేమో ఇప్పుడే కదా అనుకున్నాం అనుకున్నాను, కానీ ఏం లేట్ అవ్వలేదు. నాకు కాల్ వచ్చిందండి రాస్ బిల్డింగ్ నుంచి, JSS స్కీమ్ నుంచి స్కిల్ ఇండియా డెవలప్మెంట్ గురించి చెయ్యొచ్చని. సో వెంటనే వచ్చి ఇక్కడ వచ్చి జాయిన్ అయిపోయాను. 3 మంత్స్ నాకేంటంటే టైమింగ్స్ బాగా సూట్ అయ్యాయి అనమాట. మార్నింగ్ 10 to 1. సో బాబుకి లంచ్ ప్రొవైడ్ చేయొచ్చు, స్కూల్ కి పంపించవచ్చు, హస్బెండ్ ని చూసుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతో 10 to 1 ఇక్కడికి వచ్చాను. 3 మంత్స్ బాగా నేర్పించారండి. ఆఫ్టర్ అంటే ఈ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా స్టార్టింగ్ లో మిస్టేక్స్ డౌట్స్ ఏదున్నా మళ్ళీ కాల్ చేసినప్పుడు మాకు అవన్నీ కూడా రెక్టిఫై చేస్తా వచ్చారు. ముఖ్యంగా ఇది ఏంటంటే చాలా మంది టైలరింగ్ గానీ మగ్గం వర్క్ గానీ బ్యూటీషియన్ గానీ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చదువుకోని అమ్మాయిలు చేసేది అని చాలా మంది థాట్స్ లో ఉంటుంది, కానీ కాదండి, ఇది ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు కూడా చెయ్యొచ్చు. చాలా మంది మా అక్క వాళ్ళు, మా నైబర్స్, కొలీగ్స్ చాలా మంది చెప్పేది ఏంటంటే పిల్లలు ఉన్నారు, హస్బెండ్ టైమింగ్ సెట్ అవ్వలేదు, ఇంట్లో గొడవలు అవుతున్నాయి, సో మేము వర్క్ బయట చేయలేకపోతున్నాం అని కూడా చాలా మంది చదువుకొని ఏంటంటే ఇంట్లోనే ఉండిపోతున్నారు. సో ఇలాంటివి ఏంటంటే మనం చదువుకున్నా చదువుకోకపోయినా ఎంత ఎడ్యుకేటెడ్ అయినా మన సొంతంగా మన బిజినెస్, మన టైమింగ్స్ మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. ఒకరి కింద వర్క్ చేసి టైమింగ్స్ చెడ్డ ఒక ఇది చేయకుండా. సో ఏంటంటే ఈ జేఎస్ఎస్ స్కీమ్ నుంచి మనకు వితౌట్ ఎనీ కాస్ట్ అన్ని నేర్పిస్తారండి. మేమైతే మగ్గం వర్క్ నేర్చుకున్నాము, చాలా బాగా అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుంది, ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యాము. సో ఇక్కడ తర్వాత కూడా మేము అలానే కంటిన్యూ అయ్యి ఒక చిన్న బొటిక్ పెట్టామండి, నేను మా ఇద్దరు ఫ్రెండ్స్.

0: ఉమా దుర్గా ముగ్గురం కలిసి చేసుకుంటున్నాము. 9-10 మంత్స్ నుంచి చేస్తున్నామండి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇది మా ఓన్ అనమాట. మేము నేర్చుకున్నాము, మాకు ఈ వర్క్ వచ్చు అనమాట. చూసే ప్రతి వాళ్ళు ఏంటంటే ఇప్పటిదాకా ఈ అమ్మాయి ఇది చేయగలుగుతుందని తెలీదు, వేసిస్తుంటే వావ్ నువ్వు వేసావా, నీకు ఇంత టాలెంట్ ఉందా అని అంటున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే. వర్క్ కూడా చాలా బాగుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ లేదండి. సో నేనైతే చాలా ఇష్టపడి చేస్తున్నాను. సో వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ జేఎస్ఎస్ జనశిక్షన్స్ అంతా అండ్ ఆల్సో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ రాస్ బిల్డింగ్ ఆల్సో.
1: నా పేరు నాంబాకం ఎన్ మంజుల, నాది తిరుపతి ఆటో నగరు అంబేద్కర్ కాలనీ. 2018లో నాకు మ్యారేజ్ అయ్యింది. అంతకుముందు నేను జాబ్ చేసేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత నన్ను జాబ్కు పంపించలేదు. తర్వాత చిన్న పిల్లలు మా ఇంట్లో, నాకైతే ఎక్కడ వెళ్ళడానికి కుదరలేదన్నమాట. తర్వాత మా ఫ్రెండ్ తరపున ఇక్కడ రాస్లో టైలరింగ్ కోర్సు నేర్పిస్తారు అని చెప్పిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఇచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాను, అంటే నాకు వచ్చిన దానికంటే కూడా ఇంకా బాగా ఎక్కువ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత నాకు షాప్ పెట్టుకోగలను, నేను కుట్టగలను, నేను అందరికీ చెప్పగలను అనే ఆలోచన నా దాంట్లో తట్టింది. తర్వాత ఈ కోర్సు అయిపోయిన తర్వాత నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, అలాగే ఉద్యమం సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను రీసెంట్ గానే షాప్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను షాప్ రన్ చేసుకుంటున్నాను, మా పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను. మెయిన్ మా హస్బెండ్ సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది. ఏం చేస్తా అన్నా గానీ మా హస్బెండ్ వద్దు అన్నారు, కాబట్టి ఆయన తరపున నేను బాగా నేర్చుకున్నాను. ఇప్పుడు బాగా పెట్టుకుని బాగా నేను స్వయంగా మంత్లీ 20,000 వరకు ఎర్న్ చేసుకుంటున్నాను. కాబట్టి ఈ రాస్ కి అలాగే ఈ స్కిల్ ఇండియా సంస్థకి నమస్కారము, కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్.
2: నా పేరు సలీమా, నేను మంగళం నుంచి వచ్చాను. నేను ఇంటి దగ్గరనే పిల్లలు చూసుకుంటూ ఉండేదాన్ని. సో మా హస్బెండే ఇంటిని మొత్తం చూసుకునేవాడు. ఏదన్నా అడిగితే ఖర్చులకి కొంచెం ఇబ్బంది పడేవాడు, తనకు వచ్చే సాలరీ సరిపోదన్నమాట. సో అప్పుడు అనిపించింది నేను కూడా ఏదన్నా కాస్త అతనికి సహాయంగా ఉండాలి అనుకున్నాను. సో రాసి సంఘంలో ఉండేదాన్ని. అప్పుడు తెలిసింది నాకు జేఎస్ సంస్థ స్కిల్ ఇండియా ద్వారా ఇట్లా బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తున్నారు అనేది. సో అక్కడికి వచ్చిన తర్వాత రాసి సంఘం దగ్గరికి వచ్చిన తర్వాత రాసి బిల్డింగ్ దగ్గర నెంబర్ ఇచ్చిపోయాను. తర్వాత వచ్చి కాల్ చేశారు నాకు. సో రిటర్న్ వచ్చిన తర్వాత నేను జాయిన్ అయ్యాను. దాని ద్వారా బ్యూటీషియన్ కోర్స్ అనేది నేర్చుకున్నాను. సో నేర్చుకోవడమే కాదు, నలుగురితో మాట్లాడాలంటే కూడా కాస్త భయంగా ఒక స్టేజ్ ఫియరెన్స్ అనేది ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో కొంచెం మింగిల్ అవడంతో కొంచెం బాగుండదు. సో దాని ద్వారా కోర్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత వెంటనే రాశిలో స్టార్టింగ్ జాయిన్ అయినాం కాబట్టి నాకు లోన్ ఇచ్చినారు 20,000. దాంట్లో పెట్టుకుని ధైర్యం చేసేసి మా హస్బెండ్ అడిగిన తర్వాత ఓకే పెట్టుకో అనేసి అన్న తర్వాత నేను స్టార్ట్ చేశాను. ప్రజెంట్ నాకు ఒక 10,000 వస్తుంది. సో థ్యాంక్స్ చెప్తాను నేను స్కిల్ ఇండియా ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ గానీ రాష్ట్ర గవర్నమెంట్ గానీ ఇలాంటివి మరిన్ని తీసుకురావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నా లాంటి ఆడవాళ్ళు ఇంటికాడ ఉంటారు. సో 1 రూపాయి అయినా కూడా హస్బెండ్ అడిగి తీసుకోవాలంటే ఇచ్చే అతనైతే ఇవ్వగలుగుతారు, ఇవ్వలేని పరిస్థితి అయితే నెక్స్ట్ టైం చూద్దామంటారు. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా మన సొంతంగా ఏదో ఒకటి చేసుకోవాలి అనేటువంటి వాళ్ళు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి అందరికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని నేను అంటున్నాను. సో ఇంట్లో ఉండడం ఖాళీ టైంలో మీకు కుదిరిన టైంలోనే మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు. సో ఇట్లాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని నాలాగా 10,000 అనేది మీరు 1 లక్షలో సంపాదించాలని అనుకుంటున్నాను.
3: అందరికీ నమస్కారం. నా పేరు కుట్టెప్ప గారి శ్రీ హిమలత, తిరుపతి చిగురువాడ కొత్తూరు గ్రామం నుంచి వచ్చాను. ఈ రాస్ జనశిక్షణ సంస్థ గురించి నాకు ఎప్పుడు తెలిసిందంటే మా పరిస్థితులను బట్టి మా తోడుకోడలను అడిగాను, ఈ విధంగా ఎక్కడైనా ఆపర్చునిటీ దొరుకుతుందా ఏదైనా నేర్చుకునేదానికి, మనం డబ్బులు ఇవ్వకుండా నేర్చుకునేదానికి, వేలు వేలు పెట్టి నేర్చుకునేంత స్తోమతి మనకి లేదు, ఎక్కడైనా డబ్బులు ఇవ్వకుండా నేర్చుకునేది ఎడైనా ఉంటే చెప్పవా అనేసి అని చెప్పాను తనకి. తన పేరు రేవతి. తను తెలుసుకొని వాళ్ళ దగ్గర వెళ్ళి తెలుసుకొని నాకైతే చెప్పింది, మేము ఈ రాస్ సంస్థకు వచ్చి నేమ్ రిజిస్టర్లో నేమ్స్ రాసేసి వెళ్ళాము. తర్వాత మాకు కాల్ చేశారు. కాల్ చేస్తే మేమిద్దరం వచ్చి నేర్చుకున్నాము. కానీ నేను ఇప్పుడు అన్ని 6 నెలల కోర్సు అన్నమాట, టైలరింగ్ బ్యూటిషియన్ ఆరి వరకు అట్లా 6 నెలల కోర్సులు నేర్చుకుని ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను. ప్రతి ఒక్కటి నేర్చుకొని టైం పట్టినా సరే అవన్నీ సాధించుకున్నాను. సాధించుకొని ఇప్పుడు టైలరింగ్ ఆరి వరకు అన్ని ఒకే షాప్లో పెట్టుకొని రన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టార్టింగ్లో డబ్బులు సంపాదన లేకుండా నా సిచ్యువేషన్స్ నాకు తెలుసు. ఆ సిచ్యువేషన్స్ నుంచి ఎట్లా బయటపడ్డానంటే ఈ రాస్ సంస్థకి వచ్చి నేను ఇవన్నీ

0: తెచ్చుకున్నాను. ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టకుండా, నేను వచ్చే ఛార్జీలు తప్పనిస్తే మిగతా ఏది నేను ఖర్చు పెట్టలేదు. పిఎం విశ్వకర్మ నుంచి మేము 100,000 రూపాయలు ఉపాధి పొందాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 15 డేస్ విశ్వకర్మ మళ్ళీ స్టార్ట్ చేశారు. దాంట్లో కూడా మేము లబ్ధి పొందాము. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.
1: నైపుణ్యాభివృద్ధి అనేది కేవలం శిక్షణ కార్యక్రమం కాదు, ఇది ఆత్మవిశ్వాసానికి పునాది, ఉపాధికి మార్గం, స్వయం సమృద్ధికి సాధనం, అభివృద్ధి చెందిన భారతదేశానికి బలమైన అడుగు. మన వికసిత్ భారత్ కలను సాకారం చేసే దిశగా తప్పకుండా యువత అందరూ చదువుతో పాటు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ తమ వంతు కృషి చేయాలని ఆశిస్తూ నమస్కారం.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి సమయం 8:00 వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బిష్కెక్లో జరుగుతున్న ఎస్సీఓ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యకులు డాక్టర్ మసూద్ పెజెష్కియన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. తరువాత ప్రధానమంత్రి ఈరోజు కిర్గిస్ రిపబ్లిక్ అధ్యకులు సదిర్ జపరవ్తో కూడా సమావేశమయ్యారు. హైదరాబాద్లోని మూసారంబాగ్ హైలెవెల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ప్రారంభించారు. 52 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ వంతెన మూసీలో 150,000 క్యూసెక్ల వరద వచ్చినా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా రూపొందించారు. దేశంలో 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజరహిత విద్యుత్ లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంఎన్ఆర్ఈ జాయింట్ సెక్రటరీ అనుపమ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో జరిగిన బీఆర్ఈ సమ్మిట్ 2026 రోడ్ షోలో మాట్లాడుతూ ఆయన, తెలంగాణ ఇప్పటికే 8 గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతో ముందంజలో ఉందన్నారు. రాష్టంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సేవలు విస్తరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి, గాంధీ పేట్ల బుర్జు ఐవీఎఫ్ సెంటర్లలో ఇప్పటి వరకు 39,802 మందికి సేవలు అందించినట్టు తెలుసుకున్నారు. తెలంగాణ పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు హైదరాబాద్లో 2వ అఖిల భారత పోస్టల్ పార్మా బ్యాడ్మింటన్ పారా టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్టు తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్వీఆర్ మూర్తి తెలిపారు. శాసనమండలి కమిటీల ప్రారంభ సమావేశం ఈరోజు శాసన పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రజాధనం సద్వినియోగం, ప్రభుత్వ పథకాల సమర్థ అమలుపై కమిటీలు దృష్టి సారించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో పురోగతిలో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలను వేగంగా పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించింది. 2026-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణను సెప్టెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు టీఓఎస్ఎస్ డైరెక్టర్ కె లింగయ్య తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: చెప్పండి మేడం.
0: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చిన
3: ఆకాశవాణి. A feature on Shattering Ceilings, Indian Woman in Science by Jayanti Uppala.

ఈనాటి ఇంగ్లీష్ టాక్స్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా వినండి. ప్రియురాలు పిలిచింది చిత్రం కోసం సాధనా సర్గం పాడిన పాట. రచన ఏం రత్నం, శివగణేష్, సంగీతం మీఆర్ రెహమాన్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ కెవి కృష్ణగారి వీణావాద్యం వింటారు.

శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ గారు మృదంగం. కార్యక్రమంలో ముందుగా వినండి కాంబోజి రాగంలో ఆది అటతాళ వర్ణం స్వాతి తిరునాళ్ రచన.

శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ కెవి కృష్ణ గారి వీణావాదనం వింటున్నారు. ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ సహకారం. ఇప్పుడు ఏమనినే ముఖారి రాగం ఆదితాళం సుబ్బరాయ శాస్త్రివారి రచన.

చివరిగా కృష్ణాని వేగనే బారో, యమునా కళ్యాణి రాగం, మిశ్రచాపు తాళం, కనకదాసు వారి రచన.

0: ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కెవి కృష్ణ గారి వీణావాదన విన్నారు. శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ సహకారం. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

నిమిషాలకు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకంలో మహిళల్లో ఎముకల ఆరోగ్యం అవగాహన. ఈ అంశం గురించి ఎముకల కీళ్ల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ అనిల్ యాదవ్ గారితో పరిచయం అంటారు. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంకాలం ప్రసారంలో సాయంత్రం 5:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో గుణచారి కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ ధీకుండ మనోజ్ కుమార్ బృందం వారు. మొదటి భాగం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. అంశం పశుగ్రాస పంటలు జాగ్రత్తల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ప్రసారమవుతుంది. 8:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం లలిత సంగీత కార్యక్రమం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మనీ టాక్ మంథన్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం. ఇవి రేపు ఉదయం ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 11:12:50. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:00 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.

చలి, చలి చలి వేస్తుంది, చంపేస్తుంది, కురికేస్తుంది, నులిమేస్తుంది, చలి వేస్తుంది అబ్బా.

కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థ సార నవత నవ వసంత శోభనామయూ ఖ లలిత లలిత రా

లోక వినుత జయదేవ శ్లోక శృంగార రాగ దీప భరత శాస్త్ర రమణీయ నాదన భావ భావ రూప స్వర విలాస హాస చతుర నయన

చిన్నచూలుడు తన జంట లేడని కొసరి కొసరి కని కసిరి బిసిగి కొని కొసరి కొసరి కని కసిరి.

0: వేసుకుందాం,
1: అరకొన్ని
0: కోసుకుందాం,
1: అరకాయ
0: వేసుకుందాం,
1: అరకొన్ని
0: కోసుకుందాం.

యందు దూచిన మందు కరువే లేదు గదరా. ఎంత సీసా వేసుకుందాం పుట్టుడా.

ఏ పూట కాపూట సామిరంగా తొడుకు పుట్టాలిరా సారంగా నీకు నాకు ఎట్టాకే సామిరంగా తొడుకు పుట్టాలిరా సారంగా ఇది కాసినోడు ఎవడురా సామిరంగా తొడుకు పుట్టాలిరా సారంగా అడి కాళ్ళకే ముగ్గాలి సామిరంగా తొడుకు పుట్టాలిరా సారంగా సామిరంగా సామిరంగా సామిరంగా సామిరంగా ఓ రంగా ఓ రంగా ఓ రంగా ఓ రంగా రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ రంగ ర

0: ఏమిటలా ఉన్నావు?
1: ఎలా?
0: ఏదో లా.
1: ఏమో నాకేం తెలుసమ్మా, ఏం కలా చేస్తున్నా?
0: ఎలా?
1: ఏదోలా.
0: ఏమో నాకు మాత్రం ఏం తెలుసమ్మా.